ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 2వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలో హెడ్స్ మీడియం వేవ్, 102 మెగా హెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.39 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం అదిగో చూడు బృందగానం రచన సంగీతం ఆచార్య తిరుమల గారు.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ రామదాస్ కీర్తనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన. డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారి రచన శ్రీమతి పివిఎల్ రత్నమాల గారి కంఠంలో వింటారు.
1: తెలివితేటలు అన్నది అందరూ వాడుతూ ఉండే మాటే, కానీ దాని గురించిన లోతైన అవగాహన మటుకు అందరికీ ఉండదు. మీరు దేన్ని తెలివితేటలంటున్నారు అని అడిగితే స్పష్టమైన జవాబు చెప్పలేరు. తెలివితేటలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే కూడా చెప్పలేరు. రకాలా అని ఒక అనుమానం కూడా రావచ్చు. శాస్త్రజ్ఞులు తెలివితేటల గురించి ఆలోచించి చెప్పిన కొన్ని విశేషాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మనం ఏ మేరకు తెలివైన వాళ్లమో మనకు తెలుస్తుంది. తెలివితేటలు అనే మాట అనేక రకాల నైపుణ్యాల్ని కలిపి సూచించే మాట అన్నారు. అనేక రకాల తెలివితేటల్ని గుర్తించారు. భాషా ప్రజ్ఞ ఒక రకం. తెలివితేటలన్నా ప్రజ్ఞాన్నా ఒకటే. భాషా ప్రజ్ఞ అంటే భాషని సమర్థవంతంగా వాడుకోగలగడం. మాట్లాడడానికి గాని రాయడానికి గాని ఏదైనా విషయాన్ని విశ్లేషించి వివరించడానికి గాని భాషా ప్రజ్ఞ అవసరమవుతుంది. గణిత ప్రజ్ఞ ఇంకొక రకం. తర్కబద్ధంగా ఆలోచించడం, సమస్యల్ని చిక్కు ప్రశ్నల్ని పరిష్కరించటం, అంతేకాదు వివిధ విషయాల్లో ఇమిడి ఉన్న క్రమబద్ధతల్ని గ్రహించటం కూడా, ఇవన్నీ గణిత ప్రజ్ఞలోకి వస్తాయి. దర్శన ప్రజ్ఞ అని మరొకటుంటుంది. ఇంగ్లీష్లో స్పేషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు దీన్ని. ఇది భవన నిర్మాతల్లో, ఆర్టిస్టుల్లో, డిజైనర్లలో ఎక్కువ స్థాయిలో ఉంటుంది. వాళ్లు స్థలాన్ని, దృశ్యాన్ని చక్కగా ఊహించగలరు, బాగా వినియోగించుకోగలరు, చిత్రించగలరు. అయితే మామూలు మనుషులకు కూడా ఈ దర్శన ప్రజ్ఞ అవసరమే. ఇల్లు సర్దుకోవడం, ఆఫీసులో తన స్థలాన్ని పొందిగ్గా అందంగా ఉంచుకోవడం, ఇలాంటి పనులకు దర్శన ప్రజ్ఞ చాలా ఉపయోగం. సంగీత ప్రజ్ఞ అనేది మరో రకం. లయని, స్వరాన్ని, సంగీతాన్ని పట్టుకుని ఆనందించటం, ఆలపించటం కూడా. ఇది ఉన్నవాళ్లు ఇతరులకన్నా హెచ్చుగానూ సులువుగానూ సంగీతానందాన్ని పొందగలరు. సాంఘిక ప్రజ్ఞ ఐదో రకం ప్రజ్ఞ. ఇంగ్లీష్లో దీన్ని సోషల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఉపాధ్యాయులకి, నాయకులకి, సైకాలజిస్టులకి ఈ ప్రజ్ఞ చాలా అవసరం. నిత్య జీవితంలో మనం ఎందరినో కలుస్తాం. ఉద్యోగరీత్యా కావచ్చు, రోజువారీ అవసరాల కోసం కావచ్చు, మనుషుల్ని కలవడమన్నది మనిషికి తప్పనిసరి. అలా కలిసినప్పుడు కొందరికే పనులు సుకరంగా అవుతాయి, కొందరికి కావు. వాళ్లకి ఇతరులతో ఎలా మసులుకోవాలో సరిగ్గా తెలీదు. ఇంకొందరుంటారు విడిగా పనులు చేసుకుని పోగలుగుతారు కానీ

0: నలుగురితో కలిసి పనిచేయలేరు. ఇవన్నీ సాంఘిక ప్రజ్ఞలో భాగాలు. అంతర్ముఖ ప్రజ్ఞ ఆరవ రకం ప్రజ్ఞ. మనిషికి తన ఆలోచనల పట్ల, ఉద్వేగాల పట్ల, లక్ష్యాల పట్ల మంచి అవగాహన ఉండాలి. దాన్ని అంతర్ముఖ ప్రజ్ఞ అంటారు. ఉద్వేగాల మీద అదుపు లేకపోతే కుంగుబాటు, కోపం లాంటి అవలక్షణాలు దాపురిస్తాయి. ఇంగ్లీషులో ఈ అంతర్ముఖ ప్రజ్ఞని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఇది లేని మనిషికి డబ్బున్నా, పదవి ఉన్నా, మరేమున్నా జీవితంలో సుఖం ఉండదు. పర్యావరణ ప్రజ్ఞ ఎనిమిదవ రకం. చుట్టూ ఉన్న ప్రకృతిని, మొక్కల్ని, జంతువుల్ని అవగాహన చేసుకోవడం ఇందులోకి వచ్చే అంశాలు. ఈ ప్రజ్ఞ ఉన్న మనిషికి ప్రకృతిని ఆనందించటం తెలుస్తుంది. ఆ అవగాహన ఉన్నప్పుడు తను కూడా ప్రకృతిలో ఒక భాగమేనని గ్రహిస్తాడు. దానికి హాని జరగకుండా ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించడానికి అతనికి ప్రత్యేక ప్రయత్నం ఏమీ అవసరముండదు. పర్యావరణ ప్రజ్ఞ ఉన్న కారణంగా ఆ ప్రవర్తన అతని స్వభావంగా మారిపోతుంది. శరీరచలన ప్రజ్ఞ ఎనిమిదో రకం ప్రజ్ఞ. క్రీడాకారుల్లో, నృత్య కళాకారుల్లో, వృత్తిపనికారుల్లో హెచ్చుగా ఉంటుంది. ఇతర వ్యక్తులకు కూడా ఇది తగినంత స్థాయిలో ఉండటం అవసరమే. వ్యాయామం వల్ల, ఆసనాల వల్ల, తీరిక సమయాల్లో ఆటలాడడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ప్రమాద సమయాల్లో చాలా వేగంగా స్పందించగలుగుతుంది. మరొక రకం ప్రజ్ఞ ఉంది. దాన్ని తాత్విక ప్రజ్ఞ అనొచ్చు. అంటే జీవితం గురించి, విశ్వం గురించి, విశ్వజనీనాలైన విషయాల గురించి తగిన అవగాహన ఉండటం. ఇది తత్వవేత్తలలో ఎక్కువ. ప్రతి మనిషిలోనూ ఒక తాత్వికుడు ఉంటాడు. కొందరిలో బలంగా, కొందరిలో బలహీనంగా ఉంటాడు. ఎవరిలో తాత్వికుడు బలంగా ఉంటాడో వాళ్లు చిన్న చిన్న విషయాలకు తల్లకిందులైపోరు, స్థిరంగా ఉంటారు. ఆ తాత్విక ప్రజ్ఞ సరిగ్గా లేనప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకుంటారు. అందరిలోనూ అన్ని ప్రజ్ఞలు సమపాళలో ఉండవు. ఉండాల్సిన పనికూడా లేదు. కాని భాషా ప్రజ్ఞ, శరీరచలన ప్రజ్ఞ, బహిర్ముఖ ప్రజ్ఞ, అంతర్ముఖ ప్రజ్ఞ ఇలాంటి కొన్ని ప్రజ్ఞలు అందరికీ అవసరమైన ప్రజ్ఞలు. అవి మనలో తగిన పాళ్లలో ఉన్నాయో లేదో గమనించుకోవాలి. లేవని తేలిన పక్షంలో బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాటిని పెంపొందించుకోవచ్చు. తెలివైన మనిషి తనకి కావలసిన ప్రజ్ఞల్ని పెంచుకుంటాడు. అలా పెంచుకోవడం కూడా ఒక రకం తెలివే అవుతుంది. దీన్ని బట్టి మన తెలివితేటల రాశి ఇంత అని పుట్టుకుతోటే నిర్ధారణ అయిపోదని తేలుతోంది కదా.
1: చింతన శీర్షికన డాక్టర్ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు గారి రచన మీరు విన్నది శ్రీమతి పివిఎల్ రత్నమాల గారి కంఠంలో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పొణుగు.

రైతులుగా మనం చేసేటువంటి వ్యవసాయం కొంతవరకే మన చేతుల్లో ఉంటుందని చెప్పొచ్చు. ప్రకృతి మీద ఆధారపడి మనం వ్యవసాయం సాగు చేసుకోవాల్సిందే. ఒక్కొక్కసారి ప్రకృతికి కోపం వస్తే మరి కొంత నష్టాన్ని అయితే మనం భరించాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని తగ్గించుకోవటానికి మనం ఏం చేయొచ్చు అనేది మనం ముందుగా ఆలోచించుకోవాలి. ప్రధానంగా రైతులను ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పంటల బీమా అనేటువంటి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. ఈ పంటల బీమా పథకం వలన మనం ప్రధానంగా సాగు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పంటలన్నిటికీ కూడా ఈ బీమా వర్తింపజేస్తారు ప్రభుత్వం వాళ్ళు. ముఖ్యంగా మనం సాగు చేసేటువంటి ఈ వరి, మొక్కజొన్న, అలాగే కూరగాయ పంటలు, అలాగే పండ్ల తోటలు, ఇలా అనేక రకాల పంటలకి ఈ పంటల బీమా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మామూలుగా మనుషులుగా మనం బీమా చేసుకుంటూ ఉంటాం, పంటలకు కూడా సీజన్ల వారీగా బీమా చేసుకునేటువంటి సౌకర్యం ఉంది. గతంలో మనకి ఈ పంటల బీమా చేసినప్పుడు పంట సరిగా రాకపోతే మాత్రమే నష్టపరిహారం కొంత చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి 5 స్థాయిల్లో నష్టపరిహారం చెల్లించడానికి అవకాశాలున్నాయి. మనకి సీజన్ మొదలైన తర్వాత

తర్వాత సరైనటువంటి సమయానికి వర్షాలు పడక మనం విత్తనం వేసుకోలేకపోయినా సరే మనకి కొంత నష్టపరిహారం వచ్చేటువంటి సౌకర్యం ఇప్పుడు వచ్చింది. అలాగే మనము పంట వేసిన తర్వాత కరువు వలన కానీ లేకపోతే తుఫాన్లు వరదల వల్ల కానీ పంట నష్టపోతే అది గనక రైతుకి బాగా తక్కువ దిగుబడి వచ్చినట్లు చేస్తే దానికి కూడా నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పంట అయిపోయిన తర్వాత మనం పంట నిల్వ చేసుకునేటప్పుడు మరి ఏదన్నా ఈ వడగళ్ళ వాన ద్వారా కానీ లేకపోతే ఇతర రకాలైనటువంటి సమస్యల వల్ల కానీ, అంటే కోత అనంతరం వచ్చేటువంటి నష్టాలు మనం కోసి ఆరబెట్టిన 14 రోజుల్లోపు గనక ఈ అకాల వర్షాలు పడినా వడగళ్ళు పడినా తుఫాను వచ్చినా ఆ నష్టపరిహారం కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కొత్తగా ఈ మధ్యకాలంలో అడవి జంతువుల దాడి వలన జరిగేటువంటి నష్టానికి కూడా మనకి అదనపు రక్షణగా మనకి నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. సరే ఈ వివరాలన్నీ మనకు ఎలా తెలుస్తాయి? మనకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కానీ లేకపోతే ఉద్యాన అధికారిని కానీ గ్రామస్థాయి వ్యవసాయ సహాయకులు కానీ మనం గనక ఆరాధిస్తే మనకి ఎక్కువ వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. అంటే మనకి గ్రామస్థాయిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో వివరాలన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం కాస్త ప్రీమియం, అంటే మనం కట్టాల్సింది, రైతుగా మనం కట్టాల్సింది కాస్త ఎక్కువ ఉంటుంది. రబీ సీజన్లో అంటే రెండో పంటగా మనం వేసుకునేటువంటి పంటకి అంత సమస్య తక్కువ ఉంటుంది కాబట్టి కట్టాల్సినటువంటిది ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. సరే వర్షాకాలం గురించి మనం మాట్లాడుకుంటే ఈ వర్షాకాలంలో మరి కొంతమంది కౌలు రైతులు కూడా కౌలు తీసుకొని పంట వేస్తూ ఉంటారు. ఎవరైతే రైతులు కౌలు కార్డు పొందారో వాళ్ళు ఈ పంటల బీమా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పంటల బీమా ఎవరెవరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఒక్కసారి పరిశీలించుకుంటే సాధారణంగా పంట రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా బ్యాంకు వాళ్ళు ఈ పంటల బీమా చేయిస్తారు. ఒకవేళ మనం బ్యాంకు రుణాలు తీసుకోకపోయినా సరే మనం పంట బీమా చేయించుకోదలుచుకున్నట్లయితే మనం దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని సంప్రదించి గ్రామస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల్ని సంప్రదించి కూడా మనం ఈ పంటల బీమాని చేసుకోవచ్చు. మనకు ముఖ్యంగా కావాల్సిందల్లా మన పంట వేసినట్టుగా వాళ్ళు నమోదు చేయటం, అంటే ఈ క్రాపింగ్ అంటాం. అలాగే మన దగ్గర ఆధారు, అలాగే మనకి ఈ బ్యాంక్ పాస్బుక్ ఇవి ఉండి దాంతోపాటుగా పట్టాదార పాస్ పుస్తకం మన దగ్గర ఉన్నట్లయితే మనము పంటల బీమా చాలా సులువుగా చేసుకోవచ్చు. సాధారణంగా గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్ర సహాయంతో కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే వ్యవసాయ అధికారి సహాయ సహకారాలతో కానీ మనము పంటల బీమా కట్టించుకోవచ్చు. అలా కాకపోయినా వ్యక్తిగతంగా రైతు సొంతగా తనకు తానే చేసుకోదలుచుకున్నా కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో మనము సరాసరి పంటల బీమాని మన పేరున నమోదు చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి, పంట నష్టం జరిగినప్పుడు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులకి మనము సమాచారం వెంటనే ఇవ్వాలి, అదొకటి. అలాగే మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని సంప్రదించి సమస్యని పరిష్కరించుకోవాలి. ఇకపోతే మనకి ఏదైనా సహాయం కావాలి, ఈ ఇన్సూరెన్స్ గురించి మనము విషయాలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే 1-4-4-7 నంబర్కి గనక ఫోన్ చేస్తే వాళ్ళు మనకున్నటువంటి అనుమానాలకి సందేహాలకి సమాధానాలు ఇస్తారు. పంట నష్టాన్ని ఈ మధ్యకాలంలో సాంకేతికత పెరిగింది కాబట్టి డ్రోన్ల ద్వారా అలాగే శాటిలైట్ ద్వారా పంట నష్టం ఎంత జరిగింది అనేది బాగా వాళ్ళు శాస్త్రీయంగా వాళ్ళు లెక్కగట్టి రైతులకి

0: పరిహారం చెల్లిస్తున్నారు. ఆ నష్టపరిహారాన్ని కూడా మరి వాళ్ళు సరాసరి రైతు బ్యాంకుకే మరి పంపించడం జరుగుతుంది, కాబట్టి రైతులకు మధ్యవర్తుల గొడవ కూడా ఉండదు. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సంబంధించి ఇంకా ఏదన్నా అవగాహన కావాలంటే దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే మీకు ఎక్కువ సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. జిల్లాల వారీగా మనము ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు మారతాయి కాబట్టి వాటి గురించి అవగాహన పొందాల్సినటువంటి అవసరం కూడా కొంత ఉంటుంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం పెద్దగా మార్పు ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యగారు చేయాలి, అందరి ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతోటి అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం

0: ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైనారు. మళ్ళీ అదనంగా 2,50,000 నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్ల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలల్లో ఉన్న లంబాడీలకు, గుడిసెలల్లో ఉన్న వాళ్ళందరికీ. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21 అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని, ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవానిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందని మంత్రి పేర్కొంటూ,
2: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ట్రస్ట్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేట ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 ఐఐటి నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రాఫీ

జియోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథూర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विधेः अन्तर्गतं भारतीय निर्यातकेभ्यः ओमाने उत्पादसमूहेषु विपणौ प्रतिशत 98-मिता शुल्कमुक्त कार्यानुमतिः भविष्यति। श्रीगोयलेन उक्तं यत् अनेन आजीविका संवर्धनाय विद्यार्थिभ्यः श्रमिकेभ्यः महिलाभ्यः कृषकेभ्यः मत्स्यजीविभ्यः सूक्ष्म लघु मध्यमोद्यमेभ्यः च महत्वपूर्णरूपेण लाभो भविष्यति।
1: I am confident that this comprehensive agreement
2: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा। पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा। व्यापक आर्थिक साझेदारी समझौता CEPA हमारे साझा भविष्य की रूपरेखा है।
0: भारत ऑस्ट्रेलिया देशयोः रक्षामन्त्रिणोः द्वितीय संवादोपवेशनं ह्यः नवदिल्ल्याम् अभवत्। रक्षामन्त्री राजनाथ सिंहः अथ च ऑस्ट्रेलिया देशस्य उपप्रधानमन्त्री रक्षामन्त्रिश्च रिचर्ड माल्सः उपवेशनस्य अध्यक्षतां कृतवन्तौ। श्रीसिंहेन प्रोक्तं यत् उपवेशनावधौ भारत ऑस्ट्रेलिया देशयोर्मध्ये सुरक्षा सम्बन्धः सुदृढः अभवत्। श्री माल्स अवादीत यत् ऑस्ट्रेलिया भारत देशौ रक्षा सहभागितां सुदृढः अकुरुताम्। देशद्वयं सामुद्रिक क्षेत्रे मिलित्वा कार्यं करिष्यतः। वार्तायां द्विपक्षीय रक्षा सहयोग विषये प्रगतिः समीक्षिता, यया सहभागितायाः नूतन मार्गस्य अन्वेषणं भविष्यति। भाजपेति दलस्य राष्ट्रियाध्यक्षः नितिन नवीनः ह्यः नवदिल्ल्यां दलस्य वरिष्ठैः पदाधिकारिभिः कार्यकर्तृभिः च सह उपवेशनं कृतवान्। प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् दलस्य सांसदः प्रवक्ता च डॉक्टर संवितपात्रावर्यः नरेन्द्रमोदीप्रशासनस्य 12 वर्षाणां सेवायाः विषये, सङ्घटनात्मकविस्तारस्य विषये तथा च समाजस्य विभिन्नेषु वर्गेषु दलस्य प्रसारस्य विषये विवरणानि विनिमयीकृतवान् इति वार्ताः।
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ, 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట శీర్షికనే కవి గాయకుడు స్వాతంత్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. 90 ఏళ్ల ఆకాశవాణి వీణ విద్వాంసురాలు శ్రీమతి మండపాక శ్రీదేవి గారితో ఆకాశవాణి అనుబంధ వాణి పంచుకుందాం. అనంతరం విశాఖపట్టణంలో తెలుగు కథ పరిణామం డాక్టర్ డివి సూర్యారావు గారి ప్రసంగం, భక్తి సంగీతం ఆచంట లక్ష్మీ శ్రీనివాస్ బృందం నామ సంకీర్తనలు, పుష్పాంజలి సమాచారవాణి. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ సిహెచ్ శ్రీనివాసరావు గారు అందిస్తారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం, డాక్టర్ శ్రీమతి సృజన సతీష్ గారి గానం, ఎంఎస్ఎన్ మూర్తి గారు వైలెన్, ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. పాటల పల్లకి 8:59 ఫోన్ ఇన్ లైవ్, 2727244 నంబరుకు కానీ, 2727288 నంబరుకు కానీ డైల్ చేయాలి. జత చేయవలసిన కోడ్ 0891. పాటల పల్లకి చలనచిత్ర గీతాలు ఫోన్ ఇన్ లైవ్. 10:00 ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం, చుక్కెదురు నాటిక రచన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు, నిర్వహణ శ్రీ కాకరవర్తి సత్యనారాయణమూర్తి గారు, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు గారు.

మాధురిమ 11 గంటలకు, ఎన్సీఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం 11:30. 12:40 సంధ్యారాగం, ప్రకృతి వైద్యం అవగాహన, డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. తర్వాత సినిమా పాటలు. 1:10 కూడా చలనచిత్ర గీతాలు. 2:31 రంగస్థలి, శ్రీరామాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీరామ పాత్ర పద్యాలు బి తవిటయ్య గారి స్వరంలో, హార్మోనియం శ్రీ బి అప్పలనాయుడు. 2 ప్రసారం 5:00 యువవాణితో, సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30. 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యవంలో మే 15వ తేదీ స్థానిక కళాభారతి ప్రాంగణంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు. ఏడు 7:15 పల్లెసీమలు. 90 ఏళ్ల ఆకాశవాణి ఆస్ట్రేలియా శ్రోత రేడియాలజిస్ట్ డాక్టర్ వేణుమాధవ్ వారి అనుబంధవాణి. ఉన్నత పర్వతశ్రేణి ప్రాంతంలో ముందస్తు ఖరీఫ్కు అనువైన పంటలు, సమగ్ర సాగు విధానాలు, లాభాలు, శ్రీ బిఎన్ సందీప్ నాయక్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి వారు అందించే సమాచారం. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యూ మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల

సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్ధిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ధి శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్ధిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ధి, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం

ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ధి, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్ధత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛ భారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్, మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండీ పేర్కొంది. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక

0: సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సీబీటీ మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, స్వాతంత్ర సమరయోధులు, కవి, గాయకులు దుగ్గిరాల గోపాలకృష్ణ గారి జయంతి రోజు. 1889 ఇదే తేదీన పుట్టారు. గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, ఆంధ్రరత్న బిరుదు పొందినవారు. నాయకత్వంలో చీరాల పేరాల సమరం సుప్రసిద్ధం. రామదండ్రు పేరెత్తితే ఆయనే గుర్తొస్తారు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోల్లో పుట్టారు. నడింపల వెంకటలక్ష్మీ నరసింహారావు మిత్రుడు సాయంతో స్కాట్లాండ్లోని ఎడింబరోలో విద్య. ఆయన చిన్నప్పుడే తల్లి సీతమ్మ గారు, 3వ ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. పినతండ్రి నాయనమ్మల సంరక్షణలో పెరిగి స్వాతంత్రోద్యమంలో పాల్గొని 1928 జూన్ 10 కాలం చేశారు. నేటి మాట విన్నారు. 90 ఏళ్ళ ఆకాశవాణి. వీణ విద్వాంసురాలు శ్రీమతి మండపాక శ్రీదేవి గారి ఆకాశవాణి అనుబంధవాణి.
8: అందరికీ నమస్కారం. నా పేరు మండపాక శ్రీదేవి. నేను వీణ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, ఏఐఆర్, విశాఖపట్నం. ప్రస్తుతం ఆకాశవాణి 90 వసంతాలు భారతీయులను అలరించి శతాభిషేకం వైపు పయనించే శుభవేళ ఆకాశవాణిని మనోహరంగా తీర్చిదిద్దిన అలనాటి మహానుభావులకు ముందుగా కృతజ్ఞతాపూర్వక వందనములు. ప్రస్తుతం నూతన అంశాలతో ఆసక్తికరంగా సంస్థను ఇంతటి పోటీ వాతావరణంలో కూడా మనోరంజకంగా ముందుకు నడిపిస్తోన్న బాధ్యతాయుతులకు అభినందన చెందనాలు. మేము ఒరిస్సాలో ఒరియా భాషా సంప్రదాయాల మధ్య జీవించే వేళ రేడియో విశాఖపట్నం కేంద్రమే మాకు తెలుగు పలుకులకు ఆధారం. ఆ విధంగా చిన్నప్పటి నుంచి సిగ్నేచర్ ట్యూన్తో రేడియో ప్రారంభమైతే రాత్రి వరకు మ్రోగుతూనే ఉండేది. వందే మాతరం నుండి చిత్రగీతాల వరకు ఉదయం, శ్రోతలు కోరిన కర్ణాటక సంగీతం, కార్మికుల కార్యక్రమం, మహిళావాణి, మధ్యాహ్నం పొలం పనుల నుండి అన్నీ వినడం అలవాటైంది.

0: సంక్షిప్త శబ్ద చిత్రం, నాటికలు, హరికథలు అన్నీ ప్రసారం అయ్యేవి. వాతావరణ సూచన కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. చాలా రోజుల క్రితం రేడియో ఒక్కటే ప్రసార మాధ్యమంగా ఉండేది కదా. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేకపోవడం వల్ల సిగ్నల్ టవర్స్ లేవు. అందువల్ల రేడియో ప్రసారాలు కూడా స్పష్టంగా ఉండడం, మేము చక్కగా అన్నీ వినేవాళ్ళం. మద్రాసు విజయవాడ కేంద్రాల కార్యక్రమాలు కూడా స్పష్టంగా ఉండేవి. అందువల్ల అన్ని రేడియో స్టేషన్స్లో వచ్చే కర్ణాటక సంగీతం వినేవాళ్ళం. అలాగే కర్ణాటక సంగీతం మీద అభిరుచి కలిగింది. ఇంకా నా సంగీత ప్రస్థానం ఆకాశవాణి నుంచే మొదలైంది. సంగీత శిక్షణ ప్రతి వారం ప్రచారం అయ్యేది. అందులో చాలా కృతులు నేర్చుకున్నాం. లలిత సంగీతం అంటే అభిమానం రేడియోలో విన్నప్పుడే వచ్చింది. ఈ మాసపు పాట కూడా వచ్చేది, అందులో కూడా చాలా పాటలు నేర్చుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే రేడియో మాకు మానసిక గురువు లాంటిది. ఇప్పటికీ కూడా ఆకాశవాణిలో ప్రసారం అయ్యే వ్యవసాయ సూచనలు, వాతావరణ సూచనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో ఉపయోగకరం, నమ్మకమైన సమాచారం కూడా. ఇంకా సంగీతం సంబంధిత ప్రసారాలు, సాహిత్య సంబంధిత ప్రసారాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలు, ఇంకా స్త్రీల సమస్యల గురించి చర్చించే వనితావాణి ప్రోగ్రాములు అన్నీ ఇంకా ఇప్పటికీ ఉపయోగకరంగా ఉంటున్నాయి. మారుతున్న కాలంలో, ఈ డిజిటల్ యుగంలో ఆకాశవాణి మొబైల్ యాప్స్ ద్వారా కూడా ప్రసారాలు చేస్తూ అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా కూడా ఉంది. ఇప్పటికీ కూడా ఆకాశవాణి ఆ విలువలు కాపాడుకుంటూ వస్తోంది. 90 వసంతాల వేడుక సందర్భంగా ఆకాశవాణికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ సంస్థ ఇలాగే శతాబ్దాల పాటు సేవలను అందించాలని కోరుకుంటూ నమస్కారం.
1: 90 ఏళ్ల ఆకాశవాణి వీణ విద్వాంసురాలు శ్రీమతి మండపాక శ్రీదేవి గారి ఆకాశవాణి అనుబంధవాణి విన్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో తెలుగు కథ పరిణామం, ఈ అంశంపై డాక్టర్ డివి సూర్యారావు గారి ప్రసంగం.
2: విశాఖపట్నంలో తెలుగు కథా పరిణామం వికాసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా విశాఖపట్నం అతిపెద్ద నగరం. విశాఖపట్నాన్ని రాష్ట్ర సాంస్కృతిక పారిశ్రామిక రాజధానిగా పరిగణించవచ్చు. తెలుగు సాహిత్యంలోని విభిన్న ప్రక్రియల్లో మేటి రచనలు చేసిన సాహితీ దిగ్గంతులకు విశాఖ నగరం నిలయం. విశాఖపట్నం తెలుగు కథా వికాసాన్ని చర్చించేటప్పుడు తొలి తెలుగు కథ ఏది, ఎవరిది అనే అంశాన్ని పరిశీలించవలసి ఉంటుంది. గురజాడ ఆధునిక తెలుగు కథకు ఆద్యుడనే అవగాహన ఉన్నా, ఆయనకు ముందు 92 కథలు ఆధునిక కాలంలో వెలువడినగా బయటపడ్డాయి. బండారచ్చమ్మగారి ప్రేమ పరీక్షణం కథ 1898 రాయసం వెంకటశివరు గారి జననా జూలై సంతికలో ప్రచురితమైంది. అయితే ఇతివృత్తం, భాష, ప్రక్రియ స్వరూప స్వభావాలను ఆధారంగా చేసుకుని విమర్శకులు గురజాడ దిద్దుబాటును తెలుగు కథానిగ్గా పేర్కొనడం జరిగింది. విశాఖపట్నంతో సంబంధం ఉన్న తొలి కథకుడు ఆచంట సాంఖ్యాయన శర్మ. ఆయన ఇప్పటి పార్వతీపురం మన్యం జిల్లాలోని మేనంగి సంస్థానంతో చిరకాలం అనుబంధం ఉన్నా, ఆయన విద్యాభ్యాసం, జీవితం అంతిమ దశ విశాఖలోనే జరగడం వల్ల ఆయన విశాఖ కథారచయితగా భావించవచ్చు. ఆయన రచించిన లలిత కథ కల్పలత పత్రికలో ప్రచురితమైంది. పూడిపతి వెంకటరమణయ్య 1893 విశాఖపట్నంలో జన్మించారు. ఎక్కువ కాలం రాజాములో నివసించిన ఆయన విశాఖపట్నంలో విద్యాభ్యాసం చేశారు. ఆనాటి విశాఖలోని కవితా సమితిలో ప్రముఖ సభ్యులు. ఆనాటి కథారచయితల్లో మేటిగా ప్రసిద్ధి వహించారు. 200 పైగా కథలు రాసినట్లు తెలుస్తోంది. కేవలం కథల కోసం ఆయన పూలగుత్తి అనే పత్రిక నడిపారు. భారతి, ఆనందవాణి పత్రికల్లో వారి కథలు ప్రచురితమయ్యాయి. వీరు రాసిన తెర కథలో స్వచ్ఛమైన దాంపత్య ప్రేమను ఆవిష్కరించారు. ఈ శతాబ్దం నాది అని ప్రకటించిన మహాకవి శ్రీశ్రీ అభ్యుదయవికగా విప్లవిగా ప్రసిద్ధుడైన ఆయన 35 నుండి 40 కథల వరకు రచించినట్లు తెలుస్తోంది. చర్మరాత్రి పేరుతో శ్రీశ్రీ కథా సంకలనం వెలువడింది. వాటిల్లో తన భావాలను, ఆదర్శాలను వ్యక్తీకరించారు. ఈ కథల్లో శ్రీశ్రీ వచనం అక్కరకమించిన కవితాత్మకంగా సాగింది అంటారు బోధరాజు రాధాకృష్ణ. శ్రీశ్రీ తన 16 ఏటనే ఆనందమందిరం కథ రాశారు. ఈ కథ సరళ గ్రాంధికంలో రాశారు. మద్యపానం సృష్టించే జీవన విధ్వంసం ఇందులో ఇతివృత్తం. అంకర వెంకటకృష్ణారావు విశాఖపట్నంలోని తొలితరం సాహితీ సారథుల్లో ఒకరు. కేవలం ఒక రాజకీయ సిద్ధాంతాన్ని కట్టుబడకుండా రచయిత

కవితలు రచనలు చేయాలనే దృక్పథానికి ఈ ప్రాంతంలో ప్రచారం తెచ్చి అటువంటి రచయితలకు వెనుదొనగా నిలిచారు విశాఖ సాహితీ వ్యవస్థాపకులు. సమకాలీన జీవన వాస్తవికతతో కథలు రాశారు. విశాఖపట్నం అనగానే గుర్తుకు వచ్చే యారాడ కొండలాగా రాజకొండ విశ్వనాథ శాస్త్రి స్ఫురిస్తారు. ఆయన కథా జీవితం 1937లో ప్రారంభమైంది. 1950 నుండి ఆయన రాసిన కథలు 64 వరకు ఉన్నట్లు అంచనా. సమాజాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన కథలు రాశారు. రవిశాస్త్రి ఆరుసారా కథలు తెలుగులో ఎప్పటికీ క్లాసిక్స్గా నిలిచే కథలు. ఒక్కొక్కటి ఒక కథాకవి అంటారు విమర్శకులు. శ్రీశ్రీ కాదేదీ కవి అనర్హం అని ప్రకటించిన 9 వస్తువుల్లో 8 కథలుగా మలిచారు, ఒకదాన్ని నవలుగా రాశారు. ఆయన కథాశిల్పం పరిణామక్రమంలో జీవితాన్ని గురించిన అవగాహనతో బలపడుతూ వచ్చి నిబద్ధతతో పాటు మెరుగుదేరుతూ వచ్చిందే గాని తరగలేదు. మొదటి దశలో మధ్యతరగతి జీవితం, 2 దశలో న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలను విమర్శనాత్మకంగా విశ్లేషించారు. అనంతరం సమాజపు చీకటి కోణాల్లోకి ఆయన కథ ప్రవేశించి రాజ్యాంగం, పాలనా యంత్రాంగం, న్యాయ వ్యవస్థలు సామాన్యుల జీవితాన్ని ఎంత సంక్లిష్టంగా మార్చాయో కథల్లో చెప్పే ప్రయత్నం చేశారు. నవలా రచయితగా కథకుడిగా గండికోట బ్రహ్మాజీరావు ప్రసిద్ధులు. ఆయన కరడులో గంధపమాను, మలుపు, ప్లాట్ఫామ్, సీతారామన్ వంటి కథలు రచించి కథానిక సాహిత్యంలో తన పేరును చిరస్థాయికి నిలుపుకున్నారు. చెకో మొపాసా వంటి రచయితల ప్రభావంతో కథలు రాశారు. మయూరాక్షి కథా సంపెట్లో చాలా మంచి కథలు చేటు చేసుకున్నాయి. శరీరం, మనసు రెండు ప్రేమాభిమానాలతో స్త్రీ పురుషులు పంచుకున్నప్పుడు ఇద్దరు జీవితాలు సుఖమయమవుతాయనే వాస్తవాన్ని ఆసక్తిమైన కథనంతో రచయిత ఆవిష్కరించారు. పంతుల శ్రీరామశాస్త్రి 1922 సింహాచలంలో జన్మించారు. ఆయన కథకుడు, నాటక రచయిత, ఉపాధ్యాయుడు. భారతి, కృష్ణాపత్రిక, స్వతంత్ర, వినోదిని, ఆంధ్రపత్రికల్లో 30 కథలు రాశారు. ప్రపంచ కథల పోటీకి 1953 ఆంధ్రపత్రిక ఎంపిక చేసిన కథల్లో వీరి కిళ్ళి దుకాణం ఉంది. వీరు రచించిన కుటుంబం కథ 47 ఫిబ్రవరి భారతిలో వచ్చింది. బీనాదేవి పేరుతో రచయితగా పేరు తెచ్చుకున్న వారు ఒకరు కాదు ఇద్దరు, భాగవతుల నరసింహరావు, త్రిపర సుందరమ్మ దంపతులు. నరసింహరావు న్యాయమూర్తిగా పనిచేశారు. వీరిద్దరూ కథా నవలా సాహిత్యంలో కృషి చేశారు. వీరు పుట్టి పెరిగింది విశాఖ జిల్లా చోడవరం. వీరిపై రవిశాస్త్రి ప్రభావం ఎక్కువగా ఉంది. ఫస్ట్ కేస్, రాధమ్మ పెళ్లి, ఎ మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్, డబ్బు డబ్బు డబ్బు మొదలైన కథా సంపుట్లు వెలువరించారు. వీరి కథల్లో కొన్ని సాంసారిక సమస్యల్ని ప్రతిబింబించినవైతే కొన్ని మేధావర్గం పాఠకులకు సంబంధించినవి. ఎ మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. విశాఖపట్నం అనగానే సాహిత్యవేత్తలు గుర్తుకు వచ్చే విలక్షణమైన కథకుడు కారామాస్టర్, కథానేయుల నిర్మాత కాళీపట్నం రామారావు గారు. వీరి యజ్ఞం కథ సాహిత్య లోకంలో గొప్ప సంచలనం కలిగించింది. ఇందులోని ఇతివృత్తం మీద విస్తృతమైన చర్చలు అన్ని చోట్ల జరిగాయి. ఆర్తి, భయం, చావు, జీవధార మొదలైన కథలు కాళీపట్నం వారి విలక్షణ ప్రతిభను చూపించే కథలు. రామారావు గారి కథల్లో సమాజంలో మనుషులు ప్రవర్తించే తీరు, వస్తున్న మార్పులు, వర్గభేదాలు అడుగడుగున వ్యక్తమవుతాయి. వారి మొదటి కథ ప్లాట్ఫారము. విశాఖపట్నం జిల్లాలో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో అగ్రశ్రేణి మాన్య మహోదయుడు గణపతిరావు అచ్యుతరామరాజు, వృత్తిరీత్యా న్యాయవాది. వీరు కసి, మున్ని కథా సంపుటాలు ప్రచురించారు. సుదీర్ఘకాలం విశాఖ సాహిత్య అధ్యక్షులుగా పనిచేశారు. వీరి కసి కథ జమీందారీ వ్యవస్థలోని లోపాలను, అక్కడి అక్రమ జీవన విధానాన్ని, ప్రేమరహిత్యాన్ని, హింసను చిత్రిస్తుంది. అభ్యుదయ సాహిత్యం అనగానే గుర్తుకు వచ్చే అగ్రశ్రేణి కవుల్లో ఆర్ద్ర ఒకరు. కవిగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా ప్రసిద్ధి వహించిన ఆరుద్ర కథకుడు కూడా. ఆరుద్ర కథలు 1968 సంపుటిగా వెలువడింది. పలకల వెండి గ్లాసు ఆయన కథకుడుగా నిలబెట్టింది. బలివాడ కాంతారావు కళింగాంధ్ర గర్వించదగ్గ కథకుడు. విశాఖలో నివసించి కథలు, నవళ్ళు రాశారు. 300 కథలు రాసినట్లు తెలుస్తోంది. వారి కథా సంపుటాలు 3 వెలువడ్డాయి. 1998 బలివాడ కాంతారావు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. శోధన, గోపురం పేరిట కథా సంపుటాలు వెలువడ్డాయి. కళింగాంధ్ర జనం గుండె చెప్పులు వినిపించే కథలు రాశారు ఆయన. యాత్ర, పులిబోను, మనిషి పశువు మొదలైన కథలు విలక్షణమైనవి. ఆయన కథలు చదివిస్తాయి, హృదయాన్ని కదిలిస్తాయి, అనంతరం ఆలోచింపజేస్తాయి. త్రిపుర అనబడే రాయసం త్రిపుర

నాగేశ్వరరావు విశాఖపట్నంలో చదువుకున్నారు. త్రిపుర రాష్ట్రంలో ఉద్యోగం చేసి విశాఖలో స్థిరపడ్డారు. మేధావర్గానికి చెందిన కథకుడు, చింతనాపరుడు, అధ్యయనశీలు. భగవంతుడి కోసం, పాము, హోటల్లో రాబందు లెక్కల చెప్పుడు, సుబ్బారెడ్డి రహస్య జీవితం కథలు విశిష్టమైనవి. నగర జీవితంలోని సంక్లిష్టతను ఈయన చిత్రించారు. పాశ్చాత్య నాగరికతను పారిశ్రామిక విప్లవం ప్రభావితం చేశాక ఆ ప్రభావం భారతీయ సమాజం మీద కూడా ప్రసరించింది. పాత విలువల్ని పూర్తిగా చురుసిరాజనలేక, కొత్త విలువల్ని పూర్తిగా ఆదరించలేక మనిషి అనుభవించే సంఘర్షణ వీరి కథల్లో గోచరిస్తుంది. కథారచయిత్రిగా, నవలారచయిత్రిగా ప్రసిద్ధురాలైన ఆదిమత్యం రమణమ్మ ఆంధ్రపత్రిక, ఉదయం పత్రికల్లో కథలు ప్రచురించారు. సంసార జీవితంలోని ఒడిదొడుకుల్ని వస్తువులుగా తీసుకొని రాశారు. పశ్చాత్తాపంతో తన ఒళ్ళో వలన భర్తను చూసి భార్య క్షణం బిత్తరపోయి ఆమెల మాతృత్వం గుండెల్లో పొంగింది. స్నేహంగా తన చేతి వెళ్ళని అతని జుట్టులోకి దూర్చింది అంటారు. వెనుకడతరం విశాఖ సారస్వత లోకానికి గౌరవనీయుల మాస్టారు మసూనాగా ప్రసిద్ధుడైన మండల సూర్యనారాయణ. ఉపాధ్యాయుడిగా, పాత్రికేయుడిగా జీవితం గడిపిన మసూనా జాతీయ స్థాయిలో బాల సాహిత్యానికి పురస్కారం పొందారు. తూర్పు సీమ గ్రంథమాల స్థాపించారు. వీరి ప్రవృత్తి నివృత్తి కథలో యవ్వనలోని గృహిణి మానసిక సంఘర్షణని, తర్వాత ఆ పశ్చాత్తాపాన్ని సమర్థవంతంగా చిత్రించారు. ముద్దన్శెట్టి హనుమంతరావు ప్రవాసాంధ్రుడిగా ప్రసిద్ధుడైన కథారచయిత. ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నం రచయితలతో ఎంతో సాన్నిహిత్యం గల నీరాడంబర కథకుడు. వందలాది కథలు రాశారు. ద్వీధర విశాలాక్షి విజయనగరంలో జన్మించారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణ గ్రహీత. చివరి దశలో భీమరపట్నం, విశాఖపట్నంలో గడిపారు. మధ్యతరగతి జీవిత గమనాన్ని, స్త్రీల సమస్యల్ని సహజమైన సరళమైన శ్రేణిలో రచించారు. ఆమె కోరిక, భావబంధం, ద్వీధర విశాలాక్షి కథలు ప్రసిద్ధమైనవి. కాలాతీత వ్యక్తులు అనే ఒక్క నవలతోనే తెలుగు నవలా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన డాక్టర్ పెమ్మరాజు శ్రీదేవి అనకాపల్లి చెందినవారు. ఆమె ఉరుములు పేరుతో మూడు పెద్ద కథలను సంకలనం వెలువరించారు. పుస్తక రూపంలో రాని మరో 20 కథలు కూడా ఉన్నాయి. తొలితరం కథలలో ఇంతకంటే హనుమత్ శాస్త్రి కవి, పండితుడు, కథకుడు. విశాఖపట్నం జిల్లాలో మాడుగుల్లో జన్మించారు. కాలప్రభావాన్ని గుర్తించిన కథకుడు. 70 వరకు కథలు రాశారు. వారి గౌతమి గాథలు విలక్షణ కథా సంపుటి. తొలితరం కథారచయితల్లో పొన్నాడు కుమార్, ముద్దా విశ్వనాథం, మంజీర, మాంసు, రుద్రాద్ర సన్యాసరావు, గుంటూరు శ్రీహరి, సస్యశ్రీ, పోలవ శ్రీహరిరావు మొదలైన ఉన్నారు. పద్యకవి కొండేపాటి సుబ్బారావు కూడా కథాకథం పేరుతో కథల సంపుటి వెలువరించారు. రావిశాస్త్రి కాళీపట్నంలపై సామ్యవాద సిద్ధాంత ప్రభావం కనిపిస్తుంది. సైద్ధాంతిక భావజాలానికి దూరంగా మానవీయ దృష్టితో మంచి కథలు రాసిన వారిలో అంగర, గండికోట, బలివాడ ప్రముఖులు. 1940-80 మధ్యలో విశాఖపట్నం అంచెలంచెలుగా పారిశ్రామికంగా ఎదిగింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, షిప్యార్డ్, నేవల్ డ్యాక్యార్డ్, బీహెచ్విబి, కోరమండల్ ఫెర్టిలైజర్స్, ఉక్కు కర్మాగారం, హిందుస్థాన్ జింక్ మొదలైన పరిశ్రమలు నెలకొన్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలోనూ పరిశ్రమలు అవతరించాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సాంకేతిక రంగాలను, పాలనా రంగాలను, ఉద్యోగాలకు వేల సంఖ్యలో విద్యావంతులు ఇక్కడికి తరలివచ్చారు. ఈ వలసలు మలితరం తెలుగు కథకుల్ని సృష్టించాయి. అనకాపల్లి, యలమంచిలి, చోడవరం పట్టణాల్లో సాహిత్య సంస్థలు ఏర్పడ్డాయి. 1950-80 మధ్యకాలం విశాఖ తెలుగు కథకు ఒక వైభవ దశ. ఈ తరం రచయితల్లో భమిడిపాటి రామగోపాలం భరాగో ప్రసిద్ధ రచయిత. ఆయన రచించిన ఇట్లమి విధేయుడు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వెనల్నీడ, వంటొచ్చిన మగాడు, సరదా కథలు, కులాసా కథలు వీరి కథా సంపుటాలు. చాలా వరకు మధ్యతరగతి సంసారాల కష్టసుఖాలకు సంబంధించిన కథలు రాశారు. విశాఖపట్నం కథకల్లో ఈ మలితరంలో మరో ప్రముఖుడు రామకోటి. మంచి కథకుడు, నవలా రచయిత. చక్కని రాజమార్గం, బొమ్మల కుళాయి, దెబ్బలెత్తిన దేవుడు వంటి కథలతో పేరు తెచ్చుకున్నారు. వీరు రచించిన శకటిక కథ 71 ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. రామకోటి దేశంలోని అత్యవసర పరిస్థితి మీద కథ రాశారు. ప్రతీకాత్మకంగా క్రూక్వాక్ అనే కథ రాశారు. 65-75 మధ్య 50 పైగా కథలు రాశారు. గరిమిళ్ళ సీతారాం కథా సంపుటి హెడ్స్ ఆఫ్ టు కాంతంలో చాలా మంచి కథలున్నాయి. అల్లం శేషగిరిరావు అరుదైన కథావసుతో, విలక్షణమైన శైలితో రచన చేసిన కథకుడు. 17 కథలు రాశారు. మంచి ముత్యాలు, అరణ్యఘోష, అరే

కథాసంపుటాలు వెలువరించారు. మంచి ముత్యాల కథాసంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. శేషగిరిరావును తెలుగువారి జిమ్ కార్బెట్గా, తెలుగువారి హెమింగ్వేగా విమర్శకులు అభివర్ణించారు. వీరి వేట కథలు చాలా ప్రసిద్ధమైనవి. వరుడు కథను పరాన్నభుక్కల పులిపంజాగా విమర్శకులు పేర్కొన్నారు. స్త్రీవాదం ఒక ధోరణిగా అవతరించకముందే ఆ దృక్పథంతో మధ్యతరగతి జీవితాల్లోని స్త్రీలు అనుభవిస్తున్న హింసను గురించి, వివక్ష గురించి నవలలు కథలు రాసిన రంగనాయకమ్మ సాహిత్య సృజన తొలి దశకు విశాఖపట్నమే కేంద్రమైంది. ఆమె కృష్ణవేణి, బలిపీఠం వంటి నవళ్లే కాకుండా 70కి పైగా కథలు కూడా రాశారు. 55లో తన 16వ రాసిన పార్వతమ్మ కథ తెలుగు స్వతంత్రతలో ముద్రితం కావడంతో ఆమె సాహిత్య జీవితం ప్రారంభమైంది. దిడతవోలు మాలతి అమెరికాలో నివసించిన, విశాఖపట్నంలో పుట్టి ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. నిజానికి ఫెమినిజానికి మధ్య వీరి కథాసంపుటి. జయంతి పాపారావు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జన్మించిన, విశాఖపట్నంలోనే ఆయన కథా సృజన జరిగింది. వీరి కథలపై మార్క్సిజం ప్రభావం ఉంది. గొల్లపూడి మారుతీరావు నటుడుగా, నాటకర్తగా, నవలారచితగా ప్రసిద్ధికెక్కినవారు, గొప్ప ఫీచరిస్టు. ఆయన కథ మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆయన శైలి విలక్షణమైంది. హాలిడే వంటి తమాషా కథలు రాశారు. 4 కథానిక సంకలనాలు వెలువరించారు. జ్యేష్ఠ కలం పేరుతో యుటీరి బసవరాజు 75 కథలు రాశారు. తొలి దశలో వామపక్ష భావజాలంతో కథలు రాసిన ఆ తర్వాత తనదైన ఒక నూతన దృక్పథం ఏర్పరచుకున్నారు. హాస్యం, చమత్కారం, వ్యంగ్యం ఆయన కథల్లో కనిపిస్తాయి. ఇచ్చాపురం రామచంద్రరావు 50 వరకు కథలు రాశారు. స్పృహ, అమ్మాయి, విడాకులు, కుక్కగారు మొదలైనవి ఈయన కథల్లో పేర్కొనదగినవి. జయంతి వెంకటరమణ వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకులు. ఈయన రాసిన వంతెన కథ జారడిమెట్ల పేరుతో కాశీ విశ్వనాథ్ నాటకీకరించారు. విశాఖపట్నం కథకలో విశిష్టుడు ఏ.సి. రమణారావు. ఈయన కథ కథావశిష్ఠులు ఉత్తమైన కథ. ద్విభాష్యం రాజేశ్వరరావు తెలుగు కథా భీష్ముడుగా ఈ తరం వారు చెప్తారు. కథకుడు, నవలాకారుడు, అసమర్థుడు, నీలిమంట, కిటికీ మొదలైన కథలు రాశారు. వీరి కథలు 400 పైగా ఉన్నాయి. తెల్లవారిన రాత్రి, మరోరమ, చెట్టంత మొగుడు, మహాత్ముని సాక్షిగా, మేడ్ ఫర్ హిచ్ అదర్స్ వీరి కథాసంపుటాలు. పానుగంటి, బలివాడ వంటి ప్రసిద్ధ సాహితీవేత్తల స్మారక పురస్కారాలు అందుకున్నారు. నవలారచితగా కథకుడుగా ప్రసిద్ధుడు అర్నాథ్ అనబడే దుంప హర్నాథ్ రెడ్డి. అర్నాథ్ అనగానే గుర్తుకు వచ్చే కథ రిక్షాప్రయాణం. కష్టం చేసినోడి కాలికి తలంచి దండమెట్టాలా అనుకునే దిబ్బమ్మ ఇందులో ప్రధానమైన పాత్ర. ఒక శ్రమజీవికే మరో శ్రామికుడి కష్టం తెలుస్తుంది. బంధం, ఆపద్ధర్మం వీరి కథాసంపుటాలు. కథకుడుగా, శ్రవ్య నాటిక రచయితగా, చలనచిత్ర రచయిత, దర్శకుడుగా సిగిరాజ్ ప్రసిద్ధులు. వెలుగు వాకిట్లోకి చుక్కల సీమ కథా సంకలనాలు వెలువరించారు. చందుసుబ్బారావు నవలారచితగా విమర్శకుడుగా ప్రసిద్ధుడైన 15 కథల వరకు రాశారు. ఆదిరి వెంకట సీతారామూర్తి కథలు, నవలు రాశారు. అదిగోపులి, వెన్నెల్లో పావురాలు, వర్ణచిత్రం, ఆత్మధృతి కథాసంపుటాలు వెలువరించారు. వీరి కథలు హిందీ, తమిళ, ఇతర భాషలకు అనువదితమయ్యాయి. వీరి శిల్పి కథ మరాఠీ భాషలో వెలువడి అక్కడి పాఠ్య గ్రంథాల్లో చోటు చేసుకుంది. శ్రీరంగం రాజేశ్వరరావు పురిపండా ప్రేరణతో కథకుడే చిన్న వయస్సులో మరణించారు. వీరి ఎర్రచీర సంపుటిన కథలు చాలా విశిష్టమైనవి. వైవ్యస్ నూకరాజు, అంగర శివప్రసాదరావు కూడా మంచి కథకులు. ఎల్లా స్వామి మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు నేర్చుకుని గోదావరి స్టేషన్, కథాస్వామ్యం, సామెత కథలు, మినీ కథ, లోగొట్టి పెరుమాళ్ళు కొరిక మొదలైన కథాసంపుటాలు వెలువరించారు. డాక్టర్ కేజీ వేణు కవి, కథకుడు, నాటకర్త అనేక పురస్కారాలు పొందారు. మలితరం కథకుల్లో 2వ దశకు చెందినవారు డాక్టర్ చింతకని శ్రీనివాసరావు. విశాఖ మాండలికంలో రాస్తూ దాలప్పతీర్థం, కాన్పుల దిబ్బ, కప్పస్తంభం అనే కథాసంపుటాలు ప్రచురింపజేశారు. ఒక ప్రాంతానికి చెందిన సమాజాన్ని అధ్యయనం చేసిన రాసిన కథలు కొన్ని సార్వజనికంగా కనిపిస్తాయి. మలితరం కథకుల్లో అడప రామకృష్ణ క్రియాశీల సాహిత్య సారథి. ఆయన కథాంజలి, అడప రామకృష్ణ కథలు, కరోనా కథలు ప్రసిద్ధమైనవి. పెబ్బిలి హైమావతి, తిలాపాపం తలాపిరికడు కథను, కార్పొరేట్ ఆసుపత్రి బండారాన్ని చిత్రిస్తూ కథలు రాశారు. పివి శేషారత్నం విశాఖపట్నం ఆకాశవాణిలో పనిచేశారు. అమ్మ కథలు, వృద్ధుల కథలు రచించారు. అక్కినపల్లి సుబ్బారావు 60 కథలు రాశారు. మలితరం కథా రచయితలో అవసరాలు రామకృష్ణారావు, వేదుడు సోమరాజ శాస్త్రి, పులిసి వెంకటేశ్వరులు, కీర్తిప్రియ, దేవరకొండ సహదేవరావు, బాలి, మానేపల్లి సత్యనారాయణ, చివర జగన్నాథరావు,

0: వివేకానందమూర్తి, మైలాపడి రామారావు, జీవ లక్ష్మణ్, వెలిచేటి సుబ్రహ్మణ్యం, సత్యవాడ సోదరిమణులు, రాగతి రమ, విరియ లక్ష్మీపతి, కృష్ణాబాయ్, అడవికొలను పార్వతి, ఎస్ఏ రావు, కోగండి విజయలక్ష్మి, మైలాపడి రామారావు, నవలూరి వెంకటేశ్వరరావు, పాట్నేటి చక్రరావు, ఇందూరమణ, గంధం అనురాధ, కాటూరు విజయసారథి, దూ శ్రీరామూర్తి, మేడా మస్తానరెడ్డి, రాణి మోహన్రావు, అందే గోపాలకృష్ణ, సిహెచ్ చిన్నసూర్యనారాయణ, డాక్టర్ కేఎస్తనమూర్తి, శేఖరం ప్రభాకర్ మొదలైన వారు ఉన్నారు. వర్తమానంలో కథాలోచన చేస్తున్న నవతరంలో శ్రీవాద రచయిత్రి కుప్పిలి పద్మ విశాఖపట్నానికి చెందినవారే. ఇంకా ఈ తరం కథకుల్లో ఎం సుగుణరావు, జయంతి ప్రకాష్ శర్మ, అమరజ్యోతి, లోగిసి లక్ష్మీనాయుడు, రంగబాబు, సుసల సర్వేశ్వర శాస్త్రి, ఏళ్ల రాజేష్, వెంపరాల శ్రీనివాస్, డాక్టర్ రాగతిరమ, గుండా జోగారావు, భాగ సత్యనారాయణ, ఎంజికే భువనేశ్వర్, లలితా వశిష్ట, గోగినేని మణి మొదలైన వారు ఉన్నారు. వందేళ్లు పైబడిన కాలంలో తెలుగు కథ ఎన్నో పోకళ్ళు పోయింది. కాలానుగుణంగా అంతర్జాతీయ ప్రాంతీయ రాజకీయాలు, భారతీయ సమాజం వస్తున్న మార్పులు, పాశ్చాత్య ప్రభావం, ప్రపంచీకరణ, కుహనా సంస్కారాలు, సంప్రదాయ వైముఖ్యం, సామ్యా దృక్పథం, జాతీయ భావాలు, స్త్రీవాదం, దళితవాదం మొదలైన వైవిధ్యభరితమైన అంశాలతో విశాఖ కథకులు తెలుగు కథానిక ప్రక్రియను సుసంపన్నం చేశారు.
1: విశాఖపట్నంలో తెలుగు కథ పరిణామం. ఈ అంశంపై మీరు ఇంతవరకు డాక్టర్ డివి సూర్యారావు గారి ప్రసంగం విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు భక్తి సంగీతం. ఆచంట లక్ష్మీ శ్రీనివాస్ బృందం నామ సంకీర్తనలు. ముందుగా మహాగణపతే నమోస్తుతే నీలాంబరి రాగంలో నామావళి ఆదితాళం.

0: ఆనంద భైరవి రాగంలో తూము నరసింహదాసు రచన చూడగలిగేను రాముని సుందర రూపము. దృశ్యగతి ఆదితాళం.
1: చూడగలిగేను రాముని సుందర రూపము.

0: శ్రీ ఆచంట లక్ష్మీ శ్రీనివాస బృందం నామ సంకీర్తనలు విన్నారు. సహకార గానం శ్రీ కె సత్యనారాయణ, శ్రీ కెవి రమణ, శ్రీ ఎస్ఎస్ఎస్ఎన్ రాజు, శ్రీ యు సత్యనారాయణ గారు హార్మోనియం, మృదంగం శ్రీ పి రవీంద్రుడు. అనంతరం పుష్పాంజలి. వినడానికి ముందుగా
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: పుష్పాంజలి, భక్త రఘునాథ్ చిత్రం నుండి ఘంటసాల.

పుష్పాంజలి విన్నారు ఉదయ సమీరాల్లో తుది అంశంగా మీరు ఇంతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:59:36. మరికొద్ది క్షణాలలో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రీలి.

0: आकाशवाणी से पेश है खबरनामा। आदाब, खबरनामे के साथ मैं नीतिका त्यागी। पहले इस वक्त की खास खास खबरें। म्यांमा के सदर ओमिन आउनलाइन ने यकीन दिलाया है कि म्यांमा के इलाके को भारत के सिक्योरिटी मफादात के खिलाफ इस्तेमाल नहीं होने दिया जाएगा। कॉमर्स और सनतों के वजीर पीयूष गोयल ने कहा है कि भारत और अमरीका ने बाहमी तजारती समझौते के पहले मरहले के बेशतर पहलुओं को हतमी शक्ल दे दी है। उत्तराखंड में यूनेस्को के आलमी विरसे के मकाम वैली ऑफ फ्लावर्स को सियाहों के लिए
1: ఎగ్ కార్ట్స్ యూనిట్లను అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి సూచించారు. గిరిజన మహిళల ఆర్థిక సాధికారత, ఉపాధి విస్తరణలో వంధన్ వికాస్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జీడి పిక్కలను శుద్ధి చేసే విధానం, బాయిలర్ల విభాగం, వలిచే యంత్రాలు, గ్రేడింగ్ ప్యాకింగ్ విభాగాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వినియోగదారులు నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తువులనే కొనుగోలు చేసి వినియోగించాలని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ సూచించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలు, ఐఎస్ఐ మార్క్ కలిగిన నాణ్యమైన ఉత్పత్తులనే ప్రజలు వినియోగించాలని పేర్కొన్నారు. మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ నకిలీ లేదా నాణ్యత లేని ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల రక్షణ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గలతో కలిసి వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, మానసిక శారీరక వేధింపులకు గురైన మహిళలకు ఒకే చోట అన్ని రకాల సహాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. బాధిత మహిళలకు వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ సమస్యలను ధైర్యంగా వెల్లడించాలని కోరారు. పీవీటీజీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మాన్ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పథకం ప్రస్తుత పురోగతిపై సమీక్షిస్తూ నిర్దేశించిన గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాలను అధికారులు బాధ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర్రావు తెలిపారు. అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, ఈ లబ్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్లో ఓటీపీ ఆధారంగా లేదా ఫేస్ అథెంటిఫికేషన్ విధానంలో స్వయంగా ఈకేవైసీ చేసుకోవచ్చని తెలిపారు.

0: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను మీకోసం .ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నెంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం డాక్టర్ శ్రీమతి సృజన సతీష్ గారి గానం, ఎంఎస్ఎన్ మూర్తి గారు వయలిన్, మార్దంగికులు ధన్వాడ ధర్మారావు గారు. మంజరి రాగంలో త్యాగరాజ కీర్తన, పట్టి విడువరాదు, ఆదితాళం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ శ్రీమతి సృజన సతీష్ గారి గానం విన్నారు. ఎంఎస్ఎన్ మూర్తి గారు వైలెన్, ధనవాడ ధర్మారావు గారు మృదంగం. పాటల పల్లకి కార్యక్రమం వినడానికి ముందుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమానికి స్వరాహ్వానం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. జత చేయవలసిన కోడ్ 0891. తొలి శ్రోత ఎవరో ఏ గీతాన్ని కోరుతున్నారో విందాం. హలో, నమస్కారం అండి.
2: నమస్కారం అండి, బబ్లీ అండి.
0: మీ పేరు?
2: నా పేరు బబ్లీ.
0: చెప్పండి, ఎక్కడి నుంచి?
2: వరంగల్ అండి.
0: ఏ సినిమా, ఏ పాట?
2: మీకు నేను నాకు నువ్వు సినిమా నుంచి తెలుగు భాష.
0: తప్పకుండా అండి, వినండి.

0: Hallo? Hallo? Hallo?
1: హలో, నమస్తే అండి. సునీల్ కుమారి ఫ్రమ్ గాజువాక్ నుండి మాట్లాడుతున్నా అండి.
0: చెప్పండి, ఈ సినిమా ఏ పాట?
1: రాజేంద్రుడు గజేంద్రుడు మూవీలో

0: హలో.
1: గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: కాకినాడ మాట్లాడుతాం సార్, రాజేంద్ర కుమార్.
0: చెప్పండి రాజేంద్ర కుమార్ గారు.
1: శంకరవర ప్రసాద్లో పిన్నీసాల పిల్ల సాంగ్ ఏంటి సార్?
0: ఆహా, అది మన దగ్గర ఇంకా రాలేదండి. ఈలోగా పని చేయండి, మీలోగా కొంచెం ఆలోచించి మళ్ళీ చేయండి తప్పకుండాను. హలో
1: హలో, సాంగ్ ఏం సార్?
2: హలో
0: హలో, చెప్పండి
2: సార్. నమస్తే సార్.
0: నమస్కారం అండి
2: సార్. నా పేరు రాజారెడ్డి సార్.
0: అయ్యా
2: సార్, నేను
0: హలో చెప్పండి.
2: హలో,
0: చెప్పండి
2: సార్. నా పేరు రాజారెడ్డి సార్.
0: చెప్పండి రాజారెడ్డి గారు.
2: సార్, నేను వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ సినిమా
2: సార్? సంసారం ఒక చిత్రరంగంలో టైటిల్ వేయండి సార్, ప్లీజ్.
0: సార్ వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో, నమస్తే సార్.
3: నమస్కారం అండి.
4: నేను క్లాప్ నుంచి చెప్తున్నానండి. నా పేరు శుభలక్ష్మి అండి. మాకు శుభలగ్నం సినిమా లేదండి, ఏదైనా మంచి పాట ఏంటండి సార్?
3: శుభలగ్నంలో
4: అవునండి సార్.

0: హలో హలో,
1: నమస్తే సార్, నెల్లూరు నుంచి ఖాదర్ భాష మాట్లాడుతున్నాను సార్.
0: ఏ పాట, ఏ సినిమా?
1: అది మన ఇళయరాజా గారు పాడిన సాంగ్ సార్, అది కలయా
0: కలయా నిజమా?
1: నిజమా.
0: తప్పకుండా.

हेलो हेलो हेलो हेलो

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు
1: నా పేరు కాచి అప్పారావు సార్.
0: ఎక్కడి నుంచి
1: తుమ్మలపల్లి వారి.
0: చెప్పండి?
1: నాకు గులేబీ కావాలి. చిత్ర నుంచి సెలాము లేకు సాహిబ్ గారిని పాట ఉంటుంది సార్.
0: గులేబకావళి కథ
1: సెలాము లేకు.
0: మరొక

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల

0: లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: హలో.
7: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
6: అయ్యా నమస్కారం, చెప్పండి, సినిమా ఏ పాట?
7: నమస్తే అండి. మారి మారి నడుమరా ఇరువురి భామల నడుమ.

0: हेलो।
1: हेलो हेलो अंकल,
0: चपम्मा
1: नमस्ते अंकल।
0: नमस्ते।
1: मग देव चिन्मले देव देव चिन्मले
0: ఏం పాట?
1: ఎల్లుచి గోదావరి
0: అలాగే
1: ఈ పాట కావాలి సార్ ఉంటాను
0: వినండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: 10 గంటలకు వస్తుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్లి బిజ్లీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి చేఎన్ నానిబాబు గారు, విజయవాడ కేంద్రం నుండి రిలీ.
1: మంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురీష్.
2: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో బిజ్లీ దేనే కే సాత్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై, హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాత్ హమ్నే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా శురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోర్ పరివారో కే లియే హై.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్క్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జే నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
3: నమస్తే అండి. అందరికి నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
3: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
1: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
3: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
1: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలు ఏమిటి?
3: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం

0: సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్.
1: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
0: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు సార్. ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
1: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
0: సార్ ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
1: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
0: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదేవిధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుకి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
1: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారు లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
0: ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యగర్ పోర్టల్.
1: సరే, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
0: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10x10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
1: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడని ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
0: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాల దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదేవిధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా 1 కిలోవాట్కి, పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానెల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానెల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానెల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానెల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానెల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, అక్కడ రోడ్డు సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానెల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళి నుంచి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్లు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.

0: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
1: పర్యావరణానికి వస్తే సార్ వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడే వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్ని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్ని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
0: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
1: గణనీయంగా మనకి 90% వరకు, 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
0: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
1: మెయిన్ గా ఏంటంటే సార్,

0: ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్తుని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్తుని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు, 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్, ఈ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు అంటే కరెంటు బిల్లులతో కట్ లేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు, ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
0: వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్తు, సోలార్ ప్యాన్స్ ద్వారా విద్యుత్తు లభించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటిది ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సరే, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో?
0: సార్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్, మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు, లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్ మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే మరి ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగి ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటమైన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి.

0: ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ను కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని మా అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చలనచిత్ర గీతాలు ప్రేమించుకుందాం రా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్.

0: చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చుక్కెదురు నాటిక రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు.
1: ఆకాశవాణి చుక్కెదురు నాటిక రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. వినండి చుక్కెదురు నాటిక.
2: సుందరి, సుందరి
3: వస్తున్నా.
2: ఇటు రావాయ్.
3: ఏమిటండి
2: ఇది? చూడు.
3: చూశాను
2: ఈ ప్రకటన. చూడు.
3: చూస్తూనే ఉన్నాను, చెప్పండి.
2: గురుద్వారా దగ్గర లార్జ్ బజార్ ఉంది కదా?
3: అవును ఉంది.
2: అక్కడ ప్రతి శుక్రవారం ఇలాంటి స్పెషల్ ఆఫర్లు పెడుతూ ఉంటారు.
3: ఏమిటండి ఆ స్పెషల్ ఆఫర్లు?
2: ఇదిగో ఇదిగో ఇదిగో, ఒక్కసారి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు.
3: చూస్తున్నాను, చెప్పండి.
2: ఒక షర్టు కొంటే 2 షర్టులు ఫ్రీ. కేవలం 600 చెల్లించండి, 3 బ్రాండెడ్ రెడీమేడ్ షర్టులు పొందండి.
3: నిజమే,
2: అతి చవక ధరలకే షర్టుల అమ్మకం, ఆలసించిన ఆశాభంగం. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్, రండి త్వరపడండి. టింగ్ టింగ్. అంతేకాదు, కొనుగోళ్లపై లాటరీలో ఉచిత బహుమతి పొందండి అంటూ కూడా రాశాడు.
3: అబ్బా, 600కే 3 షర్టులు అంటే ఒక్కో షర్టు 200 అన్నమాట.
2: మరే అవునవును, ఇవాళ రేపు షర్టు కుట్టాలంటే 100 రూపాయలు తీసుకుంటున్నా టైలర్.
3: అందులోనూ బ్రాండెడ్ షర్టులు కదండి.
2: మరి ఈవేళ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు షర్టు కొని తెచ్చుకుంటాను.
3: తప్పకుండా తెచ్చుకోండి. గత 2 సంవత్సరాలుగా 5 మంచి చొక్కాలతో కాలం గడిపేస్తున్నారు పాపం. మనలాంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి. ఏమంటారు?
2: తప్పకుండాను. సుందరి, మనం ఎలాంటి తరగతి వాళ్ళమైనా ఏ లోటు తెలియకుండా ఇంత చక్కగా పొదుపుగా సంసారం నడిపిస్తున్న క్రెడిట్ మాత్రం నీకే దక్కుతుందో.
3: చాలండి, మరీ చెప్తారు మీరు.
2: నా జీతం 50,000 తెచ్చి నీ చేతిలో పోయడంతో నా పని పూర్తయిపోతుంది. తర్వాత పాటలన్నీ నువ్వే పడుతున్నావు కదా.
3: అంత పాటలేని నేను పడటం లేదులేండి.
2: ఎందుకు పడటం లేదు? ఇంటి ఖర్చులు తగ్గించుకొని ఉన్నంతలో పొదుపు చేసి ఓ డైనింగ్ టేబుల్, 4 కుర్చీలు, ఓ రిఫ్రిజిరేటరు నువ్వే సమకూర్చావు కదా. అలాగే సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోంచి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి మారి అద్దె చెల్లించగలుగుతున్నావు అంటే అదంతా నీ చలవే. మరి
3: పెళ్ళాన్ని మరీ అంత పొగిడేసుకోకండి. చెమటోడ్చి కష్టపడి డబ్బు సంపాదించేది మీరు, జాగ్రత్తగా వాడుకోవటం క్రెడిటేనా?
2: నన్ను అడిగితే అసలు అదే నిజమైన క్రెడిట్. నా సంగతి తీసుకో, జేబులో 4 డబ్బులు ఉంటే చాలు, అవి ఖర్చు చేసేసే వరకు చేతులు గులగులు అడిపోతాయి. అవునా?
3: మన జీవన స్థితి మరింత మెరుగుపడాలంటే మరొక్క 7 ఏళ్ల పాటు పిల్లల్ని కనటం వాయిదా వేసుకుందాం, సరేనా?
2: ఇప్పుడు చేస్తున్న నిర్వాహం అదే కదా, నన్ను వదిలేసి మీ పుట్టింటికి పారిపోతావా?
3: చచ్చా, మిమ్మల్ని విడిచి ఒక్కరోజైనా ఉండగలనా చెప్పండి. మీరు పొమ్మన్నా నేను పోను. అందుకే బ్యాంకులో కనీసం 100,000 రూపాయలైనా బ్యాలెన్స్ ఉంచుకుని పిల్లల గురించి ఆలోచిద్దాం, ఏమంటారు?
2: నీ మాట ఎప్పుడైనా కాదన్నానా సుందరి, భార్యా విధేయుణ్ణి, నువ్వు చెప్పినట్టే వింటాను. సుందరి, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నా చేతిలో అదృష్టరేఖ తిరిగింది. ఇదిగో ఈ అరచేయి చూడు. ఈ అదృష్టరేఖ మన పెళ్ళవక ముందు సన్నగా వానపాములా ఉండేది,
3: తర్వాత
2: జర్రిగొడ్డిలా ఎలా తయారైందో చూడు.
3: చాలండి మహాశయా, చాలు. మీ పొహర్తలు ఇక ఆపండి. బీరువాలోంచి 600 రూపాయలు మీ పర్సులో పెడతాను. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మర్చిపోకుండా షర్తులు తెచ్చుకోండి. ఈ నెల 2 సినిమాలకి 1 సినిమా కట్.

0: ఏం కొంప మునిగిపోదులేండి. ఫుల్ హ్యాండ్ షర్టులు, నిలువుగళ్ళున్నవి సెలెక్ట్ చేసుకోండి, మరింత హ్యాండ్సమ్గా కనిపిస్తారు. రోజు దిష్టి తీసి పారేస్తూ ఉంటానులేండి. సరేనా
1: సుందరి? అంత హ్యాండ్సమ్గా ఉంటానా
0: మరి?
1: అయితే ఓసారి ఇలా దగ్గరకు రా.
0: చాలండి, ఇప్పుడేం కాదు, ముందు మీరు తొందరగా తెమలండి. ఆఫీస్కి టైం అయిపోతుంది, తర్వాత టిఫిన్ నోట్లో కుక్కుని ఆఫీసుకు పరుగులు పెడతారు. తొందరగా ప్లీజ్.
1: ఓకే ఓకే ఓకే, దేవి గారు ఆజ్ఞ. సుందరే సుందరి.
0: వస్తున్నానండి.
1: కాసిన మంచులు తీసుకురా.
0: ఇదిగో ఇక్కడే ఉంది బాటిల్, తీసుకోండి.
1: ఏది?
0: మీరు ఆఫీస్ నుంచి లార్జ్ బజార్ వెళ్తానన్నారు కదా అని, వచ్చేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా అని మన పక్కింటి పద్మావతమ్మ గారు పిలిస్తే, ఇదిగో ఆవిడతో గోడ దగ్గర నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నాను. చాలాసేపు అయిందా మీరు వచ్చి?
1: లేదు, ఇప్పుడే వచ్చానులే. ఏది బాటిల్?
0: ఇదిగోండి.
1: అమ్మయ్యా,
0: ఇలా కూర్చోండి.
1: చూడు, ఆ లార్జ్ బజార్ నుండి మన ఇంటికి నడిచి వచ్చేటప్పటికి చెమటలు పట్టేశాయి.
0: నడిచేందుకు వచ్చారండి? పోనీ ఆటో కట్టించుకోలేకపోయారా?
1: ఆటో ఎందుకు, మళ్ళీ అదో 20 రూపాయలు దడగా. ఇదిగో షర్టు, లోపల పెట్టు.
0: ఏమిటండి, ఒక్క షర్ట్ అయితే ఇచ్చారే?
1: అదంతే, బీరువాలో పెట్టు.
0: అదేమిటండి, ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నారు, మరి ఇవి రెండేవి?
1: ఒకటి కొంటే రెండు ఫ్రీ సంగతి కరెక్టేనే, చెప్పేది పూర్తిగా విను. ఒకటి కొంటే రెండు ఫ్రీ మాట నిజమే, కానీ అందులో నిబంధన ఉంది.
0: నిబంధన? అదేమిటి?
1: వాళ్ళ షాపులో ఈ రోజున 3000 రూపాయలకు పైగా వస్తువులను కొనుగోలు చేసిన వారికి మాత్రమే 600 పెట్టి ఒక షర్టు కొంటే 2 షర్టులు ఫ్రీ, అంతేగాని అందరికి కాదు.
0: ఆ సంగతి పేపర్లో ఇక్కడ రాయలేదు కదా.
1: కౌంటర్ సొరుగులోంచి పేపరు ప్రకటన తీసి చూపించాడు.
0: పేపరు ప్రకటన అంతా మనము చూసాం కదండి, అందులో స్పష్టంగా ఉంది కదా ఫ్రీ సంగతి. ఇక వాడు చూపించేదేమిటట?
1: మనమంతా చూసాం గాని అందులో అసలైంది చూడలేదు.
0: అసలైంది ఏమిటబ్బా?
1: అసలైంది ఓ బుల్లి చుక్క, ఓ చిరు నక్షత్రం.
0: ఏమిటో బాబు, చుక్క ఏమిటో నక్షత్రం ఏమిటో అంతా అయోమయంగా ఉంది.
1: ఒక షర్టు కొంటే 2 షర్టులు ఫ్రీ దగ్గర ఓ బుల్లి నక్షత్రం గుర్తు పెట్టాడు.
0: నక్షత్రం గుర్తు పెట్టాడా?
1: పూర్తిగా వినుమరి. ప్రకటన కింది భాగం కూడా అలాంటిదే మరో చిన్న నక్షత్రం మార్కు పెట్టి అక్కడ చీవతల కాయల్లోంటి అక్షరాలతో నిబంధనలు వర్తిస్తాయి అంటూ రాశాడు.
0: షర్టు కొనుక్కోవడానికి కూడా నిబంధనలు ఏమిటండి బాబు?
1: వాళ్ళ నిబంధనలు అవేనట. షాపులో గోడకి ఓ పెద్ద బోర్డు తగిలించారు, 1000 రూపాయలు పైన కొనుగోలు చేస్తే 1 బనీను కొనుగోలుకు 2 బనీన్లు ఫ్రీ, 2000కు పైగా బిల్లు చేస్తే 1 బొచ్చు తువ్వాలు కొనుగోలుకు 2 బొచ్చులు ఫ్రీ, అలా 10,000 కొనుగోళ్ల వరకు ఏవేవేవేవో ఫ్రీ రాసుకొచ్చారు.
0: మరీ బాగుందండి బాబు, మరి ఆ వివరాలన్నీ పేపర్ ప్రకటనలో స్పష్టంగా రాయాలి కదా.
1: నిజమే, రాయాలి, కానీ రాయి.
0: ఎందుకట?
1: ఎందుకంటే మనలాంటి వాళ్ళం ఈ ప్రకటన చూసి పరుగులు పెట్టుకుంటూ వెళతాం, వాళ్ళ నిబంధనల మేరకు మనలాంటి వాళ్ళం కొనుగోళ్ళు జరపనేలేము. ఎలాగూ ఎంత దూరం వచ్చాం కదా అని 600 ఇట్టి ఓ షర్టు తెచ్చుకుంటాం. కస్టమరు వీక్నెస్ కదా. ఈవేళ నేను చేసింది సరిగ్గా అదే, ఎలాగూ వచ్చాం కదా అని ఓ షర్టు కొన్నాను.
0: మరి ఇంకా ఏవో ఉచిత బహుమతులు అని రాశారు.
1: పాపం అది ఇచ్చారు.
0: ఏమిటది చెప్పరేం మరి?
1: ఓ స్క్రాచ్ కార్డు.
0: అదేం కార్డు అండి?
1: స్క్రాచ్ కార్డు అంటే తెలియదే. స్క్రాచ్ అంటే దొరద తీరేదాకా గోక్కోవడం అన్నమాట. స్క్రాచ్ కార్డు అంటే గోకే కార్డు, దాని మీద గోకమన్నారు, గోకేన్, గోల్డ్ నొప్పెట్టే వరకు గోకేన్. అలా గోకితే మనకి బహుమతి ఇవ్వబోయే వస్తువు ఆ కింద రాసి ఉంటుందన్నమాట.
0: ఏమొచ్చింది అందులో? ఏం రాసిందండి?
1: చెప్తా, నా సంగతి నీకు తెలీదే, ఒట్టి సుడిగాండి కాదు, వట్ర సుడిగాండి నేను. యూజ్ అండ్ త్రో బాల్ పెన్. అది వచ్చింది, మళ్ళీ రీఫిల్ వేసి వాడుకుందాం అనుకున్నా పనికిరాదన్నమాట. నీకు పద్దులు రాసుకునేందుకు పనికి వస్తుంది, తీసుకొచ్చాను. అదిగో ఆ పెన్ను ఆ షర్టు కవర్లోనే ఉంది, ఉచిత బహుమతి. జాగ్రత్త పెట్ట.
0: సుబ్బారావు మహాశయ.
1: ఏం సుందరి?
0: నన్ను చేసుకున్నాక తమరి అరచేతిలో వానపాము లాంటి అదృష్ట రేఖ జెర్రిగుడ్డులా మారిపోయిందన్నారు.
1: అన్నాను.
0: ఇప్పుడేమో మీ సుడి బాగోలేదు అంటున్నారు.
1: అది నువ్వు పక్కనుంటేను. స్క్రాచ్ కార్డును నువ్వు గోకలేదు కదా, నేను గోకాను. నువ్వు గోకితే ఏసీ కారు రిఫ్రిజరేటర్.

0: తగిలిండేది నేను గోకాను కాబట్టి యూజ్ అండ్ త్రో బాల్ పెన్ వచ్చింది.
1: సరిపోయింది, సరే ఉండండి కాఫీ తెస్తాను.
0: ఇదిగో ఈ షర్ట్ కవర్ తీసుకెళ్ళి లోపల పెట్టు.
1: సరే సరే ఇటు ఇవ్వండి, కాఫీ ఫ్లాస్క్ లో ఉంది, ఇదిగో తీసుకోండి.
0: మరి నీకు?
1: ఇందాక పక్కింటి పార్వతి వచ్చిందండి, వాళ్ళ రైస్ కుక్కర్ పట్టుకొచ్చి చూపించింది నాకు. పాపం నేను అడిగానని మన ఇంటికి రైస్ కుక్కర్ని మోసుకొచ్చింది. వాడటం కూడా నాకు బోధపరిచింది. చాలా సులువేనండి, తనకు ఒక కప్పు కాఫీ ఇచ్చి నేను తాగేశాను.
0: తాగేశావా? బాగుంది. అయితే ఈ నెల మన ఎజెండాలో ఇంకా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కూడా ఉందన్నమాట.
1: ఉందన్నమాట. గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయాయి కదా.
0: అవును.
1: కర్మం చాలక మనకు ఏడో సిలిండర్ కావాలంటే 1000 రూపాయల దాకా పెట్టాలటండి.
0: పెరగని దేవుని చెప్పు, మనలాంటి వాళ్ళ ఆదాయాలు తప్ప.
1: ఎలక్ట్రిక్ కుక్కర్ వాడకం చాలా సులువటండి. బియ్యం కడిగి పెట్టి 1-3 రెట్లు నీళ్లు పోసి మూత పెట్టి స్విచ్ నొక్కితే చాలటండి. దానంతటా అదే ఉడికిపోయి అదే ఆగిపోతుందట.
0: బానే ఉంది. మరి రిపేర్లు వస్తే వాటి సంగతి కనుక్కున్నావా?
1: రిపేర్లు ఏవి రావటండి, అప్పుడే 6 సంవత్సరాలుగా వాడుతున్నారని చెప్పింది.
0: సరే సరే సరే, తగ్గింపు ధరలు ఉన్నాయన్నావు కదా, తీసుకుందాంలే.
1: 2 రోజుల కిందట అందాల షాపింగ్ మాల్ వాళ్ళు రంగుల్లో సగం పేజీ ప్రకటన పేపర్లో ఇచ్చారటండి. అందులో క్లియరెన్స్ సేల్లో కుక్కర్ కూడా ఉంది.
0: రేట్ ఎంతట?
1: అసలు రేటు 2000 అండి, తగ్గింపు ధర 1500. 4 రోజులే ఈ ఆఫర్ అట, అంటే రేపటితో సరి.
0: రేపు ఎలాగూ సెకండ్ సాటర్డే కదా, నాకు సెలవే, రేపు వెళ్ళి తెచ్చుకుందాం. కానీ ఆ ప్రకటన పడిన పేపర్ ఒకసారి అది సుందరి ఇలా తీసుకురా.
1: ఎందుకు?
0: కుక్కర్ ఆఫర్ ధర దగ్గర చుక్కలు నక్షత్రాలు ఇలాంటివి ఏవైనా ఉన్నాయేమో భూతద్దం పెట్టి చూడాలి, లేకపోతే ఇవాల్టిలాగే దొరికిపోతాయి.
1: అది కరెక్టే. ఇదిగో ఇక్కడే గూట్లో ఉంది.
0: ఏముంది, పేపరా భూతద్దమా?
1: పేపర్ అండి. ఇదే రైస్ కుక్కర్ బొమ్మ వేశారు కదా చూడండి, అదే గడిలో 2000 అని రాసి ఇంటు మార్కు పెట్టారు, 1500 అని రాసి రైట్ మార్కు పెట్టారు. చుట్టూ నక్షత్రాలు చుక్కలు ఏవి లేవులేండి స్వామి.
0: జెన్యూన్ ఆఫర్ లాగే ఉందిలే, రేపు తీసుకుందాం.

0: ఇందా ఇదిగో డబ్బులు తీసుకో, 20 రూపాయలు.
1: 20 ఏటమ్మా, 25 రూపాయలు చెప్పాను కదా.
0: నువ్వు చెప్పావయ్యా, నేను కాదనటం లేదు కదా.
1: మరి 20 ఇచ్చారేటి.
0: నేను 25కి ఒప్పుకోలేదు కదా, 20కి ఒప్పుకుంటేనే ఎక్కుతానన్నాను కదా. నువ్వు కాదనలేదు కదా, అందుకని ఇదిగో ఈ 20 పట్టుకెళ్ళు.
1: ఇలాగవ్వండి, పొద్దున్న పొద్దునే మంచి బోని బేరమే తగిలిందే.
0: ఇదిగో బాబు, అలా సణుక్కోకు, సంతృప్తిగా వెళ్ళు. ఇక చూడు, ఈవేళ నీకు నిమిషం కూడా ఖాళీ దొరకకుండా బేరాల బేరాలు. ఆ వెళ్ళిరా నాయన.
1: బేరాలు దొరికితే సుఖమేటమ్మా, డబ్బులు రావాలి కానీ.
0: ఆ బేరాలు దొరికితే డబ్బులు అవే వస్తాయి.
1: సరేలేవమ్మా.
2: వాకిట్లో ఆటో ఆగినట్టుంది సుందరి. అమ్మొచ్చినట్టుంది.
3: అవునండి, అత్తయ్య గారేనండి.
2: అమ్మా ఫోన్ చేయకపోయావా, నేను బస్టాండ్కి వచ్చాను కదా.
0: ఇదేం నాకు తెలియనురా, నీ ఇల్లు నాకు తెలియనిల్లా. ఈ మాత్రం భాగ్యానికే పొద్దుటే నిన్నెందుకురా ఇటు అటు తిప్పడం.
2: ఆ బ్యాగులో ఇచ్చాయి, నేను తెస్తానులే.
0: పర్వాలేదురా, ఈ సంచి నేను తెస్తానులే, పదా.
2: ఏమిటమ్మా విశేషం, చెప్పా చేయకుండా బయలుదేరి వచ్చేసావు.
0: విశేషమేమీ లేదురా, సీతమ్మధారలో అదేదో కళ్యాణ మండపం పేరు చెప్పింది. అక్కడ రేపు రాత్రికి మా మేనత్త మనవరాలి పెళ్ళి.
2: మీ మేనత్త ఆవిడెవరమ్మా?
0: నీకు తెలియదులే, రంగమ్మ గారిని, మా వేలు విడిచిన మేనత్త. చిన్నప్పుడు అది నేను కలిసి బెండపూడిలో చదువుకున్నాం. దాని మనవరాలకి అనుకోకుండా మంచి సంబంధం కుదిరిందట, అమెరికా సంబంధం. అబ్బాయి పెళ్ళైన మర్నాడే అమెరికా వెళ్ళిపోవాలట, అందుకని దగ్గర వాళ్ళందరికీ ఫోనులో చెప్పేశారు.
2: బాగుంది బాగుంది బాగుంది. అయితే రేపు రాత్రికి పెళ్లికి వెళ్ళాలన్నమాట.

0: రేపు రాత్రి 9:05 సుముహూర్తం. రేపు సాయంకాలం ఒకసారి దానికి ఫోన్ చేసి ఆ కళ్యాణ మండపం ఎక్కడో కనుక్కుంటాను. నువ్వు నన్ను అక్కడ దింపేస్తే చాలు నాయన. ఎల్లుండి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఇక్కడికి నేను ఒక్క తిని వచ్చేయగలంలే.
1: అలాగేనమ్మా, తప్పకుండాను.
0: టైం తక్కువైపోయింది, మరీ దగ్గర వాళ్ళనే పిలుస్తున్నావు. నువ్వు మాత్రం తప్పకుండా రావాలంటూ ఫోన్లో మరీ మరీ చెప్పిందిరా రంగమ్మ. అందుకని పొద్దుట 5 గంటలు బస్సు ఎక్కేశాను. పెళ్లికి వెళ్ళినట్టు అవుతుంది, మీ దగ్గర 4 రోజులు ఉన్నట్టు అవుతుంది. ఉభయతారకంగా ఉంటుంది కదా, అది సంగతి.
1: బానే ఉందనుకో, నాన్నగారిని తీసుకురాకపోయావు.
0: మీ నాన్న సంగతి తెలీదా? ఆ చూరు పట్టుకుని వదలరు, అందుకే ఒక్కతిని చక్కా వచ్చాను.
2: అత్తయ్య గారు, మీ ఒంట్లో కులాసాగా ఉందండి.
0: ఆహా, నిక్షేపంలా పిడిరాయిలా ఉన్నాను.
2: మాయగారు ఎలా ఉన్నారండి?
0: ఆయన సంగతి తెలుసు కదా తల్లి, పుస్తకాల పురుగు.
2: అత్తయ్య గారు, కబుర్లలోనే ఉండిపోయాం. లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, టిఫిన్ తిందురు గాని.
0: అమ్మాయి, నేను ఇంకా స్నానం చేయలేదు. స్నానం చేసి దీపం పెట్టుకుని కాసేపు పూజ చేసుకుంటేనే గాని పచ్చి మంచినీళ్ళైనా ముట్టనమ్మా. ఎండ పడకుండా చేరుకోవచ్చు కదా అని స్నానం చేయకుండానే ఫస్ట్ బస్ ఎక్కేశాను.
1: అమ్మని తొందర పెట్టక సుందరి.
0: నా టిఫిన్ పూర్తయ్యాక వంటిల్లు మాత్రం నాకు అప్పచెప్పేయి. మీకు బయట పనులు ఏమైనా ఉంటే హాయిగా చక్కపెట్టుకురండి. ఇవాళ 2వ శనివారం కదా, ఎలాగూ మన సుబ్బుకి సెలవే. అవునా?
1: అవునమ్మా, సెలవే. అమ్మా
0: చెప్పు నాన్నా.
1: నువ్వు ఈ 4 రోజులు విశ్రాంతి తీసుకో, సుందరి వండి పెడుతుందిలే.
2: అవునత్తయ్య గారు, మీరు వంటింట్లోకి వెళ్ళొద్దు, అన్ని నేను చేసి పెడతాను.
1: అక్కడ మన ఊళ్ళో నిత్యం నీకు చాకరీ ఎలాగూ తప్పడం లేదు, ఇక్కడికి వచ్చి కూడా వంటిల్లు అప్పచెప్పే అనకు, కాస్త విశ్రాంతి తీసుకో.
0: వంట కూడా ఓ పెద్ద పనేనట్రా సుబ్బు.
1: అది కాదమ్మా, చేసినంత కాలం చేసావు, ఇప్పుడు నీకు 60 ఏళ్ళు దాటిపోతున్నాయా, ఈ 4 రోజులు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
0: నేను ఆ విషయం అడుగుతాను చెప్పు నాన్న. విశ్రాంతి అంటే ఏమిట్రా? గోళ్ళు గిల్లుకుంటూ ఓ వారం కూర్చోవడమా? పని చేసుకోవడంలోనే నాకు విశ్రాంతి ఆనందం ఉన్నాయిరా. మా ఇద్దరికి ఓపికలు తగ్గిపోయాక ఎలాగూ నీ దగ్గర ఉండిపోయి చేయించుకోవాలరా నాయన.
1: అమ్మా అలా అనకు, మీ ఇద్దరిని నా నెత్తి మీద పెట్టి చూసుకుంటాను. కొడుగ్గా నాకు, కోడలిగా సుందరికి, అవి కనీస బాధ్యతలు. ఆ బెంగేది కొద్దు.
0: పిచ్చి కన్నా నాకెందుకురా బెంగ, మిమ్మల్ని ఇద్దరిని చూస్తూనే నా కడుపు నిండిపోతోంది. సుందరి కడుపున ఒక హాయి కాస్తే మనవడితో ఆడుకుంటూ హాయిగా మేమిద్దరం కాలం గడిపేస్తాం.
2: అత్తయ్య గారు, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, బాధపడకండి.
0: మాతల్లే మాతల్లే, సుందర్ లాంటి కోడలు దొరకడం ఒరే అబ్బాయి నా అదృష్టం రా.
1: కాదు మరి.
2: అత్తయ్య గారు, వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి, స్నానం చెయ్యండి, పూజకు బాగా ఆలస్యమైపోతోంది.
0: అలాగేనమ్మా, ఇదిగో 10 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను.
1: సుందరి, అమ్మ ఎలాగా నేను వంట చేయనివ్వదు. ఆవిడ మడి ఆచారాలకు భంగం కలగనివ్వకుండా ఆవిడ ఇక్కడ ఉండే 4 రోజులు వంటిల్లు అడుగు. వదిలే వదిలే.
2: అలాగేనండి.
1: థ్యాంక్ యూ సుందరి, థ్యాంక్ యూ. అమ్మ టిఫిన్ తిన్నాక వంటింట్లో 4 డబ్బాలు ఆవిడకి చూపించి వంటిల్లు ఆవిడకి అప్పగించాయి. నువ్వు 11 గంటలకల్లా రెడీ అయిపో.
2: ఎందుకు?
1: ఎందుకేమిటి, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తెచ్చుకుందాం అనుకున్నాం కదా, అమ్మ ఎలాగూ ఇంటి దగ్గరే ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 4:30 నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. వై
2: రైల్వే స్టేషన్కా? ఎందుకండి?
1: మా బాస్కి ఢిల్లీ వెళ్ళడానికి రిజర్వేషన్ టికెట్ తీసుకోవాలి. ఏ ఇలా దగ్గర గారా. అమ్మ పాప మనవడితో ఆడుకోవాలని ఉంది అంటోంది.
2: ఇంకో 1-2 ఏళ్ళు ఆగాలని చెప్పండి.
1: తేదీల ప్రకారం మన పెళ్లి రోజు ఇంకా 2 రోజులుంది.
2: అబ్బాబాబా, మర్చిపోలేండి, గుర్తుంది.
1: కానీ తెలుగు క్యాలెండర్లోని తిథుల ప్రకారం అయితే
2: కర్మ
1: ఈవేళేనో.
2: సుబ్బారావు గారు
1: చెప్పండి. సుందర గారు,
2: మన తిథుల ప్రకారం ఈవేళ, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం అయితే రేపా, రోమన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఎల్లుట. చాలండి, ఇలా ఏదో ఒకటి చెప్తారు మీరు.
1: అది కాదు సుందరి, సాయంకాలం నీకు ఇష్టమైన స్వీట్లు మల్లెపూలు తెస్తాను, సెకండ్ షో సినిమాకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం.
2: ఊరుకోండి, నిత్యం సెకండ్ షో ధ్యాసేనా మీకు.

0: ఎంత రష్గా ఉందో, రోజు 50-60 వేలు అమ్ముతారేమో వీళ్ళు.
1: 50-60 వేల ఏ మూలకు సుందరి, అలా అమ్మితే 5 నెలల్లోనే షట్టర్లు దింపేసుకొని నెత్తి మీద గొడ్డ వేసుకొని పోవాలి వీళ్ళు. కనీసం రోజు 5-6 లక్షలు అమ్ముతారు. లేకపోతే బిల్డింగ్ రెంట్, ఏసీ ఛార్జీలు, పనివాళ్ల జీతాలు, పేపర్లో ప్రకటనలు, ఇలాంటివన్నీ పోగా వాళ్లకు 100కి 10 రూపాయలైనా లాభం మిగలాలా వద్దా?
0: అవునవును. ఏమండి ఏమండి, అదిగో 4వ నెంబర్ కౌంటర్ అండి. రండి సార్, రండి, అలా కూర్చోండి.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ. 4 రోజుల కిందట పేపర్లో ప్రకటన ఇచ్చారు, వాటిలో రైస్ కుక్కర్ కూడా ఉందని చెప్పారు, అది చూపించండి
0: సార్. ఇదిగో సార్, ఇదే. ఏమండి ఏమండి, ఇదేనండి, పార్వతి వాళ్ళది కూడా ఇదే మోడల్.
2: ప్లగ్ పెట్టి పవర్ ఆన్ చేస్తున్నాను సార్. ఇదిగో, ఇలా లోపల ప్లేట్ మీద చేయి పెట్టండి.
1: పెట్టాను.
2: ఎంత తొందరగా వేడెక్కిపోతుందో మీకే తెలుస్తుంది.
1: వేడెక్కుతోంది. అవును, దీని రేటు 1500 కదా.
2: కాదు సార్, 2000. ఇది బ్రాండెడ్ ఐటెం సార్.
0: అదేమిటి, ప్రకటనలో 1500 ఇచ్చారు కదా, ఈవేళ ఆఫర్ ఉందిగా.
2: మీరు చెప్పింది కరెక్టే మేడం, 1500 ఆఫర్. ఆ సరుకు ఉన్నంత వరకే. ఆ సరుకు అయిపోయింది మేడం.
1: సరుకు లేకుండా ప్రకటన ఎలా ఇచ్చారమ్మా మరి?
2: ఆ ప్రకటన పేపర్లో వచ్చిన సాయంకాలం 4 గంటలకే ఆ కుక్కలు 200 అమ్ముడైపోయాయి. అయినా అవి అన్బ్రాండెడ్.
1: ఆ ప్రకటనలో మీరు సరుకు ఉన్నంత వరకే అని ఎక్కడ రాయలేదు కదా.
2: రాశాను సార్, ఇదిగో చూడండి, ప్రకటన కింద భాగంలో ఈ చుక్క ఉంది, చుక్క దగ్గర చదవండి, నిబంధనలు వర్తిస్తాయి అంటూ రాశాం కదా.
1: మీ నిబంధనలు మాకెలా తెలుస్తాయండి?
0: పేపర్ తో పాటు మాకెవరు భూతద్దాలు సప్లై చేయట్లేదు కదండి. చీమ తలకాయలా అంటే అక్షరాలతో రాస్తే ఎక్కడో ఏదో మూల ఇస్తే మాత్రం ఎలా కనిపిస్తాయి?
2: మేడం కోపం తెచ్చుకోకండి, ఏ ఆఫర్ అయినా మా వద్ద సరుకు ఉన్నంత వరకే. సరుకు అంతా అమ్ముడైపోతే మేం మాత్రం ఎక్కడి నుంచి తేగలం? 500 గురించి చూడకండి సార్, దానికి గ్యారంటీ లేదు, దీనికి గ్యారంటీ ఉంది. ఇది వాల్యూ ఫర్ మనీ సార్.
1: ఏం చేద్దాం సుందరి?
0: మీ ఇష్టం అండి, మీరు ఎలా అంటే అలాగా. మరి డబ్బు సరిపోతుందా?
1: సరిపోతుందిలే, కాస్త ఎక్కువే తెచ్చాను.
2: 500 చూడకండి సార్, మంచి ఐటెం.
1: ఓకే ఓకే ఓకే, ప్యాక్ చేయించండి. సరే, ఈ పేమెంట్ అది అయిపోతే సుందరి ప్యాక్ కూడా రెడీ అయిపోయినట్టుంది, బయలుదేరదాం మరి.
0: అలాగే బయలుదేరదాం.
1: ఓకే.
0: ఏమండి ఏమండి, అబ్బా లేవండి, 4:30 అయిపోయింది.
1: అబ్బా సుందరి, వేరే నిద్ర పట్టేసింది. అప్పుడే 4:30 అయిపోయిందా?
0: అయిందండి. మీ అమ్మగారి చేతితో చేసిన మునక్కాళ్ల పులుసు, తోటకూర మజ్జిగ పులుసు ఇన్నాళ్ళకి తృప్తిగా కడుపు నిండా తిన్నారుగా, అందుకే హాయిగా నిద్ర పట్టేసింది.
1: అందుకే అందుకే. సరే, నేను స్టేషన్కి బయలుదేరుతాను, వచ్చేటప్పటికి 8 దాటిపోవచ్చు. ఓయ్, వచ్చేటప్పుడు స్వీట్లు మల్లెపూలు తెస్తా, నువ్వు తయారైపోయి రెడీగా ఉండు, సెకండ్ షోకి వెళ్దాం.
0: అయ్యో కర్మ, ఈ జన్మకి మీరు మారరు.

0: ఏమిటో, నాలుగు బస్సులు వచ్చి వెళ్ళినా ఈ క్యూ మాత్రం తరిగేలా లేదు. ఆటోలో వెళ్ళిపోవడం బెటర్లా ఉంది. ఎక్కడ ఆటో?
1: ఆటో, ఆటో, ఓయ్ నిన్నే నిన్నే వస్తావా?
2: ఎక్కడికి వెళ్ళావు సార్?
1: పెద్ద స్టేడియం దగ్గరికి. ఏమంటావు?
2: ఎంత ఇవ్వాలో మీకు తెలియదు ఏంటండి?
1: నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నానయ్యా బాబు.
2: మీటర్ వేసాను. ఎక్కడ సార్?
1: మీటర్? ఆహా, వండర్ఫుల్. అడగకుండా మీటర్ వేసిన ఆటో డ్రైవర్ని ఇన్నాళ్ళకి ఈ మహానగరంలో చూశానయ్యా. నీకు నా జోహార్లు
2: సార్. ఇంకెవరైనా అయితే బేరాలు చెప్తాను, కానీ మీలాంటి ఆఫీసులకి బేరాలు ఎలా చెప్తాను సార్? కూర్చోండి సార్.
1: వెరీ గుడ్ అయ్యా, కాస్త మెల్లగా పోనివ్వాయి.
2: ఈ దారిలో మీరు వెళ్ళమన్న స్పీడ్కి వెళ్ళలేము సార్. రోడ్లన్నీ ఎక్కడ పడితే అక్కడ ఎలా తవ్విసారు చూడండి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎప్పుడు పూర్తి అయిపోతుంది ఏటో, కానీ మా ఆటోలు స్ప్రింగ్ కట్లు 6 నెలలకోసారి మార్చుకోవాల్సి వస్తుందండి. స్పీడ్గా వెళ్ళాం అనుకోండి, ప్యాసింజర్ నలుగురు నిలిపోవడం ఖాయం.
1: అంత పని చేసావయ్యా. గొయ్యకాబు, నువ్వు చెప్పేది కరెక్టే. చూడు, అది అలా ఎడం పక్క తీసుకెళ్ళి ఆ స్వీట్ స్టాల్ దగ్గర ఆపు.

0: దిగన్ సార్.
1: అమ్మయ్యా, మీటరు 24 రూపాయలు తిరిగిందయ్యా. చూడు, ఈ 25 రూపాయలు ఉంచుకో, చిల్లర ఇవ్వక్కర్లేదే నీకు టిప్పు.
0: ఆగండి ఆగండి ఆగండి సార్.
1: ఏ,
0: ముందు అట్ట చూడనివ్వండి.
1: అట్ట? అట్ట ఏమిటయ్యే?
0: ఇదిగో ఇదే సార్ మా రేట్ల అట్ట.
1: రేట్ల
0: సవరించిన కొత్త రేట్లతో అంటించిన అట్ట. నా సీట్ వెనకాల తగిలించాను కదా.
1: ఓహో,
0: ఉండేవండి. 10, 20, 24 రూపాయలు కదండి మీటర్ తిరిగింది. అంటే 38 రూపాయలు ఇవ్వండి సార్.
1: ఆగాగు ఆగు, 24 తిరిగితే 38 రూపాయలు. ఏమిటయ్యా, ఇందాక వచ్చేటప్పుడు 30 రూపాయలే ఇచ్చాను. నేనెవరు, మరి అన్యాయంగా ఉంది.
0: అన్యాయం ఏంటి సార్? అన్యాయం మీటర్ 24 తిరిగితే అసలు సార్జి 38 ఇవ్వాల్సిందే.
1: చూడు, 24 38 ఎలా అవుతుందయ్యా?
0: ఎలాగా? 6-4 డీజిల్ రేట్ పెరిగిపోతున్నాయి కదా.
1: పోతున్నాయి.
0: రేట్లు పెరిగిన ప్రతిసారి మేము మీటర్లు సరి చేయించుకోలేము కదా.
1: లేరు కదా.
0: అందుకని
1: అందుకని నీ ఇష్టం వచ్చినట్టు చట్టులు తయారు చేసి దాన్ని అట్ట కంటించి కస్టమర్లని నిలువు దోపిడీ చేస్తావు.
0: చూడండి, ఇందులో దోపిడీ ఏటి లేదు. ఆటో డ్రైవర్ యూనియన్ తోటి మాకు సమత్వం ఉంది. డీజిల్ ధర పెరిగినప్పుడల్లా కొత్త సాధ్యులు కంప్యూటర్ మీద తయారు చేయించేసి అట్ల మీద అంటించి నామినేషన్ చేయించి వాళ్ళ స్టాంప్ దాని మీద ఒకటి గుద్దేసి మరీ మాకు ఇచ్చేస్తారండి. యూనియన్ ఆఫీస్కి వెళ్ళి 200 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి మేము. ఈ షార్ట్ ఉన్న ప్రకారం మేము డబ్బులు వసూలు చేసుకోవాలి. అది మా నిబంధన.
1: ఏమిటయ్యా మీ నిబంధన? అదేదో రాజ్యాంగ చట్టంలో చెబుతున్నావు.
0: అది చట్టమే సార్. అట్ట ప్రకారంగా తీసుకోకపోతే మా యూనియన్ వాళ్ళు మాకు 500 రూపాయలు జరిమానా వేసేస్తారు.
1: చూడు, చట్ట ప్రకారం అను బాగుంటుంది. ఈ అట్ట ప్రకారం ఏమిటి అంటే మీ నిబంధనలు అన్నీ కూడా మాకు తెలియాలని ఉందా? అసలు మాకు ఎలా తెలుస్తాయ్యా?
0: ఇదిగో ఈ మీటర్ మీద ఉంది చూడండి.
1: చూశాను. ఏమిటింది ఇక్కడ?
0: ఏముందా? అదిగో చిన్న సుక్కనాగా ఒక బుల్లి నక్షత్రం కనపట్టలేదా?
1: సుక్క ఎక్కడ?
0: అదే ఇదిగో చిన్న మార్కు, దాని పక్కనే నిబంధనలు వర్తిస్తాయి అంటూ స్టిక్కర్ అంటించినదా? ఈ అగ్గి పొలం వెలిగెత్తున్నాను, సరిగ్గా చూసుకో.
1: నీవేలు గారిపోను. అక్కడ చీవతరకాయలు లాంటి అక్షరాలు ఉన్న స్టిక్కర్ అంటిస్తే మాకు మాకు మాకు ఎలాగ తెలుస్తుంది?
0: ఆహా, మీటర్ ఎక్కడ ఎక్కువ తిరిగేస్తుందో అని ఎక్కిన కానివ్వండి, ఆ బెంగగాని మీటర్ వంక చూస్తూ కూర్చున్నారు కదా.
1: అయితే
0: అంకెల మీద భాగంలో అంటించిన స్టిక్కర్ మాత్రం మీకు కనిపించలేదు అనమాట.
1: అంకెలు అయితే పెద్ద సైజువి, వాటి వెనకాల దీపం వెలుగుతోంది. పైన అంటించిన చీవతరకాయలు లాంటి అక్షరం ఎలా కనిపిస్తాయా బాబు?
0: అలాగా అయితే ఆటో వెనకాల చూడండి, తాటికి అంత అక్షరాలతో రోడ్డు నిబంధనలు పాటించండి అంటూ రాయించేసిన ట్రాఫిక్ పోలీసు.
1: అవును, అది రోడ్డు నిబంధనల కోసం వాటిని పాటించమనే ప్రచారం కోసం రాసిన విషయం.
0: అక్కడే ఉంది లిట్కేసు.
1: ఏముంది దానికి తిరిగి సంబంధం ఏంటి?
0: నేను రోడ్డు అని 2 అక్షరాల మీద తెల్ల కాగితము కంటించేశాను.
1: ఓరిని అసాధ్యం కూడా.
0: అందువలన నిబంధనలు పాటించండి అంటూ చదివితే చాలు. మా నిబంధనల ప్రకారం డబ్బులు మీరు ఇచ్చేయాలి అంతే.
1: తీసుకోమయ్యా, తీసుకో 13 రూపాయలు తీసుకొని తగరండి.
0: అది ఇప్పుడు దారిలోకి వచ్చారు.

0: సుందరి, సుందరి
1: చెప్పండి.
0: ఇదిగో ఇవి చూడు, గోదావరిలంక మల్లెపూలు ఎంత పరిమళంగా ఉన్నాయో.
1: అవునవును,
0: వాసనతో మొత్తెక్కిపోతుంది
1: కదా. ఆగండి ఆగండి.
0: ఏ సెకండ్ షోకి వెళ్దామని చెప్పాను కదా, ఇంకా తయారవలేదా?
1: ఆగండి మహాప్రభు, ఈ పుస్తకం మీద ఏం రాసిందో చూడండి.
0: ఏమిటిది గళ్ళ నుడి కట్ట?
1: దాని కింద ఖాళీ జాగాలో ఏముంది?
0: చిన్న నక్షత్రం ఉంది పెన్సిల్తో, ఎందుకు గీశావు?
1: అబ్బా, పక్కన ఏం రాసిందో చదవండి మహాప్రభో.
0: నిబంధనలు వర్తిస్తాయి. ఏమిటిదంతా రాజకుమారి?
1: అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు కదా, అందుకని.
0: ఉన్నారు అందుకని ఏమిటి?
1: 3 రోజులు నిబంధనలు వర్తిస్తాయి అని. రాజావారికి అర్థమైందనుకుంటాను. రాకుమారా, అర్థమైందా? నిబంధనలు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై అని అర్థం. మరి
0: ఇంకేముంది, ఆగిపోయింది సప్లై.

0: ఇంతవరకు మీరు చుక్కెదురు నాటిక విన్నారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు. పాత్రలు, పాత్రధారులు: సుబ్బారావు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సుందరి శ్రీమతి డికే కుమారి, తల్లి శ్రీమతి పివిఎల్ రత్నమాల, రమణి శ్రీమతి వి నాగమణి, ఆటో డ్రైవర్ శ్రీ జి వరప్రసాద్, ధ్వని సంయోజన శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటిక ఆకాశవాణి విశాఖపట్న కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత సినిమా పాటలు వింటారు.

మీరు విన్న ఈ పాట అమరశిల్పి జక్కన్న చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సముద్రాల.

దొంగరాముడు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటు విన్నారు. సంగీతం పెండియాల నాగేశ్వరరావు, సాహిత్యం సముద్రాల. శ్రోతలు మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

దాగుడుమూతుల చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల పాడిన పాట విన్నారు. సంగీతం కేవీ మహాదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

0: ఇదే ప్రసారంలో 12:10 మాధు మంజరి సినిమా పాటలు వింటారు. అలాగే 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో ప్రకృతి వైద్యం అవగాహన డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఒంటిగంట 30 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి అంశంతో కూడిన సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోని అనంతరం ఆంగ్లంలోని వార్తలు ఉంటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा. राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में आदिवासी छात्रवृत्ति प्राप्त करने वालों से बात की. इस अवसर पर राष्ट्रपति उपस्थित लोगों को संबोधित कर रही हैं. आइए सुनते हैं उनका संबोधन.
2: मैं हमेशा कहती हूं, हम जिस स्तर से यहाँ तक पहुँचे हैं उसको भूलना नहीं चाहिए. आज बड़े बड़े शहरों में बड़े बड़े पोस्ट पे हम रहे हैं. अपना अतीत को तो याद कर

పెళ్లి చేసుకుందాం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాటిన పాట వింటారు. సంగీతం కోటి, సాహిత్యం సాయి శ్రీహర్ష.

ఇప్పుడు వినబోయే పాట అల్లుడు గారి చిత్రం నుంచి కేఎస్ చిత్ర, కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు. సంగీతం కేవీ మహాదేవన్, సాహిత్యం గురుచరణ్.

మధుమంజరి కార్యక్రమంలో చివరగా ఆశా ఆశా ఆశా చిత్రం నుంచి కేఎస్ చిత్రా బృందం పాడిన పాట వింటారు. సంగీతం దేవ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

మీరు ఇంతవరకు మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో

0: జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్ అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion economyగా

0: 1947 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
1: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్ధతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం. ఈనాటి సంధ్యారాగంలో ప్రకృతి వైద్యం అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
3: మన భారతీయ వైద్య విధానంలో ప్రకృతి వైద్యానికి అంటే న్యాచురోపతి అంటాం మనం దీని ఆంగ్ల పరిభాషలో, దీనికి ఎంతో ప్రాధాన్యత ఉండటం మనందరికీ తెలిసిందే. ఆధునిక వైద్య విధానాలు ఎన్ని కొత్త పుంతలు తొక్కినా ప్రాచీన వైద్య విధానాల్లో పేరుగాంచినటువంటి ఈ ప్రకృతి వైద్యం ఇవాళకి కూడా చాలామంది విధానానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం కూడా గమనార్హం. అయితే రకరకాల వయసుల వారికి, రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఈ ప్రకృతి చికిత్స ద్వారా ఆరోగ్య సేవలు ఎలా అందించబడేది, అలాగే దాని ఫలితాలు ఎలా ఉండేటువంటిది, అలాగే దీంట్లో గుణం ఏ రకంగా కనపడేటువంటిది, ఆ వివరాలు మనకు అందించడానికి ప్రస్తుతం మన ఆకాశవాణి

0: స్టూడియోస్లో ప్రకృతి వైద్యులు డాక్టర్ శిష్ల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ లక్ష్మీనారాయణ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, అసలు ఏంటండి ప్రకృతి వైద్య విధానం అంటే ఏంటి? ఇది ఎప్పటి నుంచి అసలు మన భారతదేశంలో మనకు అందుబాటులోకి వచ్చింది?
1: ప్రకృతి వైద్యం అనేది ఒక ప్రాంతీయ పరంగా కాకుండా ప్రపంచం మొత్తం ప్రకృతి వైద్యాన్ని అనుసరించింది. ఈ అనుసరించే విధానం ఎలా ఉంటుందంటే, ప్రాణి పుట్టిన వెంటనే తల్లి దగ్గర తన ప్రేమను పొందుతుంది. తల్లి బుజ్జగించి ఆ శిశువుని రక్షిస్తూ అది ఎదుగుదలకు తన శాయశక్తిలా కృషి చేస్తుంది. ఈ రక్షిస్తూ కృషి చేస్తున్న విధానం ప్రకృతి సాధనం. ప్రకృతి సాధనాలు అనేవి ఎప్పటికప్పుడు అన్వేషణలో వచ్చిన విధానాలు. మనిషి అన్వేషిస్తూ అది మనకు ఉపయోగపడే విధానాలని ఒక అంశంగా తీసుకుని ఆ వైద్య విధానాలను కలిపి ఒక పుస్తక రూపంలో తయారైంది. ప్రాచీన విధానాల్లో తాళ్ళపత్రాల రూపంలో ఉంచారు. తాళ్ళపత్రాల రూపంలో ఉన్న వైద్య విధానాల్లో ప్రకృతి వైద్యం ప్రథమ స్థానం వహిస్తుంది. అంటే ఏంటంటే, మొట్టమొదటి పాఠం, ఏ వైద్య శాస్త్రాన్ని తీసుకున్నా బేసిక్ నాలెడ్జ్, బేసిక్ విధానాలు చెప్పే శాస్త్రం ప్రకృతి వైద్యం. బేసిక్ విధానాలు అంటే ఒక మనిషి ఎలా జీవించాలి, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి పాటించాలి, మనిషి ఆరోగ్యంగా జీవిస్తూ తను ఎదుటివాడికి కూడా బాధ కలిగించకుండా తన ప్రవృత్తిని మార్చుకుంటూ తదనుగుణంగా తన జీవిత విధానాన్ని నిర్మించుకునే పద్ధతి ప్రకృతి వైద్యం. ఈ ప్రకృతి వైద్యం విధానాలు తయారైంది ప్రకృతి ద్వారానే. ప్రకృతి అంటే ఏమిటి? మట్టి, సూర్యరశ్మి, గాలి, నిప్పు, అలాగే ఆకాశం. ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో ప్రాణశక్తినిచ్చే మూలికలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. మూలికలు ఉన్నాయి, మూలక విధానాలు ఉన్నాయి. పంచభూతాల్లోని టెక్నికల్ రూపేణా, ఇప్పుడు మనం ఏంటంటున్నామో ఈ కాలంలో టెక్నికల్ మెడికల్లీ టెక్నికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలి. పూర్వకాలం ఏమనేవారంటే ఒక మంది ఇస్తే వైద్యం అయిపోతుంది అనుకున్నాం. కానీ కొన్ని విధానాలు ఆ టెక్నికల్గా దాన్ని స్టడీ చేసి ఆ టెక్నికల్ టెక్నిక్స్ వినియోగించి అదే రకంగా సాధనాలు సాధకాలు ఉపయోగించే పరికరాలు పూర్వం నిర్మించారు. ఆ నిర్మించిన పరికరాలను మన ఆరోగ్యం కోసం, వ్యాధి నయం చేయడం కోసం ఆ పరికరాల ద్వారా వైద్యం చేసేవారు. ఇప్పుడు ఆధునిక యుగంలో వచ్చిన పరికరాలు, సూర్యరశ్మిని మనం సోలార్ ఎనర్జీగా మార్చి ఆ సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ని వచ్చేలా చేసుకుంటున్నాం. ఇదే రీతిగా సూర్యరశ్మి నుంచి సునిశ్చిత శక్తులను శరీరానికి ప్రయోగిస్తాం. ఆ సునిశ్చిత శక్తులు ఎలా వస్తాయి? సూర్యరశ్మి సునిశ్చిత శక్తిని ఎలా ఇస్తుందంటే, ఆ పరికరం దాని పేరు థర్మోలియం అన్నాడు పూర్వకాలం. అది కనిపెట్టిన వాడు బ్యాబిట్ అని ఒక జర్మన్. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానంగా యూరోపియన్స్, నేనే కనిపెట్టానని చెప్పారు. అలాగే టెలిఫోన్ కనిపెట్టానని చెప్పాడు ఒక్కొక్కడు. నేను సూదిని కనిపెట్టానని చెప్పాడు ఒకడు. స్టెథోస్కోప్ని కనిపెట్టానని చెప్పాడు. బీపీ ఆపరేటర్స్ని కనిపెట్టానని చెప్పాడు. పెన్సిలిన్ కనిపెట్టానని చెప్పాడు. అలాగే వాళ్ళు అన్నీ కనిపెట్టేశారు. కానీ మన భారతదేశం ఎలాంటిదంటే, అన్ని శాస్త్రాలు, అన్ని రకాల ఈ విధానాలు వాడు ఎప్పుడైతే కనిపెట్టాడో అనక పూర్వం నుంచి ఉన్నాయి. ముఖ్యంగా రైట్ సోదరులు విమానం కనిపెట్టామన్నారు. మన శాస్త్రం ఏం చెప్తుంది, దీన్ని ఒక మహారాష్ట్రియన్ కనిపెట్టాడు మొట్టమొదట. విమానం ఎలా వెళుతుంది, ఏంటి వాటికి అవసరమైన సాధనాలు, ఏంటి వాటి పరికరాలు, ఏమిటి వాటిని ఎలాగా బిగించాలి, వాటి అన్నిటినీ సమీకరించి దాన్ని ఒక విమానంగా తయారు చేసి ఏ రకంగా ప్రయోగించాలన్నది మన దేశంలోనైనా ఇతర దేశస్తులకున్న ఆ ప్రచారం చేసుకునే గుణం మనలో లేదు. ఒకవేళ ఒక వ్యక్తి చెప్పినా అది మన వాళ్ళు ఏం చేస్తారంటే పైకి రాకుండా చేస్తారు. ఇటువంటి సాధక బాధల వల్ల మన శాస్త్రం మరుగుపడిపోయింది మన దేశంలో. కానీ ఇతర దేశాల్లో ఏదైతే వాళ్ళు చెప్పారో అది అలాగే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే నీటి వైద్యం, జల చికిత్స, దీన్ని కనిపెట్టిన వాడు విన్సెంట్ ప్రిజ్నిస్ అని ఒక శాస్త్రవేత్త. నీటి వైద్యాన్ని విన్సెంట్ ప్రిజ్నిస్ అన్నాడు. ప్యాక్స్ కూడా విన్సెంట్ ప్రిజ్నిసే తయారు చేశాడు. అతను ఎవడు? పర్షియన్.
0: పర్షియా

0: చేస్తుంది,
1: స్పర్శ చేస్తుంది. అలాగే ఇంకొకడు ఏం చేశాడంటే అడల్ఫ్ జస్ట్ అని ఆహార వైద్యం కనిపెట్టాడు. మేము కనిపెట్టాం వైద్యం అంటే మేము కనిపెట్టాం అనుకుని వాళ్ళ పేర్లు రాసుకున్నారు. మన దేశంలో అంతకుముందునే వచ్చింది పచ్చపానాదులు. మన శాస్త్రీయంగా జీవన విధానాల్లో వేదరూపమైన అధర్వణ వేదంలోనే ఉన్నాయి. మన భారతీయులు ఈ విధానాలని జీవన పద్ధతిలోనే జీవించే మన సంస్కృతిలోనే వాటిని వినియోగించుకుంటున్నాం. ప్రకృతి వైద్యాన్ని సంస్కృతి రూపేణ సంస్కృతిలో వినియోగిస్తున్న మన జాతి భారత జాతి భారతీయులం అలా వాడుకున్నాం ప్రకృతిని. కానీ ప్రకృతి వైద్యంగా మటుకు ఇతర దేశస్తుల నుంచే వచ్చింది. అది ఒక ప్రకృతి వైద్యాన్ని గుర్తించింది మన ప్రభుత్వం 1952-53 ఆ ప్రాంతంలోనే. అంతకు పూర్వం మహాత్మా గాంధీజీ ప్రకృతి సాధనాలు వాడి తన వ్యాధులు నయం చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఈ వైద్య విధానాల ద్వారానే వైద్యం చేసుకుని వ్యాధులు నయం చేసుకున్నారు. ముఖ్యంగా మలేరియా ఒకటి, టోబ్రక్లోసిస్ ఒకటి, తనకు వచ్చిన వ్యాధులు ఆస్తమా ఒకటి, స్కిన్ డిజార్డర్స్ ఒకటి, ఈ మూడు వ్యాధులు వాళ్ళ ఇంట్లో నయమైనవి. గాంధీ ద్వారా ప్రకృతి వైద్యం ప్రచారం పొందింది మన దేశంలో. ప్రకృతి వైద్య విధానాల్లో మొట్టమొదట ఆయన వినియోగించిన విధానం ఉపవాస ప్రక్రియ. ఎప్పుడు ఎక్కడ చేసినా ఉపవాసమే. ఏదైనా సంఘపరంగా ఏదైనా ఒత్తిడి కలిగితే, ఎక్కడైనా ఏదైనా అలజడి ఉంటే సమాజంలో వెంటనే ఉపవాసం చేసేవాడు గాంధీజీ. ఆ ఉపవాసం ద్వారా సానుభూతి పొంది, ఆ సానుభూతే కాకుండా ఒక ప్రేమ అనుభూతి ప్రజల ద్వారా వచ్చి ఆ సమస్య అప్పటికప్పుడు నివారించబడుతుండేది. అదే స్ట్రైక్ అనేది విధానంగా ప్రపంచపరంగా ఉంది. ఈ ఉపవాస ప్రక్రియ ద్వారా శరీరం నుండే మలినాలన్నీ పరిశుభ్రమై, శరీరంలో ఉండే నరాలు యాక్టివేట్ అయ్యి, ఆహారం తీసుకునే విధానాలు కూడా వాటికి వినియోగించుకునే ఆకలి సమతుల్యత చెందుతుంది. తిన్నది అరుగుతుంది, అజీర్ణం పోతుంది, మలబద్ధకం పోతుంది. అదే ఉపవాసం ఎంత చేయాలో అంత చేస్తేనే, అంతకంటే ఎక్కువ కాలం చేస్తే ఆకలి చచ్చిపోతుంది, తిన్నది అరగదు, మళ్ళీ అజీర్ణ వ్యాధి వస్తుంది, విరోచనాలు అవుతాయి, మలబద్ధకం కాకుండా మూత్రబంధమైన వ్యాధులు వస్తాయి. అందుకని ఉపవాసం ఎక్కువ కాలం చేయకూడదు. ఉపవాసం ప్రకృతి వైద్యంలో ఒక విధానం అయినా ఎంత అవసరమో అంతవరకే ఉపవాసం చేయాలి. మాటి మాటికి ఉపవాసం అని పెట్టే కొంతమంది క్రూడ్ ప్రాక్టీషనర్స్ 40 రోజులు, 60 రోజులు, 90 రోజులు, 120 రోజులు ఈ రకంగా ఉపవాసం పెట్టేవారు. ఉత్తి నీటి మీదే ఉంచేసేవారు, ఆహారం ఏమి ఇచ్చేవారు కాదు. అందువల్ల ప్రకృతి వైద్యం దుష్ప్రచారానికి లోనైనది. ఎందుకు? వాడే విధానం తెలియకపోవడం వల్ల. ఎంత వాడాలో అంత వాడి తెలిస్తే ఆ విధానం ప్రచారం మంచిగా ఉంటుంది. ఈ మంచి ప్రచారం పొందడానికి ప్రకృతి వైద్యంలో మన వాళ్ళు చేసింది ఏంటంటే, మొరార్జీ దేశాయ్ అని ఉండేవాడు కదా, మొరార్జీ దేశాయ్ గారు కూడా ఉపవాసాన్ని ఎక్కువ ఇష్టపడేవాడు. ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా సహాయం చేయండి అని ప్రకృతి వైద్యులంతా వాళ్ళ సంఘం ద్వారా అడిగితే ఉపవాసానికి డబ్బు ఖర్చు ఏమవుతుంది అనేవాడు. అసలు సంస్థలు పెట్టుకోవడానికి కూడా డబ్బు ఖర్చు ఏముంటుంది అనేవాడు. అటువంటి ఆర్థిక మంత్రి అప్పుడు అతను. అతను పెట్టిన కాలేజీలో, మొరార్జీ దేశాయ్ పెట్టిన కలకత్తాలో గల భారతీయ ప్రకృతి చికిత్స విద్యాపీఠ్ అండ్ హాస్పిటల్ అనే కళాశాలలో నేను ప్రకృతి వైద్యాన్ని 1966 నుంచి 1970 వరకు అభ్యసించాను. అభ్యసించిన తర్వాత 1970 మార్చిలో పాస్ అయ్యి వచ్చిన తర్వాత 1970 నుంచి ప్రకృతి చికిత్సాలయాన్ని విశాఖపట్నంలో నేను వైద్య సేవలు అందిస్తున్నాను ప్రకృతి చికిత్సాలయం ద్వారా.
2: లక్ష్మీనారాయణ గారు, ఈ ప్రకృతి చికిత్సా విధానం అనేటువంటిది మన ప్రాచీన వైద్య విధానం, ఎప్పుడో వేదాల్లోనే ఉందని చెప్పారు. దీన్ని యూరోపియన్లు పరిశోధించి శాస్త్రీయ పరంగా దాన్ని అందుబాటులోకి తెచ్చారు. మీలాంటి వైద్య నిపుణులు దీన్ని బహుళ ప్రాచుర్యంలోకి తేవడానికి ఎంతో కృషి చేస్తున్నారు. చెప్పారు, మట్టి, గాలి, నీరు, సూర్యరశ్మి, అలాగే పంచభూతాలని మనం ఏదైతే అంటామో ప్రాథమిక భూమికను పోషిస్తాయి. ఇప్పుడు ఏంటంటే అంతా ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి, రకరకాల వైద్య విధానాలు అందుబాటులోకి ఉన్నాయనుకోండి, సూపర్ స్పెషాలిటీస్ అందుబాటులోకి రావడాలు ఇవన్నీ ఓకే కాదను, కానీ అసలు ఈ వైద్యాన్ని ఇంకా బహుళ ప్రాచుర్యంలోకి తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనిపిస్తుంది. మరీ ప్రత్యేకించి వయోవృద్ధులకి ఈ వైద్యం ఏ విధంగా తోడ్పడుతుంది?
1: వయస్సు అనేది మనిషి యొక్క ఎంతకాలంగా అతను జీవిస్తున్నాడు అనేది నిర్దేశించి వచ్చిన ఒక పరిమాణం. అంటే పరిమాణం అంటే అతని వయస్సు ఎంత ఉంది అని అడిగితే తన వయస్సు చెప్తాడు. కానీ ప్రకృతికి వయస్సు లేదు,

0: ప్రకృతి ఎప్పుడూ ఉంది,
1: అది ఎప్పుడూ నిత్యనూతనమైంది,
0: ఉండేది ఉన్నది ఉండబోయేది. అంటే సూర్యుడు ఎప్పుడు ఉంటాడు, గాలి ఎప్పుడు ఉంటుంది, సూర్యరశ్మి ఎప్పుడు ఉంటుంది, నీరు ఎప్పుడు ఉంటుంది, వాటిని వినియోగించుకునే విధానం చిన్న శిశువుల దగ్గర నుంచి, పుట్టిన శిశువు దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రకృతిని వినియోగించుకుంటూనే ఉన్నాం. శ్వాస ఆడకపోతే చనిపోయినట్లు. శ్వాస ఆగిపోయిందంటే ఎవరికైనా ఆగిపోతుంది, చిన్న పిల్లవాడికైనా ఆగిపోతుంది, ముసలివాడికైనా ఆగిపోతుంది, ఎవరికైనా ఆగిపోతుంది. ఆగిపోయిన వెంటనే చనిపోయడానికి బాధపడతాం, దుఃఖిస్తాం కదా. అయితే వీటిని ఎలాగ ఉపయోగించుకుని వాటిని జాగ్రత్తగా పనిచేసేలా చేసుకోవాలి. శ్వాస సరిగా ఆడటం లేదంటే వాటిని సరిచేయాలి. ఎలా సరిచేయాలి? వయసుతో నిమిత్తం లేదు, చిన్న శిశువు కూడా పుట్టిన వెంటనే శ్వాస ఆడకపోతే ప్రయోగిస్తున్నారు. ఒక గైనకాలజిస్ట్ ఆ శిశువుని ఇలా తల్లకిందులుగా చేసి వీపు మీద కొట్టి మళ్ళీ వాటి శ్వాస పీల్చుకునేలాగా ఒక ప్రక్రియ చేస్తుంది. ఆ ప్రక్రియ ద్వారా అని శ్వాస పీల్చి అతను శ్వాసని ఆడిస్తాడు పుట్టిన శిశువు. అదే శిశువు ఎప్పుడైనా వ్యాధిగ్రస్తం అయినప్పుడు, ఎలర్జీ ఉన్నప్పుడు, ఏ ఎలర్జీ ఉంటుంది, డస్ట్ ఎలర్జీ కానీ, ఆహారంలో ఎలర్జీ కానీ, కొంతమందికి పాలు ఎలర్జీ కానీ. ఒక అబ్బాయిని చూశాను నేను, ఆ అబ్బాయి 3 ఏళ్ల వయసు వాడు. వాళ్ళ అమ్మగారు నెఫ్రాలజిస్ట్, ఎక్కడ పనిచేస్తున్నారు, అమెరికాలో ఉంది ఆవిడ. ఆవిడ ఫోన్ చేసింది నాకు, ఏమండి మా అబ్బాయికి ఉన్న ఎలర్జీ ఎంత ఉందంటే పుట్టినప్పటి నుంచి ఎలర్జీయే, ఈ అబ్బాయికి ఏదైనా వైద్యం ఉందా, నేను పంపిస్తాను, చేయగలరా అంది. నేను సమాధానం ఏమి చెప్పలేదు. చెప్పకపోయినా కూడా ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ ఫోన్ చేశారు, చేస్తే ఆ రిపోర్ట్లు పంపించండి అన్న. రిపోర్ట్లు పంపించమంటే ఆవిడ ఆ శిశువు యొక్క రిపోర్ట్లు పంపించింది. మళ్ళీ వారం తర్వాత అడిగింది, ఏమండి చదివారా అని. నేను ఒకటే చెప్పాను, అమ్మ చాలా పెద్ద గ్రంథంలాగా ఉంది అది రిపోర్టు, అంత నేను చదవలేను, స్టేట్మెంట్ తయారు చేసి ఒక పేజీలో పంపించండి. అటువంటి ఆవిడ ఏమనుకుందో ఏమో కానీ, ఆవిడ భర్త అతను ఒక ఇంజనీర్, అక్కడ పసివాణి తీసుకుని వచ్చేసారు, ఇక్కడికి విశాఖపట్నం వచ్చేసారు. ఆ రిపోర్ట్ అంతా రాసి ఇచ్చాడు, ఒక స్టేట్మెంట్గా తయారు చేశాడు. 280 రకాల ఎలర్జీలు ఉన్నాయి అతనికి, శిశువుకి. పాలు పడవు, నీరు పడదు, గాలి పడదు, సూర్యరశ్మి పడదు,
1: దుమ్ము పడదు, ధూళి పడదు,
0: ఏది పడదు. 280 రకాల వస్తువులు పడట్లేదు, ఏ రకంగా ఇతనికి వైద్యం చేయగలరు అన్నాడు. ఇది ఇమ్యూనైజ్ చేస్తానన్న,
1: వ్యాధి నిరోధక శక్తిని పెంచుతారు,
0: పెంచుతాను, పెంచి అతనికి ఆ వ్యాధి నుంచి నయం చేస్తానని చెప్పి వ్యాధి నిరోధక శక్తి కలిగేలా చేసి అతనికి ఆ తొట్టి వైద్యం చేసి ఆహార నియమాలు పాటించి మొత్తం అతని వితిన్ 20 డేస్లో నార్మల్ అయ్యాడు. వాళ్ళు ఎంతో సంతోషించారు, అంటే అబ్బాయి తాతగారు వీళ్ళందరూ సంతోషించి మంచి విధానం నేర్పారండి అని చెప్పి అబ్బాయిని, అతని ఒక ఏనుగు చర్మం ఎలా ఉంటుంది, చర్మం అలా ఉండేది, అటువంటి చర్మం ఉన్న వ్యక్తిని మామూలు చర్మంగా ఉండేలా చేశాం.
1: అంటే ఒక ఎగ్జిమా లాగా అయ్యి ఉంటుంది, సుమారు
0: ఎగ్జిమా కాకుండానే ఇంకా భయంకరంగా ఉండేది. ఎగ్జిమా చెప్పుకుంటే చూడగలం,
1: అవును,
0: దాన్ని అసలు చూడలేం. అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని నయం చేశాం.
1: ఈ వయో వృద్ధులకండి రకరకాల రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. వయసే ఒక చాలామంది చెప్పడం, ఇంకేముంది ఇక జీవిత చరమాంకంలోకి అడుగు పెట్టారు, మలిపొద్దు దశ ఇలా చెప్పేస్తూ ఉంటారు. మీరు చెప్పిన జీవన విధానాన్ని అలవరుచుకుంటే తుది శ్వాస వరకు చాలా ఆనందంగా మనం జీవనాన్ని కొనసాగించవచ్చు అని అనిపిస్తుంది.
0: వయసుతో నిమిత్తం లేదని. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట అనేది ఒకటే మాట, మీరు అన్నారు చూసారా, వ్యక్తి యొక్క వయస్సు ఉడికిపోయింది, అతన్ని మనం ఏం చేయలేము, ఆఖరి చర్మదశలో ఉన్నాడు కాబట్టి అతన్ని వదిలేసేసేయండి, హాయిగా చనిపోనివ్వండి అంటారు. కానీ ఆఖరి క్షణం దాకా అతనికి జీవించాలనే ఉంటుంది.
1: అవునండి,
0: అతని కోరికను మనం మన్నించాలి. ముఖ్యంగా మనం చేయవలసినవన్నీ చేయాలి, చేసి నీకు నయమవుతుందని పాజిటివ్గా మనం చెప్పాలి, అతనికి ధైర్యం కలిగించాలి. మనిషికి ధైర్యం కలిగించడం అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తిని నువ్వు చనిపోతావు అని డైరెక్ట్గా చెప్పకూడదు. ఏ ఒక్కడు చెప్పినా కూడా అది, అంటే కొందరు ఏమంటారంటే మభ్య పెడుతున్నావు బతుకుతాడని అంటారు. కానీ నువ్వు ఈరోజే చనిపోతావని చెప్తే వాడు మరుక్షణమే చనిపోతాడు. అందుకని ఏ వ్యక్తిని చనిపోతాడని చెప్పకుండా వాళ్ళకి ధైర్యం ఇస్తూ వాళ్ళని కూడా మనం సమాజంలో ఒక వ్యక్తులుగా గుర్తించి వాళ్ళకి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వాలి. వయోజనులని నిర్లక్ష్యం చేస్తున్నాం, ఒక కొడుకుగా చేయవలసిన బాధ్యతలు కూడా నిర్వర్తించడం లేదు, ఒక అతనికి ఇచ్చే గౌరవాన్ని కూడా మనం ఇవ్వట్లేదు. ఎందుకు? అతనికి కళ్ళు కనపడవు, చెవు వినపడదు,

0: శ్వాస రుచి వాసన తెలియదు. ఏమీ తెలియదు కాబట్టి ఒక బొమ్మలాగా ఉన్నాడు. ఈ బొమ్మకి ఏం చేసేదేముంది, మంచం మీద అలా ఉండని అనుకుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రకృతి చికిత్సాలయాల్లో చేర్చేస్తుంటారు. చేర్చినప్పుడు మేమేం చేస్తాం, వాళ్ళకు అనుగుణంగా ఒక జీవిత విధానాన్ని నేర్పి వాళ్ళ యాక్టివిటీస్ని యాక్టివేట్ చేస్తాం. మీరు అన్నారు చూసారా, యోగ సాధన ద్వారా కానీ మంచి మార్గంలో ఉండే కొన్ని నియమాలు కానీ మంచి మార్గంలో జీవించడానికి అవసరమైన పద్ధతులు కానీ అతనికి అనువుగా ఉండేలా చేస్తుంటే జీవం మళ్ళీ ఉట్టిపడి వాళ్ళల్లో అన్ని అవయవాలు మామూలు స్థితికి వస్తాయి. నా స్వానుభవం అది. ముఖ్యంగా వాళ్ళు మామూలు వ్యక్తులుగా మారిపోయారు. ఒక్కొక్కళ్ళు 100 సంవత్సరాల దాకా జీవించారు. నేను చూశాను అటువంటి వాళ్ళని. ముఖ్యంగా ఏంటంటే మనిషి చనిపోవటానికి వయస్సుతో నిమిత్తం లేదు. ఎప్పుడైనా చనిపోవచ్చు. ఒక యాక్సిడెంట్ అయితే క్షణంలో చనిపోతాడు ఎంత ఆరోగ్యవంతుడైనా. అదే దీర్ఘవ్యాధితో బాధపడుతున్నవాడు ఆ వ్యాధిని చూసి బాధపడకూడదు. వ్యాధి తగ్గటం లేదే అని బాధపడకూడదు. వ్యాధి ఉన్నప్పటికీ నేను జీవించాలనే కోరిక ఉండాలి మనిషికి. వ్యాధి శరీరంలో ఉన్నప్పటికి కూడా వ్యాధిని మర్చిపోయి అతను 100 సంవత్సరాలు జీవించిన వ్యక్తుల్ని నేను చూశాను. అంటే ఒక పక్క చనిపోతాడు, వీడు క్యాన్సర్ ఉంది, వీళ్ళు ఇంకా ఏం చేయలేము, ఈ వ్యక్తి చనిపోవడం ఖాయం అని చెప్పినప్పటికి కూడా ఓదార్పు కలిగించి అతనిలో చైతన్యత కలిగించి అతనిలో ఒక మార్గం చూపిస్తే అతను ఆరోగ్యవంతుడు అవుతాడు. అటువంటి కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఒకటే అడుగుతారు కొంతమంది క్యాన్సర్ రోగులు, ఏమండి మేము వెళ్ళిన వెంటనే చచ్చిపోతామంటారు, అది ఎంతవరకు భావ్యం అంటారు. మాకు బతకాలనే ఉంటుంది, మేము చనిపోవాలా, మమ్మల్ని అంత నిర్లక్ష్యం చేయడం ఎందుకు అని చెప్పారు. ఒకటే మాట, క్యాన్సర్కి భయపడక్కర్లా, ఎటువంటి చనిపోయే వ్యాధి వచ్చినా భయపడక్కర్లా. చనిపోవటం కూడా ఒక కళ. ధైర్యంగా చనిపోవడం అనేది ఒక కళ, అది నేర్చుకోవాలి. అందుకనే ఒక గొప్ప శాస్త్రవేత్త ఒకటి చెప్పాడు, రోగం చూసి ఎందుకు భయపడతావు, రోగాన్ని నువ్వు భయపెట్టాలి, ఆ ధైర్యం కలిగించుకో అంటాడు. నిన్ను చూసి రోగం భయపడాలి, రోగం చూసి నువ్వు భయపడకూడదు అని చెప్పి దాని మీద పెద్ద ఆర్టికల్ రాశాడు ఓ మహానుభావుడు. అవన్నీ చదివి మా వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రకృతి వైద్య సిద్ధాంతాలు ఒక్కొక్కడు ఇలాంటి సిద్ధాంతాలే రాశాడు. నేను అనుకుంటాను ఇటువంటి సిద్ధాంతాలు వీళ్ళు రాసి మాకు ఒక రకంగా మంచి చేశారా చెడు చేశారా, ప్రజలు నమ్మరు. ప్రజలు ఏమంటారు, ఏంటి ఆయన అలాగే చెప్తాడులే అనే తేలిక భావన వస్తుంది. కానీ నిజం చెప్పడం అనేది అవసరం, కానీ చెప్పే విధంగా చెప్పాలి. ఎలా చెప్పాలి? అశ్వత్థామ హతః కుంచరః అన్నాడు చూసారా, అశ్వత్థామ అని గట్టిగా అన్నాడు ధర్మరాజు. అందరూ విన్నారు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ చనిపోయాడు అని. హతః చంపబడ్డాడు హత. మళ్ళీ ఏమన్నాడు నెమ్మదిగా, ఆ అబద్ధం చెప్పటం ఇష్టం లేదు తనకి, కుంజరహ అన్నాడు. ఒక దోమ చచ్చింది, ఏనుగు, ఒక ఏనుగు చనిపోయింది.
1: అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది
0: అని చనిపోయింది అని
1: దోమ కుట్టడం.
0: వాడికి ఎంత కాన్షియస్ అంటే సత్యవాది అనమాట. ఎంత సత్యవాది, అశ్వత్థామ చనిపోయాడని చెప్పు అంటే నీ మాట అందరూ నమ్ముతారు కాబట్టి నువ్వు చెప్పు అంటే అందరూ చెప్పడం ఇష్టం లేదు తనకి. అందరూ వినపడకుండా ఏమన్నాడు, కుంజరహ అన్నాడు, అంటే ఏనుగు అన్నాడు. అలాగేంటంటే చనిపోయేవాడికి నువ్వు చనిపోతావా అని గట్టిగా చెప్తే చచ్చిపోతాడు, అప్పుడే క్షణంలో చచ్చిపోతాడు. అదే అతనికి, నువ్వు బాధలో ఉన్నప్పటికి కూడా నీకు నయమవుతుంది, నీకు మళ్ళీ ఆరోగ్యం వస్తుంది, నువ్వు ఏ రకంగానైనా జీవించగలవు, జీవించే విధానానికి చాలా పద్ధతులు ఉన్నాయి అంటారు. ఎటువంటి పద్ధతులు ఉన్నాయి? పద్ధతులు చాలా ఉన్నాయి. హాయిగా జీవించవచ్చు, చచ్చిపోయేటప్పుడు కూడా హాయిగా చనిపోవచ్చు. చనిపోవడం కూడా హాయిగా జీవించండి, హాయిగా చనిపోండి అంటారు. ఈ ఫిలాసఫీని ఎవడైతే ఇష్టపడతాడో ఆ ఇష్టపడ్డ ఫిలాసఫీ ద్వారానే మనం జీవిస్తున్నాం. మృత్యుంజయ జపం చేయండి. మృత్యుంజయ జపం ఏమిటి? త్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారూక్మి బంధనాత్ మృత్యోర్మోక్షే మమృతాత్ అన్నాడు. అంటే ఏంటి, త్రియంబకం యజామహే అంటే త్రిగుణాలు గల ఈ శరీరం అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యాన్ని పొందుతుంది. పుష్టివర్ధకం అంటే స్ట్రాంగ్, ఒక శక్తివర్ధకమైన అవయవాలతోటి శక్తిగా తయారవుతుంది. కానీ ఊర్వారు ముఖ్యమంధనాథ్ ఎండిపోయిన

0: మావుడి నుంచి ఎండుటాకు రాలినట్లు రాలిపోతుంది. బంధనాత్ బంధాల నుంచి విముక్తి పొందుతుంది. ముచ్చోర్ మోక్షే అమృతాత్, ఆ రకంగా ఎండుటాకు రాలిపోయినట్లు ఉన్న దానిని బంధనాత్ అంటే బంధాల నుంచి విముక్తి పొందుతున్న విధానం అమృతంతో సమానము అన్నాడు. పరిపూర్ణంగా మన జీవితాన్ని వినియోగించుకుని హాయిగా జీవిస్తూ హాయిగా మరణించటం అనేది ఒక కళ. అది ప్రకృతి సాధనాలే నేర్పుతున్నాయి.
1: వృద్ధాప్యంలో చాలామంది మతిమరుపు, జ్ఞాపక శక్తి లోపం ఇలాంటి మానసిక పరంగా సమస్యను అనుకోవాలేమో దీన్ని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అల్జీమర్స్ సినైల్ డిమెన్షియా అనే పదంతో మానసిక వైద్య శాస్త్రంలో ఈ పదం వాడుతుంటారు. ప్రకృతి వైద్య విధానం ద్వారా ఇదేమైనా మనం నియంత్రణలో ఉంచవచ్చా?
0: ఉంచవచ్చు. డిమెన్షియాస్ కానీ అమ్నేషియాస్ కానీ ఎటువంటి నాడీ మండల వ్యాధులు వచ్చినా, మానసిక వ్యాధులు ఏమైనప్పటికీ కూడా, అంటే ఏంటి, మెదడుకు సంబంధించిన నరాలు క్షీణించడం వల్ల, నరాల్లో ఉండే కణాలు క్షీణించడం వల్ల, మెదడులో కణాలు క్షీణించడం వల్ల, అడ్రినల్ కార్టెక్స్లో ఉండే సీక్రిషన్స్ ఎండిపోవటం వల్ల, కొన్ని రకాల వ్యాధుల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కలుగుతూ ఉంటుంది. ఇటువంటి వచ్చే వ్యాధులు ఏమైతే మతిమరుపు అనే వ్యాధి ఉంటుందో, ఈ మతిమరుపు వ్యాధి నుంచి పక్కకి తొలగాలంటే మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ మనిషి స్ట్రెయిన్ అవ్వకూడదు. మెంటల్లీ ఎవరైతే స్ట్రెస్కు లోనవుతారో వాళ్ళకి ఆ మనస్సు అదమించబడి అధోపాతాళానికి ఆలోచన శక్తి లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే ఆలోచన శక్తి కోల్పోతాడో మతిమరుపు వచ్చేస్తుంది. మతిమరుపు ఎప్పుడైతే వస్తుందో ఇంపార్టెన్స్ ఇవ్వడు, బాహ్య ప్రపంచానికే ఇంపార్టెన్స్ ఇవ్వడు. చూస్తాడు కానీ మీరు ఎవరో తెలియదు, వింటాడు కానీ ఆ మాటకి ఇంపార్టెన్స్ ఎంత ఉందో తెలియదు. రుచి ఉంటుంది కానీ తింటాడు, ఆ రుచి చెప్పడు. అలాగే ప్రతి విషయంలోనూ నిర్లిప్తత, వైరాగ్యం, విరక్తి ఇవన్నీ వస్తాయి. ఇవి వచ్చిన వాటిని ఏటు సరి చేయాలి అంటే, జ్ఞానం ఎప్పుడైతే పోయిందో, మతిమరుపు వచ్చిందో, మతిమరుపు రాకుండా చేయాలంటే మెదడుని, నరాల్ని యాక్టివేట్ చేయాలి. ఎలా యాక్టివేట్ చేయాలి? యోగ వ్యాయామం ద్వారా యాక్టివేట్ చేయొచ్చు, ప్రాణాయామం ద్వారా యాక్టివేట్ చేయొచ్చు, ఆసనాలు వేసి యాక్టివేట్ చేయొచ్చు. ఆసనాలు అంత వయసు వాళ్ళు చేయలేరు కదా, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుని నయం చేయొచ్చు. అలా నడక నడిచి కూడా తను ఎంతో దూరం అక్కర్లా, ఎన్నో గంటల గంటలు కూడా నడవక్కర్లా, ఒక 2 నిమిషాలు నడిచినా చాలు. ఒక ముసలి వ్యక్తి అంటే ముదుసలి అయిన వ్యక్తి 1-2 నిమిషాలు తన వరండాలో నడిస్తే సరిపోతుంది. తన ప్రతికూలం అంటే ఏంటంటే, తను ఏది చేయాలన్నా చేయబుద్ధి పుట్టదు, అంటే నిరుత్సాహమే కాకుండా శరీరం సహకరించదు, నిలబడలేడు, కూర్చోలేడు, నడవలేడు. ఇటువంటి రుగ్మతలు కలిగినప్పుడు ఏం చేయాలంటే బలవంతంగా అవి చేయించాలి, తనకి ఉత్సాహం కలిగించి చేయించాలి. ఆహారం కూడా ఇది తింటే నీకు పడుతుంది అని చెప్పి చేయించాలి. అతనికి ఇష్టం లేకపోతే కూడా ఇష్టమయ్యేలా చెప్పి చేయించాలి. అతనిలో ఆత్మీయత మనం పొందాలి. మన మాట నమ్మాలంటే మన మీద అతనికి నమ్మకం వచ్చేలాగా చేసుకోవాలి. చేసుకుంటే అతను మాట వింటాడు, చెప్పింది చేస్తాడు, తప్పకుండా వ్యాధి నయమవుతుంది.
1: ఈ ప్రకృతి వైద్య విధానంలో ఎన్నో విషయాలు చెప్పారండి, ఇది సశాస్త్రీయమైందా ఏమిటి అసలు? ఇది
0: సశాస్త్రీయము అశాస్త్రీయం అనేది అంటూ ఉండదు. ప్రకృతి ప్రకృతే. ప్రకృతిని స్టడీ చేయడానికి మిగిలిన శాస్త్రాలు చాలా కృషి చేస్తున్నాయి. ప్రకృతిలో ఉండే సాధనాలని మనం కూడా చాలా వరకు కృషి చేసి శాస్త్రీయ పరంగా చేశాం. మనం శాస్త్రీయ పరంగా చేశాం కానీ ప్రకృతి సముద్రం లాంటిది. ప్రకృతిని మనం అంచనా వేయలేం. కారణం ఏంటంటే, ఒక సముద్రాన్ని కొలవగలమా? ఒక తుఫాను వస్తే తట్టుకోగలమా? ఒక జలపాతం కింద నిలబడగలమా? లేదా అంటే ఇంత పరిమితిలో వస్తుంది, ఇంత పరిమితిలో ఇవి ఉన్నాయి అనేది ఒక కాకి లెక్కలు వేసుకోవడం తప్పితే
1: నిర్దిష్టమైన
0: కొలబద్ధత ప్రకృతికి ఉండదు. ఒకవేళ మనం అనుకున్న తుఫాను ఫలానా చోట వస్తుందంటే ఆ చోట రాదు, ఇంకో చోట ఎక్కడో వస్తుంది. ఆ రకంగానే ఉంటుంది. ప్రకృతి అనేది ఒక అమూల్య శక్తులతో ఉన్న ఒక చాలా విలువైంది. అంత విలువైంది ఎవరు చెప్పలేరు.
1: ధన్యవాదాలు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు. ప్రకృతి చికిత్స, ఆరోగ్య సేవలకు సంబంధించి, అలాగే ఈ వైద్య విధానం యొక్క ప్రాధాన్యతను గురించి వివరంగా మా శ్రోతలకు చెప్పారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రకృతి వైద్యం అవగాహన

ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి సంధ్యారాగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. పులి బెబులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

మీరు ఇంతవరకు పాత సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 1:30 మహిళా వాణిశ్రుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి అంశంతో కూడిన సినిమా పాటలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తల వివరాలు. ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ,
1: an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing healthcare in Andhra Pradesh and in our nation. And a convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion

0: that celebrates scholarship, perseverance, and achievement. More importantly, it marks the moment when a university sends forth into society a new generation of educated men and women prepared to shoulder professional responsibilities with competence and integrity.
1: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్ట్రంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట, జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపట్టి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ,
2: ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఎకర్స్ వరకు ఉంది. అది కూడా మేము యూడిఎల్ లో ఇవ్వడానికి కూడా లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాని కూడా కొంత ప్లాట్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి చేకూర్చే విధానం జరుగుతుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్, చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు.
1: తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగు వారందరూ ఒక్కటేనని అన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, 2 రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి. రామాంజనేయులు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండులో ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండులోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్ట్రంలో నికర జీఎస్టీ వసూళ్లు 3037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ధి నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో 16% వృద్ధి తో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పనులతో పాటు ఇతర పనుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని, ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఒక ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇదే ప్రసారంలో 2:30 రంగస్థలి కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముని పాత్రలో శ్రీ బి తవిటయ్య పాడిన రంగస్థలి పద్యాలు వింటారు. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు సినిమా పాటలు ఉంటాయి. ఇంకా సాయం సమీరం 6:30 ప్రారంభం. ఇందులో ముందుగా లలిత సంగీతంలో 90 వసంతాల ఆకాశవాణి. జాతీయోత్సవాలలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో 5వ తేదీన స్థానిక ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాలు కార్యక్రమం గురించి

గీతాలు వింటారు. అనంతరం వికాసంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి తెలుసుకుంటారు. ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి వీణా విద్వాంసురాలు శ్రీమతి బండి శ్యామల ఆకాశవాణితో వారి అనుభవం గురించి కూడా తెలుసుకుంటారు. ఏడు గంటల 7:15 పల్లెసీమలు. ఇందులో ముందుగా 90 ఏళ్ల ఆకాశవాణి. ఆస్ట్రేలియా శ్రోత రేడియాలజిస్ట్ డాక్టర్ వేణుమాధవ్ గారి అనుబంధం గురించి తెలుసుకుంటారు.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి అంశంతో కూడిన సినిమా పాటలు వింటారు. నిర్వహణ శ్రీమతి డివి మానస.
1: మహిళావాణి శ్రోతలకి స్వాగతమండి. కనిపించని మిత్రుడు, వినిపించే ఆత్మీయుడు, అదే మన ఆకాశవాణి. గాలిలో ప్రయాణించిన ఒక స్వరం, గుండెల్లో నిలిచిపోయిన ఒక జ్ఞాపకం, తరాలను కలిపిన ఒక అనుబంధం, అదే మన ఆకాశవాణి. మనిషి మాటకు మాధుర్యాన్ని జోడించి, సంగీతానికి ప్రాణం పోసి, వార్తలకు విశ్వసనీయతను అందించి, సంస్కృతిని తరతరాలకు అందిస్తున్న మహోన్నత ప్రసార మాధ్యమం ఆకాశవాణి. అందుకే ఈరోజు మనం ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానాన్ని స్మరించుకుంటున్నాం. ఇది కేవలం ఒక రేడియో సంస్థ కథ కాదు, భారతదేశ సామాజిక సాంస్కృతిక సాహిత్య చరిత్రను తన తరంగాలలో మోసుకెళ్లిన మహాయాత్ర. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమై 1956 ఆకాశవాణి అనే పేరుతో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ, అంటే ప్రజల సంతోషం కోసం, ప్రజల సంక్షేమం కోసం అనే స్ఫూర్తితో ఇప్పటికీ ఆకాశవాణి పనిచేస్తూనే ఉంది. ఒకప్పుడు ఇంటి మధ్యలో రేడియో ఉండేది. కుటుంబ సభ్యులంతా దాని చుట్టూ చేరి వార్తలు, నాటికలు, పాటలు, వ్యవసాయ కార్యక్రమాలు, భక్తిగీతాలు ఆసక్తిగా వినేవారు. ఆ రేడియో నుంచి వినిపించే ప్రతి స్వరం మనసుల్ని తాకేది. ఆ స్వరాలకు నిలయమే ఆకాశవాణి. ఆకాశవాణి కేవలం ఒక ప్రసార కేంద్రం కాదు, భారతీయ సంస్కృతికి అద్దం, దేశ భాషలను, కళలను, సాంప్రదాయాలను కాపాడిన గొప్ప వేదిక. ఎందరో గాయకులు, కవులు, రచయితలు, కళాకారులు తమ ప్రతిభను ప్రజలకు పరిచయం చేసుకోవడానికి ఆకాశవాణి ఒక వేదికగా నిలిచింది. స్వరాల రూపంలో సాహిత్యాన్ని అందించి, పాటల రూపంలో పరంపరను నిలబెట్టి ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించింది. మొదట ఒక స్వరం, ఆ తర్వాత అది ఒక అలవాటుగా మారి, చివరకు ఒక కుటుంబ సభ్యుడిగా మారింది ఆకాశవాణి. అలాంటి ఆకాశవాణిని అభిమానించే ఎంతో మంది శ్రోతలున్నారు. ఒక శ్రోత ఈనాడు వారి మనసులోని ఆకాశవాణి స్థానాన్ని, అలాగే వారి జీవితంలోని ఆకాశవాణితో ఉన్న బంధాన్ని గురించి మనతో చెప్పబోతున్నారు. ఆవిడే మరిపాల నుంచి ఆదిలక్ష్మి గారు.

చాలా చక్కగా తెలియజేశారు కదా. ఉదయం మొదలవుతుంది భక్తి రంజనితో. సుప్రభాతాలు, భక్తి గీతాలు వినిపిస్తూ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ప్రభాత కిరణాలతో పాటు భక్తి స్వరాలను పంచుతూ ప్రతి ఇంటి తలుపు తట్టేది భక్తి రంజని. పొలంలో చెమట చిందించే రైతుకు రేడియో తరంగాల ద్వారా జ్ఞానాన్ని అందించిన మిత్రుడు ఆకాశవాణి. వ్యవసాయ ప్రధాన దేశమైన భారతదేశంలో రైతులకు తోడుగా నిలిచినవి వ్యవసాయ కార్యక్రమాలు. పంటల సాగు నుంచి మార్కెట్ ధరల వరకు ఎన్నో విలువైన సూచనలను అందించింది. అలాగే 1957లో ప్రారంభమైన వివిధ భారతి భారత రేడియో చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. సినీ గీతాలు, వినోద కార్యక్రమాలు, శ్రోతల కోరికల పాటలతో దేశమంతటినీ ఆకట్టుకుంది. పాట ఒకటి వినిపిస్తే జ్ఞాపకం, మరో పాట వినిపిస్తే ఆనందం. అలా లక్షల హృదయాలను గెలుచుకుంది వివిధ భారతి. మరిన్ని విషయాలు చెప్పుకునే ముందు ఒక పాట విందామా?

0: హవామహల్. ఇది రేడియో నాటికల కార్యక్రమం. వినోదానికి చిరునామాగా నిలిచిన కార్యక్రమం. చిన్న చిన్న కథలు, హాస్య నాటికలు, సామాజిక సందేశాలు ప్రజలను ఆలోచింపచేసేవి. కళ్లకు కనిపించకపోయినా ఊహలకు రూపమిచ్చిన కళారంగం హవామహల్. ఇక పిల్లల కోసం బాలభారతి, యువత కోసం యువవాణి కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఇవి విద్య, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడ్డాయి. బాల్యంలో కలలకు రెక్కలు, యవ్వనంలో ఆశయాలకు దిక్సూచి అదే బాలభారతి యువవాణి. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికుల కోసం రూపొందించిన జయమాల కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. ప్రముఖ కళాకారులు సైనికులకు అంకితం చేసిన పాటలు, సందేశాలు ప్రసారం చేసేవారు. దేశాన్ని కాపాడే జవాన్లకు దేశం పంపిన ప్రేమ సందేశం జయమాల. కాలక్రమేణా ఈ కార్యక్రమం వేరువేరు పేర్లతో రూపుదిద్దుకుంటూ ఈనాడు సైనిక్ మాదిరిగా మన ముందు నిలిచింది. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది. ఈ స్వరం వినగానే మనసుకు ఏదో తెలియని ఉత్తేజం. ఈ ఆకాశవాణి వార్తా ప్రసారాలు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచాయి. దేశంలో ఏ ముఖ్య సంఘటన జరిగినా ప్రజలు ముందుగా రేడియోనే ఆశ్రయించేవారు. వార్త అంటే నమ్మకం, నమ్మకం అంటే ఆకాశవాణి. సంగీత ప్రియుల కోసం జాతీయ సంగీత కార్యక్రమాలు, శాస్త్రీయ సంగీత కచేరీలు ప్రసారం చేస్తూ భారతీయ సంగీత సంపదను కాపాడింది. రాగాలను తరంగాలపై మోసుకెళ్లి సంస్కృతిని తరతరాలకు అందించింది. ఆ సంగీతానికి తోడు సాహిత్యం. కవులు, రచయితలు, కళాకారులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. కథలు, కవితలు, సాహిత్య చర్చలు ప్రజలకు చేరువ చేసింది. కలం నుంచి పుట్టిన భావానికి స్వరరూపం ఇచ్చిన సాహిత్య మందిరం ఆకాశవాణి. రచనలు అనగానే ఒక రచయిత్రి గుర్తొచ్చింది, గోర్తి వాణి శ్రీనివాస్. ఆమె ఆకాశవాణి గురించి తన మనసులోని భావాల్ని మనతో పంచుకుంటున్నారు, విన్నామా?
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 1936లో మద్రాసు కేంద్రంగా మొదలైన ఆకాశవాణి 1948లో తొలి తెలుగు విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. కాలక్రమంలో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు అందిస్తుండటం సంతోషదాయకం. 90 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆకాశవాణికి నా హృదయపూర్వక అభినందనలు. విశ్వసనీయ సమాచారానికి, ఎన్నో తరాల భావోద్వేగాలకు, సంస్కృతికి, సాహిత్యానికి, సంగీతానికి జీవం పోసిన మహత్తర వేదిక. చిన్నప్పటి నుంచి ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ పెరిగాను. వార్తలు, యువవాణి, నాటికలు, నాటకాలు, భక్తిరంజని, పల్లెసీమలు, సాహిత్య ప్రసారాలు, ఆనాటి ఎన్నో కార్యక్రమాలు నా జ్ఞాపకాలలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి. అప్పటికీ ఇప్పటికీ ఆకాశవాణిలో కథలు అజరామరమై వెన్నంటి ఉంటాయి. ఆ కథలు నాకెంతో స్ఫూర్తిదాయకం. మరెన్ని ప్రసార సాధనాలు వచ్చినా ఆకాశవాణికి సాటిరావని చెప్పొచ్చు. ఆకాశవాణిలోని వార్తలు, పలు కార్యక్రమాలను వినేవారి సంఖ్య నానాటే పెరుగుతూనే ఉంది. ఎటువంటి చెడు ప్రభావాలకు గురి చేయని అనేక కార్యక్రమాలు ఎప్పటికీ ఆదర్శమే. భవిష్యత్ తరాల వారు కూడా ఆకాశవాణిని మరింత ఆదరించే రోజులు ముందున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తుఫానుల సమయంలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు జనబాహుళ్యానికి అందిస్తూ, మత్స్యకారులను అప్రమత్తం చేస్తూ విశేష సేవ అందిస్తుంది. రేడియో అనగానే నాకు మా బామ్మ గుర్తొస్తుంది. ఆ రోజుల్లో రేడియో ఆవిడ సర్వస్వం, చాలా అపురూపంగా చూసుకునేది. మా వీధిలో వాళ్ళంతా రేడియో వినేందుకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది, ఆ రేడియోనే మా బామ్మ స్థాయిని సెలబ్రిటీ.

0: హోదాకి పెంచిందని, నా బాల్య జ్ఞాపకాలను తనలో నిక్షిప్తం చేసుకుని రోజూ పలకరించే అపురూపమైన అతిథి, ప్రతి కార్యక్రమం మనసుపై చెదరని ముద్ర వేసింది. ఒక శ్రోతగా మొదలైన నా అనుబంధం తరువాత కాలంలో కవితలు మరియు కథలు చదివే అవకాశం రావడంతో మరింత ఆత్మీయంగా మారింది. మైక్ ముందు నా గళంలో నా భావాలను వేలాది మంది శ్రోతల హృదయాలకు చేరవేయడం నాకెంతో గర్వకారణం. నా రచనలకు ఆకాశవాణి ఇచ్చిన ప్రోత్సాహం, గుర్తింపు నా సాహిత్య ప్రయాణంలో చిరస్మరణీయం. కాలం ఎంత మారినా, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, మనసును తాకే స్వరానికి ఉన్న మాధుర్యం ఎప్పటికీ తగ్గదు. ఆ మాధుర్యానికి మరో పేరు ఆకాశవాణి. సాహిత్యాన్ని, సంస్కృతిని, మానవీయ విలువలను ప్రజల్లో నిలబెట్టిన ఈ మహోన్నత సంస్థ శతవసంతాల దిశగా మరింత వైభవంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను.
1: గోత్తి వాణి శ్రీనివాస్ గారు, ఎంతో చక్కని అనుభూతుల్ని మనతో పంచుకున్నారు కదా.
2: కార్యక్రమంలో మరొక పాట విందామా?

పల్లెసీమలు, చింతన, గుంజన్, ఉదయసమీరాలు, బాలభారతి, మహిళావాణి, అలాగే లలిత సంగీతం, భక్తి సంగీతం, సంగీత వాయిద్యాలు, యువవాణి, పాటల పల్లకి, ఇలా ఒకటా రెండా అనేక కార్యక్రమాలను ఎన్నో పేర్లతో మనకు ఈనాటికి అందిస్తూనే ఉంది ఆకాశవాణి. ఇది ఒక నిరంతర ప్రవాహిణి. రోజు రోజుకు శ్రోతల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఇళ్లల్లో, కార్లలో, బస్సుల్లో, దుకాణాల్లో, పెట్రోల్ బంకుల్లో, హోటల్లో, ఇలా పలు చోట్ల రేడియోని ఏర్పాటు చేసుకుని మరీ కార్యక్రమాలను విని ఆనందిస్తున్నారు శ్రోతలు.

0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి ఆకాశవాణిలో అన్ని కేంద్రాలలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని వింటున్నారు. ప్రోగ్రామ్ విభాగం, వార్తలు మరియు సమకాలీన వ్యవహారాల విభాగం, ఇంజనీరింగ్ విభాగం, ఆడియన్స్ రీసెర్చ్ విభాగం, అడ్మినిస్ట్రేషన్ మరియు ఫైనాన్స్ విభాగం, ట్రాన్స్క్రిప్షన్ మరియు ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ సర్వీస్ విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఆకాశవాణి దేశవ్యాప్తంగా వందలాది ప్రాంతీయ కేంద్రాలతో ఈ విభాగాల ద్వారా తన సేవలను అందిస్తూనే ఉంది. నేడు డిజిటల్ యుగంలో ఎన్నో మాధ్యమాలు వచ్చినా రేడియో మాధుర్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే రేడియో కేవలం చెవులతో వినేది కాదు, హృదయంతో అనుభవించేది. కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ స్వరానికి ఉన్న ఆ మమకారం మారలేదు. వ్యవసాయదారుడికి సలహాదారిగా, విద్యార్థికి మార్గదర్శిగా, గృహిణికి మిత్రురాలిగా, సైనికుడికి తోడుగా ప్రతి భారతీయుడి జీవితంలో ఆకాశవాణి ఒక భాగమైంది. గాలిలో ప్రయాణించే తరంగాలు మాత్రమే కావు, అవి భావోద్వేగాల సందేశాలు. మైక్ ముందు పలికే మాటలు మాత్రమే కావు, అవి కోట్లాది హృదయాల స్పందనలు. అలాంటి ఒక హృదయ స్పందనను విన్నామా? సత్యవాడ మీనాక్షి గారు ఆమెకు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు, వినేయండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కార శుభాభివందనలు. నా చిన్నతనంలో రేడియోలో ఎన్నో ప్రయోజనాలతో కూడిన అంశాలు వినేవాళ్ళం. ప్రొద్దుట 6 గంటలకు ప్రసారాలు మొదలయ్యి వార్తలు, భక్తిరంజని, పొలం పనులు, తెలుగు వార్తలు, పాత సినిమా పాటలు, ఇలా చాలా కార్యక్రమాలు ఉండేవి. ఆదివారం సరిగ్గా 3 గంటలకు సంక్షిప్త తెలుగు చలనచిత్రం అంటూ 3 గంటలు నిడివిడి ఉన్న సినిమాని 1 గంటలో అర్థమయ్యేలా వినిపించేవారు. మా కుటుంబం మొత్తం ఆదివారం 3 అయితే చాలు ఆ రేడియో చుట్టూ కూర్చుని వినేవాళ్ళం. తర్వాత నాటకాలు 3 గంటలకి ప్రసారం చేసేవారు. అలా మేము పెరిగి పెద్దవాళ్ళు అయితే స్నేహ భారతి కదంబ కార్యక్రమంలో, సిరియల్ కార్యక్రమంలో పాల్గొంటూ ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం. లాయర్గా నేను ప్రాక్టీస్ మొదలెట్టాక న్యాయపరంగా కొన్ని సలహాలు, కొన్ని సూచనలు, ఒక ప్రసంగం ఏమని చెప్తే అందులో నేను అవన్నీ క్రోడీకరించి చెప్పేదాన్ని. అలాగే 2 దశాబ్దాలు లలిత సంగీత పాఠాలు ప్రసారం అయ్యేవి నా పాటలు. అలాగే ఆ పరంగా స్నేహితులతో, పెద్దవాళ్ళతో కూడా స్నేహానుబంధం పెంచుకోవడం జరిగింది. ముఖ్యమైన వార్తలు, హాస్య నాటకాలు, సస్పెన్స్ నాటకాలు, సంగీతం, రైతులకు సూచనలు, అలాగే కార్మికులకు, విద్యార్థులకు, బాలానందం, చిన్నపిల్లలకు, స్త్రీలకు వనితావాణి, అలాగే క్రికెట్ ఇచ్చేవారు. అలాగే డాక్టర్ సలహాలు, ఆరోగ్యపరంగా ఎన్నో అంశాలు గురించి మేము సలహాలు వింటూ చాలా మంది మారేవాళ్ళం. అందరినీ అలరించే వాణి ఆకాశవాణి, ఎవరు మరవగలం, ఎవ్వరూ మరవలేము. ఆ టైం కూడా మాకు తెలిసేది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ వార్తలు ఏడుంబా అయిపోయింది అని గబగబా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఇంక మరి వాచి చూసుకోకర్లేదు అనమాట. ప్రతి వారం ఉత్తరాలు, శ్రోతల అభిప్రాయాలు, కోరికలు, అంటే మా ప్రజల యొక్క మన్ననను కూడా మన్నించి చక్కగా వినిపించేవారు. అలాగే మాకందరికీ కూడా ఇలాంటి మంచి అవకాశం కల్పించిన ఆకాశవాణికి ఎంతో అభినందనలు, సంతోషం తెలియజేసుకుంటూ మరొక్క మారు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరి వాణి ఆకాశవాణికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా హృదయపూర్వక నమస్కార శుభాభివందనలు.
0: సత్యవాడ మీనాక్షి గారు చాలా చక్కని మధురానుభూతుల్ని మనతో పంచుకున్నారు కదూ. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటూ మరింత నూతనోత్సాహంతో ముందుకు సాగుతుంది. డిజిటల్ యుగంలో కూడా తన ప్రాముఖ్యతను నిలుపుకుంటూ కొత్త తరాలకు చేరువవుతుంది. 90 ఏళ్ల ప్రయాణం, అనేక జ్ఞాపకాల సంచయం, లక్షలాది స్వరాల సమ్మేళనం, కోట్లాది మనసుల అభిమాన గానం, అదే మన ఆకాశవాణి. స్వరానికి సౌందర్యం నీవే, సంస్కృతికి చిరునామా నీవే, ప్రజల హృదయ స్పందన నీవే, భారత గర్వ కారణం నీవే. ఓ ఆకాశవాణి, నీ స్వరం యుగ యుగాలుగా మార్మోగాలని కోరుకుంటూ చివరిగా, స్వరాలు మారవచ్చు, తరాలు మారవచ్చు, కానీ ఆకాశవాణి పట్ల ప్రజల అనుబంధం ఎన్నటికీ మారదు. విన్నారుగా ఈనాటి అంశాన్ని. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటుంది మీ మానస.

0: మీరు ఇంతవరకు శ్రీమతి డివి మానస నిర్వహణలో 90 వసంతాల ఆకాశవాణి అంశంతో కూడిన సినిమా పాటలు విన్నారు. ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 నుండి 12 గంటలకు. సమర్పిస్తున్న వారు ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: अमित शाह के नेतृत्व में एक प्रतिनिधिमंडल ने नई दिल्ली में भारतीय जनता पार्टी के अध्यक्ष नितिन नवीन से मुलाकात की। प्रतिनिधिमंडल भाजपा के अन्य वरिष्ठ नेताओं से भी मिलेगा। मुलाकात का उद्देश्य दोनों पार्टियों के बीच लोकतांत्रिक प्रक्रियाओं और जन केंद्रित राजनीतिक पहुंच पर विचारों का आदान प्रदान करना है। घरेलू शेयर बाजार में आज शुरुआती कारोबार में पहले गिरावट और फिर 0.5% से अधिक की तेजी देखने को मिली। अंतिम समाचार मिलने तक सेंसेक्स 508 अंक के उछाल के साथ 74,775 जबकि निफ्टी 140 अंक की वृद्धि के साथ 23,523 पर कारोबार कर रहा था। और अब बात खेलों की। महिला क्रिकेट में भारत और इंग्लैंड के बीच तीसरा और अंतिम T20 अंतर्राष्ट्रीय मैच आज इंग्लैंड के टॉन्टन में खेला जाएगा। ये मैच भारतीय समयानुसार रात 11 बजे से शुरू होगा। मौसम विभाग ने राजस्थान, गुजरात, पश्चिमी मध्य प्रदेश, ओडिशा और तटीय आंध्र प्रदेश में आज आंधी का ऑरेंज अलर्ट जारी किया है। कल तक आंतरिक कर्नाटक, केरलम, माहे, लक्षद्वीप, तमिलनाडु, पुदुचेरी और कारैक्काल में तेज बारिश का अनुमान है। अगले 2 से 3 दिन तक हरियाणा, चंडीगढ़, दिल्ली, अंडमान और निकोबार द्वीप समूह, छत्तीसगढ़, झारखंड, कोंकण और गोवा, लक्षद्वीप, महाराष्ट्र, रायलसीमा, सौराष्ट्र और कच्छ, तेलंगाना और पश्चिमी उत्तर प्रदेश में बिजली चमकने और तेज हवाओं के साथ बारिश की संभावना है। अब अंत में मुख्य समाचार एक बार फिर। राष्ट्रपति द्रौपदी मुर्मू ने जनजातीय छात्रवृत्ति योजना के लाभार्थियों को संबोधित किया। राष्ट्रपति ने सभी वर्गों के विकास के लिए सामाजिक, आर्थिक और शैक्षिक रूप से प्रगति पर जोर दिया। सरकार ने आव्रजन और विदेशी संशोधन नियम 2026 अधिसूचित किए। पंजीकरण समय सीमा और अपील प्रक्रिया में महत्वपूर्ण बदलाव किए गए। भारत के मुख्य न्यायाधीश सूर्यकांत ने सर्वोच्च न्यायालय के 5 नए न्यायाधीशों को पद की शपथ दिलाई। राजस्थान, गुजरात, पश्चिमी मध्य प्रदेश, ओडिशा और तटीय आंध्र प्रदेश में आज आंधी तूफान का ऑरेंज अलर्ट जारी। और महिला क्रिकेट में भारत और इंग्लैंड के बीच तीसरा और अंतिम T20 अंतर्राष्ट्रीय मैच आज इंग्लैंड के टॉन्टन में खेला जाएगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్. పౌరు విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం కలదు. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. రాగల 5 రోజులలో ఆంధ్ర తీర ప్రాంతాలలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. అలాగే ఆంధ్ర ప్రాంతాలలో రాగల 5 రోజుల వరకు వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరాన తీరం వెంబడి, అలాగే దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఈ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులతో కూడిన తుఫాను వాతావరణం కూడా నెలకొని అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచించడమైనది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీరాముని పాత్రలో శ్రీ బి తవిటయ్య పాడిన రంగస్థలి పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ బి అప్పలనాయుడు.

శివ శివ, ఇది ఆ నేరము? పాపము దారుణుని దాఖ నిశిత్యమును దృష్టిలోపించను, లేక మృగయాయాస భరమును మతిభ్రమును సంభవించను. కాకున్నా ప్రవిమల సూర్యవంశ సంజాతుడు పరమ భాగవతోత్తముడు ప్రఖ్యాత పరిపాలకుడు ఆ యాతిరాజు తమయడ మనస్ఫూర్తిగా ఇట్టి విపరీతమునకు పాల్పడు నా స్వామి. అతని పూర్వ ప్రతిభ గౌరవ సూచకముగా అది ప్రథమ దోషముగా పరిగణించి క్షమించుట ధర్మము కాదా మహానుభావ? ఇందు ధర్మజ్ఞాని ఏమియో నాకు అర్థమొకటి లేదు. కులగురువులు వశిష్ఠులు వారిని సంప్రదింతుమా? వారి అభియోగమునకు పూర్తిగా సంబంధికులైరి. నా హృదయమంతయు ఇదిమిద్దమని చెప్పలేని కోటి సర్పదిష్ట బాధ సైతమిట్లు సంక్షోభించుచున్నది. మహాత్మా, జీవకారుణ్యము వహించి యయాతిని క్షమింపుడు. మానవ కంఠరక్త ధార వలన గాని మీ ప్రతిజ్ఞ దేవతకు శాంతి కలుగుకున్న కంఠమర్పింతును. నా శ్రీరక్త ప్రధానముందు అభిషేకింతును. మహర్షి, ఇది మన యశ్చంద్రకను మాయావర్తమనొచ్చు భయంకర కాలరాత్రిగా రూపం తెంపకడు. మిమ్ము ప్రతిమారుకుందును దేవా, మిమ్మి ప్రతిమారుకుందును. కాను మహాత్మా కాజాలను. మీ ప్రతిజ్ఞ పాలమున మా రఘువంశ ప్రతిష్ట గౌరవములు యథాతథముగా నిర్దుష్టముగా నిలుపుకునే బాధ్యత విస్మరింపడి రాముడు. ఏ దుర్ముహూర్త విశేషము, ఏ పూర్వ దురీపాకము, తమ ఆజ్ఞాబద్ధుడై యాతి శిక్షకు తీర్మానము చేయుచున్నాను. అక్కట ఎట్టి అగ్ని పరీక్ష సంభవించినది, ఎంతటి విషమ పరిస్థితి ప్రాప్తించినది. అయ్యో యాతిరాజేంద్ర.

నిన్ను క్షమింపలే అంత శక్తివంతుడు ఆంజనేయ. అది ఏనాటి పురాణమో గాని ఇప్పటి నీ పదవిలో అయ్యది అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్శక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తి భావములకు నీరస స్థితి ఏర్పడును. ఏమందువా?

మీరు ఇంతవరకు శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీరాముని పాత్రలో శ్రీ బి తవిటయ్య పాడిన రంగస్థలి పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ బి అప్పలనాయుడు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 18 సెకండ్లు. ఈనాటి ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్ పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. ఈరోజు యువవాణి కార్యక్రమంలో ఒక కొత్త అంశంతో ముందుకు వచ్చింది. మరి అంశం ఏంటో తెలుసుకుందాం. జీవన నైపుణ్యాలు అంటే లైఫ్ స్కిల్స్. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు యువత బాధ్యత వహించాల్సిన కొన్ని ముఖ్యమైన సామాజిక కారణాలు అంటే సోషల్ కాజెస్ మరియు నేర్చుకోవాల్సినటువంటి జీవన నైపుణ్యాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి విజయాలు సాధించడానికి అవసరమైనటువంటి మానసిక సామాజిక సామర్థ్యాలనే జీవన నైపుణ్యాలుగా మనం చెప్పవచ్చు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారం యువత తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి 10 జీవన నైపుణ్యాల గురించి తెలియజేసింది. వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా ప్రాబ్లం సాల్వింగ్ అంటే సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్యను లేదా కష్టం వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకొని వాటికి సరైనటువంటి పరిష్కార మార్గాన్ని ఆలోచించడమే ప్రాబ్లం సాల్వింగ్ అంటే సమస్య పరిష్కార నైపుణ్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయం తీసుకునేటువంటి నైపుణ్యం కూడా మనం కలిగి ఉండాలి. ఏదైనా ఒక సందర్భంలో లేదా సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా జీవితాన్ని సరైన మార్గంలో మనం తీసుకెళ్ళవచ్చు, విజయాలను అందుకోవచ్చు. తర్వాత క్రిటికల్ థింకింగ్ అంటే విమర్శనాత్మకంగా ఆలోచించడం. ఏ విషయాన్నైనా మనకి తెలిసినటువంటి విషయాన్ని లేకపోతే వేరే వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా అందులో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని లాభ నష్టాలను బేరేజ్ వేసుకొని ఆలోచించడం అనేది ముఖ్యమైనది. తరువాత మన ఆలోచనలు ఎలా ఉండాలంటే క్రియేటివ్గా ఉండాలి, సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉండాలి. అంటే సాధారణ ఆలోచనలకు భిన్నంగా వినూత్నంగా ఆలోచించి పనులను మరింత సమర్థవంతంగా చేయడం, అలాగే టైం కూడా సద్వినియోగం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. దీని తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఇతరులకు స్పష్టంగా సూటిగా అర్థమయ్యేలా చెప్పగలడం అనేది చాలా చాలా అవసరం. దీనికి మాటలు, సరైనటువంటి మాటలు పొందిగ్గా వాడడం అనేది

మరీ ముఖ్యం. అలాగే ఇతరులు చెప్పేటువంటి విషయాలను కూడా మనం ముందుగా శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత మనం చెప్పవలసిన విషయాన్ని సూటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకా పరస్పర సంబంధాల నైపుణ్యాలు అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. సమాజంలోని మన కుటుంబంలో కూడా మన బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, భావోద్వేగాలను అలాగే విలువలను మనం గుర్తించి వాటిని అర్థం చేసుకోవడం ద్వారా ఒక అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. జీవన నైపుణ్యాల గురించి ఈనాటి యువవాణి యువజన కార్యక్రమంలో శ్రోతలు వింటున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం, అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట.

యువాణి కార్యక్రమంలో ఈరోజు జీవన నైపుణ్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన విజయాలను సాధించడానికి అవసరమైనటువంటి మానసిక సామాజిక సామర్థ్యాలనే జీవన నైపుణ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పరస్పర సంబంధాలు నైపుణ్యాలు అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ సమాజంలోనూ లేదా కుటుంబంలో లేదా ఇతర కార్యాలయాలతో ఇతరులతో ఆరోగ్యకరమైన సంతోషకరమైన సంబంధాలను హెల్దీ రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వీటన్నిటితో పాటు సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహన అనేది ఉండాలి. మన మీద మనకు పూర్తి నమ్మకం, మన బలాలు ఏంటి, మన బలహీనతలు ఏంటి, మన భావోద్వేగాలు ఏంటి, మన విలువలు ఏంటి, వాటిని గుర్తించి అర్థం చేసుకొని ఈ భావోద్వేగాలను నియంత్రించుకొని మాట్లాడితే విజయాలు మన సొంతం అవుతాయి. అలాగే ఎంపతి అంటే ఇతరుల భావాలను కూడా అర్థం చేసుకోవాలి. ఇతరుల స్థానంలో మనల్ని మనం ఉంచుకొని వారి భావాలను సమస్యలను అర్థం చేసుకునేటువంటి గుణం కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. అలాగే ఎమోషనల్ మేనేజ్మెంట్ భావోద్వేగాల నియంత్రణ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. కోపం, భయం, బాధ, అసహనం వంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఒత్తిడిని జయించాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోగలుగుతాం. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒక చిత్రగీతం తర్వాత స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పండుపాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువాణి కార్యక్రమంలో జీవన నైపుణ్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చివరిది కోపింగ్ విత్ స్ట్రెస్, ఒత్తిడిని జయించే నైపుణ్యం కలిగి ఉండాలి. జీవితంలో ఎదురయ్యే అనేక వైఫల్యాలు లేదా కష్టాలు లేదా ఒత్తిడి పరిస్థితుల నుండి త్వరగా కోలుకొని సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి, మనం చేరవలసినటువంటి గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఈ జీవన నైపుణ్యాల వల్ల కలిగే లాభాలు ఏంటంటే, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరుగుతాయి. భవిష్యత్తులో ఉద్యోగ వ్యాపార రంగాల్లో సులభంగా రాణించవచ్చు, విజయాన్ని చేర్చుకోవచ్చు. అయితే మరికొన్ని జీవన నైపుణ్యాలు ఏంటంటే, ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతి ఒక్కరికి. సంపాదించినటువంటి డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి, ఎలా పొదుపు చేసినటువంటి ధనాన్ని లేదా సంపాదనను పెట్టుబడిలో ఎలా మలచాలి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ముఖ్యంగా యువత. అలాగే సమయ పాలన, టైం మేనేజ్మెంట్, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మరియు పనులను చక్కగా ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే మనకి సమయం వృధా అవ్వదు, త్వరగా మన పనిని సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం నుండి హరిచరణ్, సింధూరి విశాల్ పాడిన పాట.

వ్యక్తిగత ఎదుగుదలకు యువత బాధ్యత వహించవలసినటువంటి కొన్ని ముఖ్యమైన సామాజిక కారణాల గురించి అంటే సోషల్ కాజెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా యువత మద్దతు ఇవ్వాల్సినటువంటి సామాజిక కారణాలు ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి, అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగస్వామ్యం కావాలి. దీనికి చేయవలసింది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం, అలాగే చెట్లు నాటడం మరియు గ్లోబల్ వార్మింగ్ గురించి అవగాహన పెంచుకొని సాధారణ ప్రజానీకానికి తెలియజేయడం, అలాగే విద్య మరియు అక్షరాస్యత, చదువుకు దూరమైనటువంటి పేద విద్యార్థులకు విద్య నేర్పడం మరియు ఈచ్ వన్ టీచ్ వన్ విధానాన్ని పాటిస్తే తక్షణమే ఫలితాలు వస్తాయి. అలాగే ఆరోగ్యం మరియు రక్తదానం, రక్తదానం పట్ల అవగాహన కలిగి ఉండి వీలైనంత వరకు రక్తదానం చేస్తే మరీ మంచిది. ముఖ్యంగా యువతలో పెరుగుతున్నటువంటి మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుకోవడం ఒక్కటే కాదు, సరైనటువంటి అలవాట్లను కూడా అలవాటు చేసుకోవాలి. చివరిగా సామాజిక సేవ, సోషల్ సర్వీస్. మన ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ప్రకృతి విపత్తులు అలాగే వరదలు కరువు కాటకాలు సంభవించినప్పుడు స్వచ్ఛంగా ముందుకు వచ్చి బాధితులకు తగిన సహాయం చేయడంలో యువత పాత్ర ఎంతైనా ఉంది. ఈ విషయంలో యువత ఆలోచించాలి, ముందడుగు వేయాలి. వీటన్నిటితో పాటు మనం జీవన నైపుణ్యాల గురించి ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి 10 సూత్రాలు, ఈ 10 సూత్రాలను మనం అలవాటు చేసుకొని మన నిజ జీవితంలో వీటన్నిటి యొక్క ఆవశ్యకత అవసరాన్ని గుర్తెరిగి ఈ స్కిల్స్ని కానీ డెవలప్ చేసుకుంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని విజయాన్ని

0: చేరవచ్చు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్ర నుండి శంకర్ మహాదేవన్, రనీనా రెడ్డి పాడిన పాట వింటారు.

ఈరోజు యువవాణి కార్యక్రమంలో వ్యక్తిగత ఎదుగుదలకు యువత బాధ్యత వహించవలసిన కొన్ని ముఖ్యమైన సామాజిక కారణాలు, అలాగే నేర్చుకోవలసిన జీవన నైపుణ్యాల గురించి మనం మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం. ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సంధ్యా రాగాలు మెలోడీ తెలుగు పాటలు వింటారు. కార్యక్రమం ముందుగా ఓ పాపాలాలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

కార్యక్రమం తర్వాత వెంటనే పాట నీరాజనం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: సంధ్యా రాగాలు తెలుగు మెలోడీ పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: తర్వాత నోము చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు సంధ్యా రాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30

0: ప్రాంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో మే నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు ప్రసారమవుతాయి. అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి వివరాలు, తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి వీణా విద్వాంసరాలు శ్రీమతి బండి శ్యామల గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అయిన కోల్కతాలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ సంబంధిత విభాగాల్లో 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు 9వ తేదీ వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ మెకానికల్ 9 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫుడ్ టెక్నాలజీ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లెదర్ టెక్నాలజీ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇక తర్వాత విభాగమైన ఎంబీఏ తత్సమాన మేనేజ్మెంట్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సేల్స్ మరియు మార్కెటింగ్ 16 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఆపరేషన్స్ 11 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ మేనేజ్మెంట్ 2 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్ఆర్ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ 3 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ ఫైనాన్స్ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బిఈ బీటెక్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు 40,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు ఇంజనీరింగ్ పోస్టులకు 25 సంవత్సరాలు, మేనేజ్మెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.bamarlorry.com. దరఖాస్తు చివరి తేదీ 2026 జూన్ 9వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: చదివిన వారు జి పద్మ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి ముందుగా ఒక ప్రకటన. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను aarpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. ఇంకా యథావిధిగా పోస్ట్ కార్డ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపవలసిన చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 ఈ చిరునామాకు మీ యొక్క అభిప్రాయాలను పోస్ట్ కార్డ్ ద్వారా కూడా తెలియచేయవచ్చు. చిరునామా మరొకసారి టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 ఈ చిరునామాకు పోస్ట్ కార్డ్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. ఇక ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు ప్రసారమవుతాయి. అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి వివరాలు, తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి వీణా విద్వాంసురాలు శ్రీమతి బండి శ్యామల గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. 7:15 90 ఏళ్ల ఆకాశవాణి ఆస్ట్రేలియా శ్రోత రేడియాలజిస్ట్ డాక్టర్ వేణుమాధవ్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతంలో ముందస్తు ఖరీఫ్కు అనువైన పంటలు మరియు సమగ్ర సాగు విధానాలు లాభాలు అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి శ్రీ బిఎన్ సందీప్ నాయక్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక వాతావరణం వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందచేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1.0 సెంటీమీటర్గా నమోదైంది. గాల్లో తేమ 76%. పౌర విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదైంది. గాల్లో తేమ 81%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉండి ఒక దెబ్బ వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతాలను చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల్లో ప్రత్యేకమైనటువంటి వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి సమాచారవాణి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

రేపటి ప్రసారం ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నీటిమాటి శీర్షికన స్వాతంత్ర్య సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి.

గారి వర్ధంతి, అలాగే రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే గారి వర్ధంతి, వీరిరురు యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి

0: the 1st of July. In women's cricket, the third and final T20 international of the series between India and hosts England will be played at Taunton tonight. The match will begin at 11 p.m. IST. The series is levelled at 1-1, with India winning the first match in Chelmsford by 38 runs and England registering a 26-run victory in Bristol. Benchmark domestic equity indices rebounded today and closed around 0.5% higher. The BSE Sensex rose 383 points to close at 74,650. The NSE Nifty gained 101 points to settle at 23,484. And that is the end of this news bulletin.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాట్రైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. వార్తల వివరాలు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అందరికీ సమానంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్య ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాలలో ఆరోగ్య సేవల బలోపేతానికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దోహదపడిందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థులు యోగా ధ్యానం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి నిద్రకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ సూచిస్తూ
1: Institutions like Dr. NTR University of Health Sciences stand at the heart of this endeavor, for they prepare the skilled and compassionate professionals who transform healthcare system and strengthen the well-being of the society. Dear graduates, today marks the culmination of your hard work, discipline and perseverance. The degrees you receive today symbolize your academic success, but they also signify something far greater.
0: గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి పుష్కరాలలో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1974 కోట్ల రూపాయల వ్యయంతో 1660 పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 1080 కోట్ల రూపాయల విలువైన 1140 పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంత

కంటే ఎక్కువ ఉంటే దానిని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మార్పుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్ట్రంలో గనుల లీజు ప్రక్రియ స్తంభించిపోయిందని వెల్లడించారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి వివరించారు. గతంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, బాక్సైట్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని తన లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల కింద ప్రాసెస్ పూర్తి చేసి 2 ఏళ్ల పాటు వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి ఋతుపవనాల కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్రవే పిలుపునిచ్చారు.

0: ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి రుతుపవనాల కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్రవే పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణంలో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, సన్నద్ధత, విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు అన్న అంశంపై సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి దృశ్య మాధ్యమం ద్వారా ఢిల్లీ నుంచి పాల్గొన్న మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ, నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్ల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విపత్తుల తీవ్రతను తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బహుళ విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది పూర్తిగా ఆయన వివరించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జరిగే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా అధికారులు అందుకోనున్నారు. ఈ పురస్కారం సాధించిన ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామంపై ఆకాశవాణి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామం గుండమాల మారుమూల ప్రాంతంలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో ఈ గ్రామం ముందంజలో ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి 25 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాబు మాట్లాడుతూ,
1: నా పేరు బాబు, గుండమల్ మాది. సరే, మాకు ఈ అవార్డు రావటం చాలా గర్వకారణంగా ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు అంటే జాతీయ స్థాయిలో బెస్ట్ పురస్కారమే. ఈ అవార్డు వచ్చినందుకు మా ఊరు ప్రజలు సహకారం చాలా చాలా మట్టుకు ఉంది. ఎందుకంటే మా ఊరు ఫస్ట్ నుంచి కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. బాగా ఎవరు తప్పు చేసినా గానీ ఖండించే విధంగా ఉండటం వల్ల, మాకు అందరు సమిష్టిగా చేయటం వల్ల మాకు ఈ అవార్డు వచ్చింది.
0: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు తెలియజేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ, రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒకటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించామని తెలిపారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 48 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయని కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, వసతి ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో ప్రతినిధి బృందం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాటరేట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో మే నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధురభావ గీతాల కార్యక్రమం నుండి కొన్ని గీతాలు వింటారు. ముందుగా కోటి గొంతులు ఒక్కటి చేసి, రచన శ్రీ దూసి ధర్మారావు గారు.

కార్యక్రమంలో చివరిగా సన్నజాజి ఎందుకు గానం శ్రీ సాయి సంపత్, కుమారి లక్ష్మీ శైలజ, రచన శ్రీ డి నాగభూషణరావు.

0: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో మే నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన ఈరోజు ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ అంటే ఎల్పిజి కనెక్షన్ను అందించేటువంటి పథకం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ మరియు పేద కుటుంబాల్లోని మహిళలకు కట్టెలపొయ్య పొగ నుండి విముక్తిని కల్పించి వారి యొక్క ఆరోగ్యాన్ని మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి వివరాలు ఏంటంటే లబ్ధిదారులకు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఉచితంగా ఎల్పిజి కనెక్షన్ లభిస్తుంది. అదనంగా గ్యాస్ స్టవ్ మరియు మొదటి సిలిండర్ రీఫిల్ కూడా ఉచితంగా ఇస్తారు. సిలిండర్లపై సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటంటే దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి, వయస్సు 18 ఏళ్ళు నిండి ఉండాలి, కుటుంబంలో ఎవరికీ ఇంతకు మునుపు ఎటువంటి ఎల్పిజి కనెక్షన్ ఉండకూడదు, పేదరిక రేఖకు దిగువన అంటే బిలో పోవర్టీ లైన్ ఉన్న కుటుంబాలకు చెందినవారే ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, వయస్సు ధృవీకరణ పత్రం ఉండాలి, అలాగే రేషన్ కార్డు కూడా ఉండాలి. దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి వివరాలు తెలుసుకున్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సాయం సమీరం కార్యక్రమంలో

0: 97 ఆకాశవాణి వీణా విద్వాంసరాలు శ్రీమతి బండి శ్యామల గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు.
1: నమస్కారం, నేను శ్రీమతి బండి శ్యామలను. ఆకాశవాణి పేరు తలుచుకుంటేనే ఒళ్ళంతా పులకరిస్తుంది. ఆకాశవాణి మాధ్యమం ద్వారా ఎంతో సంగీత కళాకారులు అందరికీ, ఏ రంగంలో అయినా కళాకారులకి ఆకాశవాణి ఒక పట్టుకొమ్మ. ఆకాశవాణిలో కార్యక్రమం వాయించడం అనేది అది ఒక రకమైనటువంటి విద్యకి, మెదడుకి, అన్నిటికీ కూడా పదును పెట్టేటువంటి ఒక మాధ్యమంగా ఉండేది. ఇంతకు మునుపు విశాఖపట్నానికి రాకముందు నేను హైదరాబాద్ ఆకాశవాణి నుంచి చాలా కార్యక్రమాలు క్యాజువల్ ఆర్టిస్ట్గా వాయించడం జరిగింది. అలాగే గత 10 సంవత్సరాలుగా విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియోలో కూడా క్యాజువల్ ఆర్టిస్ట్గా వాయించడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా దిగ్గజాల లాంటి నిలయ విద్వాంసులు వాళ్లతో పనిచేయడం, అలాగే ఇక్కడ కూడా చక్కనైనటువంటి అనుభవం పొందడం, ఏ కళాకారులకైనా, మహనీయులు వంటి కళాకారులందరూ కూడా ఆకాశవాణియే మాకు పట్టుకొమ్మ అని చెప్పి చెప్పడంలో అతిశయోక్తులే. ఎన్నో కార్యక్రమాలు ఆకాశవాణి ద్వారా వినడము, అలాగే ఎన్నో కార్యక్రమాల్లో ఆకాశవాణిలో పాల్గొనడము, ఇటువంటివన్నీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకొని 91వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నటువంటి శుభ సమయంలో ఆకాశవాణికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలతో నమస్కారం.
0: మీరింతవరకు 97 ఆకాశవాణి వీణా విద్వాంసరాలు శ్రీమతి బండి శ్యామల గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేశారు. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: విశాఖపట్నం కేంద్రం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 90 ఏళ్ళ ఆకాశవాణి ఆస్ట్రేలియా శ్రోత రేడియాలజిస్ట్ డాక్టర్ వేణుమాధవ్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతంలో ముందస్తు ఖరీఫ్కు అనువైన పంటలు మరియు సమగ్ర సాగు విధానాలు, లాభాలు, ఈ అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి శ్రీ బిఎన్ సందీప్ నాయక్ గారి ప్రసంగం, అనంతరం వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:14 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, రచన శ్రీ మంత్రవాది మహేశ్వర్, సంగీతం శ్రీ బొబ్బిలి భాస్కర్ రెడ్డి గారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామివారి కీర్తనలు ప్రసారమవుతాయి. అనంతరం దమ్మపదం ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యాత డాక్టర్ గూటం స్వామిగారి వ్యాఖ్యానంలో బౌద్ధ సూక్తులు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన స్వాతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి గారి వర్ధంతి, అలాగే రక్తపరిశీలన సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే వర్ధంతి, వీరిరువురు యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రోత శ్రీమతి పాల్గాట్ అన్నపూర్ణ ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 5 మరియు ఆఖరి భాగం సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ టి చౌడయ్య గారి వైలిన్ వాదన ప్రసారమవుతుంది. శ్రీ పి భువనేశ్వరయ్య సహకార వైలిన్, శ్రీ ఎంఎల్ వీరభద్రయ్య మృదంగం, శ్రీ కెఎస్ మంజునాథ్ ఘటం. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం కొయ్య గుర్రం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఏ భాస్కర చంద్ర, నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ గారు. 11:30 ఎన్సీఆర్టి వారి ప్రయోజక కార్యక్రమం. 12:40 కార్మికుల కార్యక్రమంలో ఆపదలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 1:30 మహిళావాణి ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేటివ్స్ గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలగు అంశాలు ఉంటాయి. అనంతరం 90 ఏళ్ళ ఆకాశవాణి వీణా విద్వాంసరాలు శ్రీమతి వివిఎస్ మీనాకుమారి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. 7:15 90 వసంతాల ఆకాశవాణి. అనంతరం పంటల్లో పురుగులు, తెగుళ్ళు, జీవ నియంత్రణ, విత్తన శుద్ధులు, ఈ అంశాన్ని గురించి శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్, 8:30 జాతీయ వార్తలు, రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వీరగంట లలిత చంద్రశేఖర్ గారి గానం ప్రసారమవుతుంది. శ్రీమతి మంతా శ్రీరమ్య వైలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. అనంతరం 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातियों समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్ట్రపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీ అమిత్ షానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ధి భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపైన ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 90% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
2: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
0: జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంతృప్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026ను నోటిఫై చేస్తూ, ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్

చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న శ్రద్ధ ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ రెండవ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు 90 ఏళ్ళ ఆకాశవాణి ఆస్ట్రేలియా శ్రోత రేడియాలజిస్ట్ డాక్టర్ వేణుమాధవ్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా శ్రోత వారి మనోభావాలను తెలియజేస్తున్నారు.
2: నమస్తే అండి, నా పేరు డాక్టర్ వేణుమాధవ్. మా ఊరు హైదరాబాద్. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. భారతదేశ ప్రజల హృదయాల్లో విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా నిలిచిన ఆకాశవాణి 90 సంవత్సరాల మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి ఇంటికి సమాచారం, విద్య, వినోదం, మరిన్ని కార్యక్రమాలను ఆకాశవాణి అందిస్తుంది. ప్రత్యేకంగా రైతులకు, వ్యవసాయ రంగంలో ఆకాశవాణి చేసిన సేవలు అపారమైనవి. విత్తనాల ఎంపిక నుంచి పంట కోత వరకు రైతులకు అవసరం.

0: వారి మనోభావాలను తెలియచేస్తున్నారు.
1: నమస్తే అండి, నా పేరు డాక్టర్ వేణుమాధవ్. మా ఊరు హైదరాబాద్. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. భారతదేశ ప్రజల హృదయాల్లో విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా నిలిచిన ఆకాశవాణి 90 సంవత్సరాల మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి ఇంటికి సమాచారం, విద్య, వినోదం మరిన్ని కార్యక్రమాలను ఆకాశవాణి అందిస్తుంది. ప్రత్యేకంగా రైతులకు, వ్యవసాయ రంగంలో ఆకాశవాణి చేసిన సేవలు అపారమైనవి. విత్తనాల ఎంపిక నుంచి పంట కోత వరకు రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా అందిస్తూ రైతులకు మార్గదర్శకంగా నిలిచింది. అలాగే ప్రకృతి విపత్తులు, తుఫాన్లు, భారీ వర్షాల సమయంలో రైతులకు ముందస్తు హెచ్చరికలు అందించి పంట నష్టాన్ని తగ్గించడంలో కూడా ఆకాశవాణి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 90 సంవత్సరాల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమాచార సేవలను అందిస్తున్న ఆకాశవాణికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ప్రియమైన శ్రోత డాక్టర్ వేణుమాధవ్.
2: మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి ఆస్ట్రేలియా శ్రోత రేడియాలజిస్ట్ డాక్టర్ వేణుమాధవ్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేశారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతంలో ముందస్తు ఖరీఫ్కు అనువైన పంటలు మరియు సమగ్ర సాగు విధానాలు లాభాలు ఈ అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి శ్రీ బిఎన్ సందీప్ నాయక్ గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మన ఉన్నత పర్వత శ్రేణి మరియు గిరిజన ప్రాంతాల్లో ముందస్తు ఖరీఫ్ అనువైన పంటలు, శాస్త్రీయ సాగు విధానాలు, తద్వారా వాతావరణ మార్పుల ప్రభావం, మనకి ఈ 2026ని ఎల్నినో సంవత్సరంగా ప్రకటించడంతో ఇలాంటి పరిస్థితుల్లో పంటల ఎంపిక, మెరుగైన రకాలు, దిగుబడులు, రైతులకు లభించే ఆదాయం గురించి ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనం విపులంగా తెలుసుకుందాం. గిరిజన రైతు మిత్రులారా, ఇటీవల సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు వస్తున్నాయి. అందరం మనందరం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం కారణంగా జూన్, జూలై మరియు ఆగస్టు నెలల్లో సాధారణ ఖరీఫ్ వర్షపాతం అస్థిరంగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యంగా రావడం, జూన్ జూలైలో రావాల్సిన వర్షాలు ఆగస్టు సెప్టెంబర్లో రావడం, తద్వారా నాట్లు, ముఖ్యంగా వరి పంటలో వేయాల్సిన నాట్లు ఆలస్యం అవడం, మరికొన్న ప్రాంతాల్లో అదే టైంలో అధిక వర్షాలు కురవడం జరుగుతుంది. దీనివల్ల సాధారణ ఖరీఫ్లో వేయాల్సిన పంటలు ప్రారంభ దశలో తేమ కొరతను, తద్వారా అధిక వర్షాల వల్ల నీరు నిల్వ సమస్యను ఎదుర్కొన్న మనం ఇటీవల కాలంలో చూస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మనకు ముందస్తు ఖరీఫ్ వ్యవస్థ రైతులకి శాస్త్రీయ పరిష్కారంగా మారుతోంది. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో వచ్చే తొలి వర్షాలను మనం ఉపయోగించుకున్నట్లయితే పంటను సాగు చేసి మొక్కలు జూన్, జూలై నాటికి బలంగా, స్థిరంగా వేరు వ్యవస్థను అభివృద్ధి చెంది, తద్వారా మనకు ఎల్నినో ప్రభావ వాతావరణ పరిస్థితులను సులభంగా తట్టుకునే సామర్థ్యం ఈ పంటలకు వస్తుంది. అదేవిధంగా మనకి నవంబర్లో వచ్చే తుఫాన్లు, మన కోస్తా తీర ప్రాంతంలో అక్టోబర్, నవంబర్లో సరాసరిగా 3 నుంచి 4 తుఫాన్లు మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాము. నవంబర్లో వచ్చే తుఫాన్లని మనం ముందస్తు ఖరీఫ్లో వేసుకున్న పంటల ద్వారా నివారించుకోవచ్చు. ఎలా అంటే, నవంబర్ ముందు వారంలో, మొదటి వారంలో మనం ఖరీఫ్ ముందు వారంలో వేసినటువంటి పంటలన్నింటినీ కోత చేసుకోవడం వల్ల రెండో పంట వేసుకోవడానికి, అదేవిధంగా తుఫాన్లు తట్టుకోవడానికి మనకి అత్యధికంగా ఈ యొక్క ఉద్దేశంగా చేయబడుతుంది. ఉదాహరణకి ఈ సంవత్సరం 2024-25లో కూడా ముందస్తు ఖరీఫ్కు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు నమోదయ్యాయి. మార్చిలో చూసుకున్నట్లయితే 21.9 మిల్లీమీటర్ల వర్షపాతం మనకు నమోదైంది. ఏప్రిల్లో 35.2 మిల్లీమీటర్లు, మేలో సాధారణం కంటే అధికంగా 175.8 మిల్లీమీటర్ల వర్షపాతం మనం నమోదైనట్టు మన గణాంకాలు తెలుపుతున్నాయి.

మే నెలలో 10 వర్షపు రోజులు నమోదవడం వల్ల నేలలో తగినంత తేమ నమోదైంది. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఖరీఫ్ పంటలకు ఎంతో అనుకూలంగా మారాయి. అందుకే రైతుమిత్రులారా, మొదటి వర్షాన్ని అందుపిచ్చుకున్న రైతే ఎక్కువ లాభం పొందుతాడు అనే మన పూర్వపు పెద్దల మాటను మనం ఆచరించుకొని ఈ మాట ఇప్పుడు అత్యంత సత్యంగా మారింది. ప్రస్తుతం మన ఎత్తైన పర్వత శ్రేణి మరి గిరిజన ప్రాంతం హ్యాడ్ జోన్ అని పిలుస్తాము, రైతుల్లో వరి 100,000 ఎకరాల వరకు సాగులో ఉంది. దాని తర్వాత స్థానంలో రాగి, కొర్ర, సామ, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాగి 16,500 హెక్టార్లలో సాగు అవుతుంది. అదేవిధంగా మన జిల్లాలో చిన్న ధాన్యాలు సుమారు 37,064 హెక్టార్లలో సాగు అవుతున్నాయి. మొత్తం మీద హ్యాడ్ జోన్లో ఖరీఫ్లో 8,533 హెక్టార్లు, అదేవిధంగా రబీలో 5,600 హెక్టార్లు సాగు అవుతుంది. ఇప్పుడు మనం ముందస్తు ఖరీఫ్లో అత్యంత ఆదరణ పొందిన పంట వేరుశనగ పంట. ఆ వేరుశనగ పంట కూడా రైతులకి అత్యంత ఆదాయం ఇచ్చే పంటలలో ఒకటి. ముఖ్యంగా ఇప్పుడు ఒక్కొక్క పంట గురించి మనం ఈరోజు ఇక్కడ రేడియో ప్రోగ్రాంలో విశ్లేషించుకోవడం జరుగుతుంది. ముందుగా రాగి గురించి తెలుసుకుందాం. రాగి మన గిరిజన ప్రాంతాల సాంప్రదాయక ఆహారం మాత్రమే కాదు, ఇప్పుడు ఆరోగ్య ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ ఉన్నది. ప్రస్తుతం రాగి సంకటి, రాగి మాల్టు, రాగి బిస్కెట్లు, రాగి జావకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పండించే రాగులకు విశాఖపట్నం సిటీల్లో అత్యంత ఆదరణ కూడా మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా మధుమేహం మరియు రక్తపోటు ఉన్నవారు ఈ రాగిని ఎక్కువగా వినియోగించడం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి వారు నిర్వహించిన పరిశోధనలో ముందస్తు ఖరీఫ్లో ఏప్రిల్ మొదటి పక్షంలో విత్తిన రాగికి అత్యధికంగా 1,601 కిలోల దిగుబడి మరియు లాభం ఖర్చు నిష్పత్తి 1.48, అంటే రూపాయి ఖర్చు పెట్టినట్లయితే 48 పైసలు అదనంగా రావడం కూడా మనం గమనించడం జరిగింది. రాగిలో ముఖ్యంగా ప్రస్తుతం ఇంద్రావతి CFMS-1 అని విజయనగరం వారిచే పరిశోధనా స్థానం వారిచే రిలీజ్ చేసిన రకం అత్యంత ఉత్తమంగా ఉన్నది. ఈ ఇంద్రావతి రకంలో జింకు, కాల్షియము అత్యధికంగా ఉండడం వల్ల రక్తహీనత మరియు అధిక రక్తపోటుని నివారించుకోవడానికి ఈ రకం అత్యధికంగా ఉపయోగపడుతుంది. ఈ రకం 17.58 క్వింటాళ్ల ధాన్య దిగుబడి, అదేవిధంగా 39.91 క్వింటాళ్ల గడ్డి దిగుబడిని 1 హెక్టార్కి నమోదు చేయడం ద్వారా 2.98 లాభం ఖర్చు నిష్పత్తి మన గిరిజన రైతులకు అందిపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఈ ఇంద్రావతి అనే వెరైటీని 90% సబ్సిడీతో మనకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా మేఘా వేగావతి అనే రకం కూడా ఇదే విధంగా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకాలు వర్షాధార సేంద్రియ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నట్టు తేలింది. అదేవిధంగా రైతులు గులి పద్ధతిలో సాగు చేస్తే మరింత లాభం పొందవచ్చు. గులి పద్ధతిలో మనకి అడుగు బై అడుగు, మొక్కకి మొక్కకి అడుగు దూరంలో, అదేవిధంగా వరుసకి వరుసకి అడుగు దూరంలో ఉంచినట్లయితే గులి పద్ధతిలో మొక్కలకి గాలి వెలుతురు బాగా అంది అధిక వర్షంలో నీటి నిల్వను తప్పించుకొని కలుపు నివారణ కూడా సులభంగా అయ్యి ఎక్కువ పిలకలు రావడం, తక్కువ విత్తనంతో ఎక్కువ విస్తీర్ణం కూడా మనం సాగు చేయవచ్చు. అందువల్ల తద్వారా దిగుబడి కూడా మనకి అధికంగా నమోదు చేయడం జరుగుతుంది. మన సమావేశాల్లో కూడా గులి పద్ధతిని విస్తృతంగా ప్రాచుర్యం చేయమని ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మనకు సూచించడం జరిగింది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. చింతపల్లి ప్రాంతానికి చెందిన ఒక రైతు గతంలో స్థానిక రాగి మాత్రమే సాగు చేసేవాళ్ళు. కానీ మన పరిశోధనా స్థానం వారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇంద్రావతి రాగం గులి పద్ధతిలో తీసుకొని ఏప్రిల్ మొదటి వారంలో విత్తుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం ఉపయోగించుకొని సాగు చేయడంతో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తూ దాదాపు ఈరోజు రాగికి 51 రూపాయి 1 కేజీకి క్వింటా 5,100 రూపాయలు దిగుబడి సాధించడం పొందుతున్నారు. అదేవిధంగా మనకి రాగి తర్వాత అత్యంత ఆదరణ పొందిన చిరుధాన్యాల్లో కొర్ర గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం కొర్రకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కొర్ర బియ్యం, కొర్ర దోశలు, కొర్ర ఉప్మా వంటి ఆహార పదార్థాలకు నగరాల్లో మంచి మార్కెట్ ఉంది. మన పరిశోధనలో ఏప్రిల్ మొదటి పక్షంలో వేసిన కొర్ర 1,184 కిలోల దిగుబడి మరియు అత్యధికంగా ఖర్చు మరియు లాభం నిష్పత్తిలో సుమారు 2 రూపాయలు నమోదు చేసినట్లుగా పెట్టిన పెట్టుబడి

పెట్టుబడి కంటే అత్యధికంగా లాభం వచ్చినట్టుగా ఈ పంటను మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా కొర్ర 70 రోజుల నుంచి 80 రోజుల్లో తక్కువ కాలంలో వచ్చే పంట, తక్కువ నీటి సాంద్రతతో కూడా ఎలాంటి నీటి అద్దటి లేకుండా పెరుగుతుంది. మనకి కొర్రలో రేనాడు, కృష్ణదేవరాయ, మహానంది లాంటి వెరైటీలు రైతులకి వ్యవసాయ శాఖ సప్లై చేస్తుంది. అదేవిధంగా రైతులు విత్తన శుద్ధి చేసి ప్రారంభ దశలోనే కలుపు నియంత్రణ చేసినట్లయితే మంచి కొర్ర దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుతం మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎఫ్పిఓల ద్వారా కొర్ర కొనుగోలు చేయడం జరుగుతుంది. 28 రూపాయలు ఒక కేజీకి కొర్ర మన ఎఫ్పిఓలు అదేవిధంగా డిపార్ట్మెంట్ వారు కొనుక్కోవడం జరుగుతుంది. కొర్రకి విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా ఎక్కువగా అవకాశాలు ఈ కాలంలో మనం పెరుగుతున్నట్టు గమనిస్తున్నాం. అదేవిధంగా చిరుధాన్యాల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన పంట సామ. సామ గురించి మాట్లాడితే సామ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రస్తుతం సామకు మంచి మార్కెట్టు, సరైన విత్తనం దొరక్క సరైన సమయంలో విత్తకపోవడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నేలలో సరైన తేమ ఉండి ఏప్రిల్ మొదటి వారంలో కనుక మనం సామ నాటుకున్నట్టయితే అత్యధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. అదేవిధంగా మన ముందస్తు ఖరీఫ్లో వేసుకోదగిన ఇంకొక పంట మొక్కజొన్న. ఇప్పుడు మొక్కజొన్న గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మొక్కజొన్న హ్యాడ్ జోన్లో వేగంగా విస్తరిస్తున్నటువంటి పంట. ఖరీఫ్లో 8,533 హెక్టార్లు, రబీలో 5,664 హెక్టార్లు సాగవుతుంది. రైతులకు మంచి ఆదాయం ఇచ్చే పంటగా ఇది సంవత్సరానికి సంవత్సరానికి మారుతుంది. అయితే ప్రస్తుతం ఫాల్ ఆర్మీ వార్మ్ అనే ఓ లద్దె పురుగు సమస్య ఎక్కువగా ఉండడం, దీనికి రైతులు ఫెరమోన్ ట్రాప్స్, పంటను నిరంతరం పరిశీలించడం, అవసరమైనప్పుడు జీవ నియంత్రణలు పాటించడం, మన శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా మీరు మెలకువలు పాటించినట్టయితే అత్యధిక దిగుబడి సాధించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్నలో మన అల్లూరి సీతారామరాజు జిల్లా, అదేవిధంగా హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ జోన్ జిల్లాల్లో జింకు లోపం అధికంగా ఉందని గుర్తించడం జరిగింది. దీనికి 2 గ్రాముల జింకు 1 లీటర్ నీటికి 30 రోజుల తర్వాత 2 స్ప్రేలు ఇచ్చుకున్నట్లయితే జింకు లోపాన్ని మనం అధిగమించుకోవచ్చు. అదేవిధంగా 20 కేజీల జింకు 1 హెక్టార్కి ప్రతి 3 సంవత్సరాలకి మన నేలలో ఆఖరి దిక్కులో కలిగిదున్నట్లయితే మన జింకు లోపాన్ని సవరించుకొని అధిక దిగుబడి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి స్వీట్ కార్న్ మరియు బేబీ కార్న్ కూడా అరకు, లంబసంగి వంటి పర్యాటక ప్రాంతాల్లో పెంచుకున్నట్లయితే ఎక్కువ మార్కెట్టు, అదేవిధంగా ఎక్కువ అధిక ఆదాయం, నికర ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరుశనగ పంట కూడా మనకి ముందస్తు ఖరీఫ్లో వేయదగిన అతి ముఖ్యమైన పంట. ఇప్పుడు వేరుశనగ గురించి మాట్లాడుకుందాం. వేరుశనగ ముందస్తు ఖరీఫ్కి చాలా అనుకూలమైన పంట. ముఖ్యంగా సేంద్రియ సాగులో అధిక దిగుబడులు మరియు మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి పంట. మన పరిశోధనా స్థానంలో జరిపినటువంటి వెరైటీల ఎవాల్యుయేషన్లో నిత్యహరిత అనే రకం 20-50 కేజీల దిగుబడి, అంటే 2,000 కేజీల దిగుబడి మనం నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 2.55 మనకి ఖర్చు దిగుబడి రేషియో, 2.55 బీసీ రేషియో కూడా మనం నమోదు చేసి అత్యధికమైన లాభదాయకమైన పంటగా మనం గుర్తించడం జరిగింది. నిత్యహరిత, విశిష్ట వంటి రకాలు మంచి అధిక దిగుబడులు, మంచి ఫలితాలు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరియు వ్యవసాయ శాఖ వారు ఈ 2 వెరైటీలని రైతులకి 90% సబ్సిడీతో 1 మార్చి నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. వేరుశనగలో రైజోబియం యొక్క విత్తన శుద్ధి, అదేవిధంగా 200 కేజీల జిప్సం 35 రోజులప్పుడు వాడినట్లయితే, పుష్పదశలో తేమ కొరత లేకుండా చూసినట్లయితే మంచి దిగుబడి, అదేవిధంగా దాదాపు 3 టన్నుల దిగుబడి మనం తీసుకొని దాదాపు నికర ఆదాయం 35,000 రూపాయల వరకు తీసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గిరిజన రైతు మిత్రులారా, ఎల్లినో పరిస్థితుల్లో సాంప్రదాయక ఖరీఫ్పై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు ఖరీఫ్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి రాగులు, కొర్రలు, సామలు, వేరుశనగ మరియు మొక్కజొన్న వంటి పంటలు సాగు చేయడం వాతావరణ మార్పులకు అనుకూలంగా వ్యవసాయ విధానంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తృణధాన్యాలు తక్కువ నీటితో పెరిగి అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని మనం క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్గా మనం అందరికీ సుపరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చిన్న ధాన్యాలకు పెద్దపీట వేస్తుంది. మనకు రాగులకి 46 రూపాయలు ఉన్నటువంటి కేజీ ధాన్యం ఇప్పుడు 52 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయ శాఖ చేశారు. MSPలు, ప్రాసెసింగ్ యూనిట్లు, విలువ

0: ఆధారిత ఉత్పత్తులు ఎఫ్పిఓల ద్వారా మంచి మార్కెటింగ్ అవకాశాలు రోజు రోజుకి తృణధాన్యాలకు పెరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. మన జడార్జేసి సమావేశాల్లో కూడా చిన్న ధాన్యాల ప్రోత్సాహం, గులీ రాగి, ఎత్తైన రకాల ప్రాచుర్యం, సేంద్రియ సాగు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రాసెసింగ్ యూనిట్లపైన ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. చివరిగా రైతు సోదరి సోదరమణులారా, సరైన పంట, సరైన సమయం, సరైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు, అధిక లాభాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా మార్చ్ మే తొలి వర్షాల పూర్తి వినియోగం, ఏప్రిల్ మొదటి పక్షంలో విత్తనం, మెరుగైన రకాల ఎంపిక, సమగ్ర పంట యాజమాన్యం, సేంద్రియ పద్ధతులు, తేమ సంరక్షణ, వీటన్నిటినీ మనం సకాలంలో పాటించినట్లయితే ఎల్నినో లాంటి వాతావరణ పరిస్థితులను కూడా తగ్గించుకొని అధిక దిగుబడులు మరియు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. చిన్న ధాన్యాలు రైతులకి ఆరోగ్యం, కుటుంబ భద్రత, మార్కెట్ విలువ, దేశానికి పోషకాహారం.
1: మీరు ఇంతవరకు ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతంలో ముందస్తు ఖరీఫ్కు అనువైన పంటలు మరియు సమగ్ర సాగు విధానాలు, లాభాలు ఈ అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి శ్రీ బిఎన్ సందీప్ నాయక్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

చిన్నై తిన్నాడు సారు. అడు బారు క్లబ్బుకి వెళ్ళాలని పక్కలాగా ఎక్కుతాడు. ఏందిరు ఓరేందిరా, నువ్వు వల్ల కొంట వేందిరు రన్నా కులోడ, నువ్వు కచ్చగట్టి కదలరు రన్నా రైతోడ. అరు ఏందిరు ఓరేందిరా.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదర సోదరిమలకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి విశాఖపట్నం జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. ముందుగా వాతావరణ సూచన. ఈ నెల 3వ తేదీ గరిష్ట ఉష్ణోగ్రత 37.6 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉండవచ్చు. అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 29.9 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉండవచ్చు. గాలిలో తేమ ఉదయం వేళల్లో 80%గా అలాగే మధ్యాహ్న వేళ 72%గా ఉండవచ్చు. వాతావరణ సూచనలోనికి వెళ్తే, భారత వాతావరణ కేంద్రం అమరావతి వారు అందించిన సమాచారం మేరకు విశాఖపట్నం జిల్లాలో రాగల 5 రోజుల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉండి గరిష్ట ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 38.4 డిగ్రీల సెల్సియస్గా, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 29.9 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం వేళల్లో 80-82%, మధ్యాహ్నం వేళ 70-80

0: 75%గా ఉండవచ్చు. గాలి గంటకు 10 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు చూస్తే ముందుగా నువ్వులు పంట. నీటి వసతి ఉన్న రైతులు ముందస్తు ఖరీఫ్ పంటగా నువ్వుల్ని మే నెల చివరిలోపు వేసుకోవచ్చు. నువ్వులలో అధిక దిగుబడినిచ్చే YLM 17, YLM 66 వంటి రకాలని ఎంపిక చేసుకుని కేజీ విత్తనాలను 3 గ్రాముల మ్యాంకోజప్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కులో యూరియా 22 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 63 కిలోలు మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 17 కిలోల చొప్పున వేసుకోవాలి. తర్వాత సజ్జ పంట. సజ్జ వేసే రైతులు MBV 04 లేదా ధనశక్తి వంటి రకాలని ఎంపిక చేసుకుని ఎకరానికి 1.6 కిలోల చొప్పున విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తేటప్పుడు యూరియా 26 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 75 కిలోలు మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15 కిలోల చొప్పున వేసుకోవాలి. అలాగే కూరగాయలు. రసం పీల్చే పురుగు ఇందులో ఆశించే అవకాశం ఉంది. ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు కూరగాయల్లో రసం పీల్చే పురుగు ఆశించే అవకాశం ఉన్నందున డైమిథోయెట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందువల్ల నేలలో తేమను కాపాడేందుకు గడ్డి పంట అవశేషాలతో మల్చింగ్ చేసుకోవాలి. తర్వాత మామిడి పంట. పండు ఈగ నివారణ కోసం 2 మిల్లీలీటర్లు మిథైల్ యూజినాల్, 3 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని లీటర్ నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని ఒక్కొక్క ప్లాస్టిక్ సీసాలో 200 మిల్లీలీటర్ల ద్రావణాన్ని పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. దీనివల్ల మగ ఈగలు ఆకర్షించబడి మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తర్వాత నేల తయారీ కూడా ఒకసారి చూద్దాం. స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి వేసవి జల్లులు కురిసిన తర్వాత ఖాళీ పొలాల్లో వేసవి దుక్కులు దున్నుకోవాలి. దానికోసం నేల కూడా తయారు చేసి పెట్టుకోవాలి. పంట కోత అనంతరం ఖాళీగా ఉన్న పొలాల్లో మట్టి నమూనాను సేకరించి విశ్లేషణ చేసినట్లయితే రాబోయే ఖరీఫ్లో భూసారం తగినట్లుగా యాజమాన్య పద్ధతులు కూడా మనం చేపట్టుకోవచ్చు. ఖరీఫ్కి ముందు పచ్చిరొట్ట పైరు వేసుకోవడానికి, వర్షాలు పడగానే విత్తుకోవడానికి కూడా వీలుగా విత్తనాల్ని ముందుగానే సేకరించి పెట్టుకోవాలి రైతు సోదరులు. ఈ విధంగా రైతు సోదరులు శాస్త్రవేత్తలు చెప్పిన విధానాలన్నింటినీ పాటిస్తూ మంచి దిగుబడుల్ని, నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చు. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి విశాఖపట్నం జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు.
1: మీరింతవరకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలుంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికార

0: భద్రతా కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
1: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్చ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్చ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్ట్రిక్ట్ హఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
1: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
1: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
0: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా అంటే ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
0: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
1: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు RCTI ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ NGOs నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
0: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
1: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక NGO సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
0: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది?
1: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి, మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా

0: మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేశాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేశామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్లో చేశాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్ బయటకు తీసుకురావడం జరిగింది. కొన్ని యాక్టివిటీస్ తోటి ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
1: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్కి వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళ కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డివి యాక్టివ్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము. అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి. అండ్ బీబీబీపీలో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా, ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా స్వదార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: ప్రస్తుతానికి స్వదార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటిషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కొని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతూ ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడవో ప్రోగ్రామ్. బేటీ బచావో బేటీ పడవో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తరువాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేము ఏం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళని తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం కానీ వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేశామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఇంటర్సెక్టోర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 GPA వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము DPO పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వర్క్

0: ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది. మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు, పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: ఇప్పుడు మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు. మీరు మన జిల్లా వారికి కావచ్చు, లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది. లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెనేట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్సే తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది. మీ కంపెనీలో గానీ, మీ ఆఫీస్ లో గానీ ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి, మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళా సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన స్వాతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి గారి వర్ధంతి, అలాగే రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే గారి వర్ధంతి, వీరివరి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా అనంతరం 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రోత శ్రీమతి పాల్గాట్ అన్నపూర్ణ గారి ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అలాగే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 5వ మరియు ఆఖరి భాగం ప్రసారమవుతుంది. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, పట్టణం శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. రేపటి ప్రసారం ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విశాఖపట్నం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి.

0: ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: స్వర్మాలిక్ కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట నాలుగు స్తంభాలంట చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: స్వర్మాణిక కార్యక్రమంలో తరువాత మీరు వినబోతున్న పాట శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మ.

0: కార్యక్రమంలో చివరిగా రుద్రవీణ చిత్రం నుండి మను ఎస్వి శైలజ పాడిన పాట వింటారు.
1: రండి రండి రండి.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు. ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరేన సూర్య, ఇలా కూర్చుండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటువ

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: తాళ్ళండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవుగాని తాళంలో తిట్టు, తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు,
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
0: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
0: ఆహా,

0: తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: Post, post. Post, post. Vavilala, varalaya, BA, LLB. Post, post. Post, post.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

0: నందుకు జోహారిదిగో మీకు.
1: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వార్తల వివరాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గిరిజన లబ్ధిదారులకు ఉపకార వేతనాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్య అనేది సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. వ్యక్తులను చైతన్యవంతులుగా సమర్థులుగా విద్య తీర్చిదిద్దుతుందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వ ఉపకార వేతన పథకాలు గిరిజనుల జీవితాలను మార్చివేశాయని చెప్పారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, దానిని గుర్తించి అభివృద్ధి చెందడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము తెలియజేస్తూ,
1: मुझे ये जानकर प्रसन्नता हुई कि उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खुलती है. अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है. कोई युवाओं को अन्य देशों के प्रतिष्ठित विश्वविद्यालय में भी अध्ययन का अवसर प्राप्त हुआ है. अपने कठिन परिस्थितियों का सामना करते हुए जो उपलब्धियां हासिल की है, वे लाखों युवाओं के लिए प्रेरणा के स्रोत है.
0: ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటూ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసింది. భారత్కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరింత కాలం దేశంలో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు పూర్తయిన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడవ పక్షం ప్రమేయం అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు, అలాగే తదనంతరం నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించబడినప్పటికీ కొన్ని అపరిష్కృత విభాగాలు ఉన్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తప్పుపెట్టారు. జమ్మూకాశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని జైష్వాల్ పేర్కొంటూ,
2: కన్సర్నింగ్ ఇండియా నేపాల్ బౌండరీ యాజ్ వెల్ యాజ్ ది సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ మేడ్ బై ది నేపాలీ ఫారెన్ ఆఫీస్ ఆన్ దిస్ మ్యాటర్ వైల్ క్లోజ్ టు 98% ఆఫ్ ఇండియా నేపాల్ బౌండరీ హ్యాస్ బీన్ డిమార్కేటెడ్ and encroachment of no man's land, we have established bilateral mechanisms to deal with all aspects of boundary matters. It should be clear to all concerned that there is no role for any third parties in a bilateral matter between India and Nepal.
0: దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చిన వారు, అలాగే ఆ దేశం గుండా ప్రయాణించిన వారికి ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కంఠరాల నొప్పి, విరేచనాలు, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని ఆ మంత్రిత్వ శాఖ సూచించింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్పల్లి, జస్టిస్ వెంకట సుబ్రహ్మణి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37 చేరింది. అదేవిధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2 చేరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ జర్మనీలోని తూరింగియా రాష్ట్ర మంత్రి మ్యారియో వైట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోటోనిక్స్ పరిశ్రమల నేతృత్వంలోని డీప్టెక్ భాగస్వామ్యాలపై న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత జర్మనీ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ప్రజల మధ్య కూడా బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పరిశోధనలు, ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ధి రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు.

0: బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నీటి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ గణనీయమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు సిడిసిలకు 2వ విడత వైద్య సహాయాన్ని భారత్ ఈరోజు పంపింది. ఇందులో రక్షణ పరికరాలు, రోగ నిర్ధారణ పర్యవేక్షణ పరికరాలు, మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్రికా సిడిసికి వైద్య సహాయాన్ని పంపించిందని తెలిపారు. ఈ 43 టన్నుల వైద్య సామాగ్రి అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని జైశంకర్ వ్యక్తం చేశారు. వాతావరణం. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, కోస్తాంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు రేపటి వరకు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: South West monsoon is likely to set in over Kerala around 4th June 2026. Apart from that, isolated heavy to very heavy rainfall, that is rainfall amounting 7 to 20 cm, very likely over Kerala during next 7 days. Also isolated heavy rainfall, that is rainfall amounting 7 to 11 cm, likely over Tamil Nadu and Karnataka during next 6 to 7 days. Moderate to severe thunderstorm activity along with gusty wind speed reaching 40 to 50 likely over many parts of the country.
0: జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రధానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 42 పంచాయతీలకు అవార్డులను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,267 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమై చివరకు 382 పాయింట్ల లాభంతో 74,669 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 23,483 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.28 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.96 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,528 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి పాల్ మషతిలతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, MSMEలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చించినట్లు జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల పాల్ మషతిలకు ఉన్న దృఢ సంకల్పాన్ని కేంద్రమంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్, నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఎబోలా వైరస్కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి MM కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను తరువాత ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

స్వరమాలి కార్యక్రమంలో తరువాత మీరు వినబోతున్న పాట రావణుడే రాముడైతే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

0: స్వరమణిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేల హరికథ. వాయిద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్.
2: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్

జైవలో శ్రీకృష్ణ భగవానికి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజున భాగవతంలోని కుచేలోపాఖ్యానం అనే హరికథను గానం చేస్తున్నాను. వినితరించ ప్రార్థన.

వసుదేవుడు కృష్ణునికి బలరామునికి ఉపనయనం కావించి విద్యాభ్యాసం చేయించనించి గురువైనటువంటి గర్గ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. కృష్ణునికి బలరామునికి విద్యాభ్యాసం చేయించదగ్గ ఎవరి దగ్గర చేయిస్తే బాగుంటుంది, అలాంటి విద్వాంసులు ఎవరైనా ఉన్నారా అని గర్గ మహర్షిని కోరగా, అందుకు గర్గ మహర్షి వసుదేవా, ఇతటికి దాపున వెలయు నిద్ధ జనపదంబు, ఇతటికి దాపున వెలయు నిద్ధ జనపదంబు విద్యానిలయము సుధామ.

వేదవేదాంగ పారంగతుడైన సాందీపముని వద్ద విద్యాభ్యాసం చేయించమని తెలిపినాడు. వసుదేవుడు ఒక శుభముహూర్తాన రథంపై బలరామకృష్ణులను ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు. బలరామకృష్ణుడు ఇరువురు కూడా ఆశ్రమంలో సాందీపని పాదాలకు నమస్కారం చేయగా ఆ సాందీప మహర్షి కృష్ణ పరమాత్మను చూచి పారవశ్యంతో, కృష్ణయ్యా

దాసి తచ్చరణ కంజములెను చూచునుందురో. ఆ గుణోద్దాముడే వేద వేద్యుడు ఇక ధారుని తద్గురు.

చతుర్దశ భువనాలను నీ బుద్ధలో దాచుకున్న మహానుభావుడివి, జగద్గురువు అయిన నీకు గురువు ఎవరున్నారు స్వామి? ఓహో, జగన్నాటక సూత్రధారి, నీ నాటకంలో నన్ను గురువుగా ఈ పాత్ర వేయమంటున్నావా? అలాగే కృష్ణ అని కృష్ణ పరమాత్ముణ్ణి, బలరాముణ్ణి తన వద్ద చేర్చుకొని విద్యాభ్యాస

కృష్ణ, నీవు సంకల్పించినప్పుడు నేను ఎంతవాణ్ణి స్వామి అని అలాగే అని ఆనంద బాష్పాలు రాస్తూ పులకించిపోతున్న ఆ సుధామును పక్కనే ఈ దృశ్యానంతా చూస్తున్నాడు. నేను కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చదువుకోబోతున్నానా అని మహదానంద పడిపోతున్నాడు. విద్యాభ్యాసం జరుగుతోంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజున గురుపత్ని కృష్ణుని కుచేలుని ఇద్దరిని పిలిచి, నాయనలారా, రేపు మనం ఒక చిన్న యాగం చేయవలసి ఉంది. దానికి కొన్ని సమిధలు అవసరం ఉన్నాయి. మీరిద్దరూ పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్ళి రేపటికి కావలసిన సమిధలు తీసుకురమ్మంది. అలాగే అని కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా అడవికి బయలుదేరి వెళ్ళారు. వాసుదేవుడు కుచేలుడు తద్వనమున

అడవి లోపల కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కలయ తిరిగి వారు మోయగలిగినంత సమిధల మోపును మోపు చేసుకొని తల మీద పెట్టుకుని ఇక బయలుదేరామనుకున్నారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. ఇంతలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. అది కృష్ణుడు కుచేలుడిని పరీక్ష చేయాలని కురిపించిన మాయా వర్షమేమో. ఆ వర్షంలో ఇద్దరూ తడిచిపోతున్నారు. కృష్ణుడు తడిచిపోతుంటే కుచేలుడు ఆందోళన చెందుతూ, కృష్ణయ్య నువ్వు తడిచిపోతున్నావే, ఇప్పుడు ఎలా కృష్ణ అంటున్నాడు. కానీ తనూ తడిచిపోతున్నాడు, అది అతనికి తెలియడం లేదు. నిజమైన భక్తి అంటే అది. కృష్ణుడు తడవకుండా ఏం చేయాలి అనుకుంటుండగా అక్కడొక ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టు ఒక పెద్ద త్వర ఉన్నది. అందులో కృష్ణ పరమాత్మని తడవకుండా నిలబెట్టి తను బయట నిల్చున్నాడు. అంటే ఆ చింత చెట్టు త్వర కూడా ఆలయంలాగా ఉన్నదటండి, గర్భగుడిలాగా ఉంది. ఈయన భగవంతుడు కదా, ఆ గుడిలో నిలిపి తను భక్తుడు కదా, బయట నిలబడ్డట్టుగా ఉన్నదట అక్కడ సన్నివేశం. జల్లులు పడుతుంటే వర్షపు జల్లులు చేతులు అడ్డు పెడుతున్నాడు కుచేలుడు. అర్ధరాత్రి అయిపోయింది, వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, కుచేలా భయంగా ఉందా, చలేస్తుందా, ఇలా రావయ్యా అని తన దగ్గరగా తన పక్కన నిలబెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అలా తన దగ్గర నిలబెట్టుకుంటే కుచేలుడు అంటున్నాడు, కృష్ణయ్యా

కృష్ణయ్య, మెరిసే మెరుపు, అందులో వెలుగు, ఉరిమే ఉరుము, అందుగల శబ్దము, ఈ సర్వ ప్రకృతి అంతా నువ్వే కదా. అటువంటి నీవు నా హృదయమంతా నిండి ఉన్నావు. నీవు నా పక్కన ఉండగా నాకు చలి గాని భయం గాని లేవు కృష్ణ. కానీ ఈ సమయంలో ఈ చెట్టు నీకు ఆశ్రయాన్ని కలిగించిందే. ఆహా, ఇది ఏ జన్మలో ఏ సుకృతము నర్చి ఇచట జన్మిల్చనో, నీవు కృపదలిర్ప వర్షమిషేరి.

కృష్ణ, ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో కదా ఈ చెట్టు. సకల ప్రపంచానికి ఆధారభూతుడవైన నీకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నీకు, ఆద్యంతములు లేని నీకు ఒక చెట్టు ఆశ్రయాన్నిచ్చింది కదా. నేను ఈ చెట్టుగానైనా పుట్టకపోతేనే అని కుచేలుడు అంటుంటే, కుచేలుని భక్తికి కృష్ణ పరమాత్మ ఆనందపడుతూ ఇంకా పరీక్ష చేయదలిచి, కుచేల నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. అప్పుడు కుచేలుడు, అయ్యో స్వామి, నీకు ఆకలిగా ఉందా? ఈ దరిద్రుడి వెంట తీసుకొని నిన్ను బాధ పెడుతున్నానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఈ వర్షం తగ్గినా బాగుండినే కృష్ణ, అయ్యో అనుకుంటుండగా, నీ ఆకలి ఎలా తీర్చాలి అని కుచేలుడు అనుకుంటుండగా, సమిధలు మోపు చేస్తున్నప్పుడు ఒక ఫలం దొరికిందటండి. అది మోపుల మధ్యన పెట్టి కట్టి ఉంచాడు. అది గుర్తొచ్చింది. ఆ మోపును విప్పి అందులో ఉన్న పండును తీసుకొని కృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ, కృష్ణ

అప్పటి నుంచి మర్చిపోయాను కృష్ణ. ఈ పండు నీకివ్వాలనే దాచి ఉంచాను. ఈ పండు తిని నీ ఆకలి తీర్చుకో కృష్ణ అని కుచేలుడు ఆ పండును అందించే విధానముందే ఆ భక్తికి సంతసించి కృష్ణ పరమాత్మ, ఓ ఈ చలికాడా ఎల్లడే నొరులకిచ్చుకొనుటయ్యగాని నే పుచ్చుకొనుటెరుంగ ఇప్పుడిది నీ వనగొని ఈయగలనే భక్తి ఫలమునకు దగు ప్రతిఫలంబు. మిత్రమా కుచేలా, నేను ఒకరికి ఇవ్వడమే గానీ

ఈ పండు నీకివ్వాలనే దాచి ఉంచాను. ఈ పండు తిని నీ ఆకలి తీర్చుకో కృష్ణ అని కుచేలుడు ఆ పండును అందించే విధానముందే ఆ భక్తికి సంతసించి కృష్ణ పరమాత్మ, ఓ ఈ చలికాడా ఎల్లడే నొరులకిచ్చుకొనుటయ్యగాని నే పుచ్చుకొనుటెరుంగ ఇప్పుడిది నీ వనగొని ఈయగలనే భక్తి ఫలమునకు దగు ప్రతిఫలంబు. ఇతర మాకుచేలా, నేను ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకునేది ఏమీ ఉండదే. నీవు భక్తితో ఇచ్చిన ఈ పండును తీసుకొని నేను తింటే దీనికి తగ్గ ప్రతిఫలం నా దగ్గర ఏముందా అని ఆలోచిస్తున్నానని సందేహాన్ని వెలిబుచ్చాడు. కృష్ణ పరమాత్మ అంటే పరమాత్ముడు భక్తికి మాత్రమే కట్టుబడిపోతాడన్నమాట. పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదీ లేకుంటే ఒక్క నమస్కారమో చాలు ఆయనకి. ఒక్కసారి గోవిందా అని తలుచుకుంటే చాలు, పొంగిపోయి మనకు లొంగిపోతాడు. గోవిందా గోవిందా. కాబట్టి మనం భగవంతునిపై పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఏర్పరచుకోవాలి. భగవంతుని దృష్టి మన మీద పడాలి అంటే అనే దృష్టి మనకు ఉండాలి. కృష్ణ పరమాత్మ, నేను తిరిగి నేను నీకు ఏమి ఇవ్వగలనా అనగానే కుచేలుడు, కృష్ణయ్య నాకేమీ ఇవ్వవలసిన పని లేదయ్యా,

నీ అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే చాలు. మనల్ని మించిన ధనవంతులు ఇంకెవరూ ఉండరు కదా. అదే మనం కోరుకోవాలి. ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అనే ఈ కథలో నీతి. కృష్ణ అందుకే కుచేలుడు అంటాడు, కృష్ణయ్య నీ కరుణాకటాక్ష వీక్షణలు మా మీద ఉంటే చాలు కదా కృష్ణ, అంతకన్నా మాకు ఇంకేమీ అవసరం లేదు కృష్ణ అన్నాడు. ఆ మాట విన్న కృష్ణ పరమాత్మ మహదానందపడి కుచేలుడు భక్తితో ఇచ్చిన పండును తృప్తిగా ఆరగించినాడు. ఆ రేయంతా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారింది. ఇద్దరూ ఆశ్రమానికి బయలుదేరుతున్నారు. అక్కడ ఆశ్రమంలో సాందీపని మహర్షి ఆందోళన చెంది పిల్లలు ఏమైపోయారో అని అడవి చేరుకొని శ్రీకృష్ణ సుధామా అని పిలుస్తుండగా ఆ పిలుపు విని కృష్ణ కుచేలుడు ఇరువురు కూడా గురువుగారిని చేరి నమస్కరించగా సాందీపముని ఇద్దరిని దగ్గరికి తీసుకొని, నాయనలారా ఎంత పొరపాటు జరిగిపోయింది, మీకేం కాలేదు కదా, ఏమీ కాలేదు కదా అని ఆందోళన చెందుతూ ఇలా దీవిస్తున్నాడు. కడగడా ఇట్లు మా కొరకుగా చను తెలిచి మగాటవిల్ సముత్కట పరిపీడ నొంది తిరిగావునా, శిష్యులు మారునంబు నీగుట నిటులయ్యగాన సమకూరెడుపోయి కవీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతు. సాందీపని మహర్షి ఇద్దరినీ చెరొక వైపు గుండెలు కత్తుకుని దీవిస్తున్నాడు. మా కొరకు ఇంత బాధపడి మా రుణం ఈ ప్రకారంగా తీర్చుకున్నారు కాబట్టి సమకూరెడుపోయి కమీద మీకు విస్ఫుట ధన బంధు దార అని కృష్ణుని దీవించి బహుపుత్ర విభూతి అని కుచే

నిన్ను దీవించారట. గురువుగారు సందీపని కావాలని ఎలా దీవించలేదు, కానీ మామూలుగా ఒక వ్యక్తి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని చూచి ఒక మాట, ఇంకొకరిని చూచి ఇంకొక మాట చెప్పినట్టుగా అన్నాడంతే. అదే ఇక్కడ జరిగింది, అనుకోకుండా జరిగింది. ఒక ముహూర్త కాలంలో ఎంతో మార్పు జరిగిపోతుంది. గురువుగారి దీవెన ఫలించిందా అన్నట్లుగా కృష్ణునికి సమస్త భోగభాగ్యాలు లభిస్తే కుచేలునికి సంతానం మాత్రమే కలిగి దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి జయాయురున్నతుల్ అని ఆలస్యంగా అన్నందుకుగాను కుచేలునికి ఆలస్యంగానే అష్టైశ్వర్యాలు కలిగినాయని పెద్దలు చెప్తుంటారు. గురువుగారు ఇద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. కొంతకాలానికి విద్యాభ్యాసం పూర్తయిపోయింది. బలరామకృష్ణులు ఇరువురు రథంపై వారింటికి వెళ్ళిపోతుండగా తన ప్రాణమిత్రుడు కృష్ణుడు తనని విడిచి వెళ్ళుతున్నందుకు కుచేలుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృష్ణ వెళ్ళొస్తావా, నన్ను మర్చిపోవద్దు కృష్ణయ్య, నన్ను గుర్తుంచుకుంటావు కదా, మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను కృష్ణ కృష్ణ కృష్ణ అంటుండగా రథం కదిలింది. కుచేలుడు రథం వెంత పరిగెత్తు కృష్ణుని చేయి విడవలేక విడిచాడు. రథం కనుమరుగైపోయింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కొంతకాలానికి కృష్ణుడు అష్టభార్యలతో ద్వారకలో ఆనందంగా ఉంటే మన కుచేలుడు వామాక్షి అనే పుణ్యాంగనను వివాహం చేసుకున్నాడు. ఆ మహాసాధ్వీమణి వామాక్షి నియమములెల్చు ఆత్మవిభుల్ని భజిల్చు గృహక్రియల్ శుభోదయముగా నాచరిల్చు ఫలదానముల వనరిల్చు ధర్మమే జయమని ఎల్చు అర్థిగని జాలి వగిల్చు అలంకృతు పతిప్రియ గృహ లక్ష్మి అన్నట్టు ధరిల్చు సుధాముని పత్ని సాత్యయే. పతి మాటలకు ఎదురు చెప్పగా, ఎవరి మనసు కష్టపెట్టగా, ఎట్టి సమయంలోనూ అసత్యమాడక గ్రహ కర్తవ్యములను నెరవేర్చుకుంటుంది వామాక్షి. కుచేలుడు ఉంచవృత్తి చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏ పూటకు ఆ పూట గడవడం కష్టంగా మారింది. నిరుపేదకు కుక్కమురికి సంతానం అని ఆదిభట్నారాయణ దాస్ గారు అన్నట్లుగా ఆ దంపతులకు సంతానం 27 మంది కలిగారు. కుచేలుడు మాత్రం ఎంత దారిద్ర్యాన్ని అనుభవించినా హరినామస్మరణ చేయడం మాత్రం మరవలేదు. ఒకరోజు కుచేలుడు హరిధ్యానంలో నిమగ్నమై తాదాత్మ్య స్థితికి చేరుకొని ఈ లోకాన్ని మర్చిపోయి ఆ హరిధ్యానంలోనే పరవశించిపోతున్నాడు. ఇంట్లో పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోయారు. వామాక్షి భర్తను మాట్లాడించి ధ్యానభంగం చేయలేకపోయింది. ఆ రోజుకు మంచినీళ్లతో పిల్లల ఆకలి తీర్చింది వామాక్షి. మరుసటి రోజు కూడా కుచేలుడు ధ్యానంలో హరినామస్మరణ చేస్తూ ఉండిపోగా పిల్లలు ఆకలి బాధను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. వామాక్షి ఏమీ అనలేకపోయింది. ఆ పిల్లలందరూ కూడా తల్లి చుట్టూ చేరి ఆకలికి అల్లాడిపోతూ

అమ్మా ఆకలి వస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా, ఈ ఆకలికి తట్టుకోలేమమ్మా అని పిల్లలందరూ చుట్టూ చేరి అమ్మరో ఆకలి కాగదాలను కనులు తిరుగునంచు నేల దొరలునొకడు పండగ నాటికెర్పడజేయుమి కొత్త గోతి అంచును జాలిగుచ్చునొకడు మొన్న పెట్టిన పైరు దొన్న రొట్టె ముక్క పెట్టవే అని వీపు తట్టునొకడు తమ్మునికిచ్చినంతలపవేమని చీర కొంగులాగుచు కిందగూలునొకడు ఒకడాయాసపడు ఒకడొదిగి ఏడ్చు ఒకడు తన పొట్ట చూపు ఒకడు దీన దృక్కులం చూసు ఇంకొకడెడగజేరి మూలుగు

పిల్లలు ఎంతగాని ఆకలి కోర్చుకుంటారు చెప్పండి. అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అన్నం పెట్టమ్మా అని ఒకటి. నాకు లేకున్నా పర్వాలేదమ్మా, తమ్ముడిని చూడమ్మా, వాడి పొట్ట వీపులోకి వెళ్ళిపోయిందమ్మా, వాడికైనా అన్నం పెట్టమ్మా, లేకపోతే వాడు చనిపోతాడమ్మా అని అంటుంటే ఇంకొకడు, అమ్మా మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అంటే వామాక్షి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడో పారేసుకున్న ఒక రొట్టె ముక్క దొరికింది. అది చిన్నవాడికిచ్చింది. అది చూచి ఇంకొకడు, తమ్మునికి చిన్నందలపవేమని చీర కొంగులాగుతూ కిందగూలునొకడు, అమ్మా వాడు మాత్రమే నీ కొడుక, నేను నీ కొడుకును కాదా, నాకివ్వవేంటమ్మా అని ఇంకొకడు ఆకలికి తట్టుకోలేక, అమ్మా ఆకలమ్మా పట్టడి రథం పెట్టమ్మా, అంతకంటే మాకింకేం వద్దమ్మా అని ఆ పిల్లలు అడుగుతుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో కదా. వామాక్షి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనలారా మీకు పట్టెడు అన్నం పెట్టలేని నేను తల్లిని కాదురా, నా హృదయం కఠిన కర్కశ పాషాణంరా, భగవంతుడా ఏమిటి పరీక్ష అని తన దుస్థితికి బోరున విలపిస్తూ

అచ్చుచు పిల్లలు మూగా చూసు నాకన్న దరిద్ర దేవత ధరలోన ఇక మరెవ్వరుందురు. ఆ పన్నత లోకమందు బహుభంగులనుండగా వచ్చుదాని ఈ తెన్నున అన్న ఘోష దురదృష్టము పండినగాక కలుగునే. భగవంతుడా, కన్నబిడ్డలకు పట్టెడన్నం పెట్టలేని దుస్థితి ఈ ప్రపంచంలో. ఏ తల్లి

శ్రీ రాణయ్యకు స్వామి. నాయనలారా, నేను మీ అమ్మను కాదురా. ఒకవేళ నేను మీ కన్న తల్లిని అయితే మీరు అమ్మా ఆకలమ్మా అన్నం పెట్టమ్మా అంతకన్నా ఇంకేమి వద్దమ్మా అని అడిగినప్పుడే నా గుండె పగిలి నేను చావవలసిన దానిరా. నా గుండె కఠిన కర్కష పాశాలనరా అని గుండె చెరువుగా విలపిస్తుంది వామాక్షి. చివరకు భర్త వద్దకు వచ్చి స్వామీ స్వామీ అని పిలవలేక పిలిచింది. ఆ పిలుపుతో ధ్యాన నిమగ్నుడైన కుచేలుడు ఈ లోకంలోకి వచ్చాడు. కన్నీటి పర్యంతమై విలపిస్తున్న వామాక్షిని చూచి ఏం జరిగింది వామాక్షి అన్నాడు. పొంగే దుఃఖాన్ని దిగమింగుతూ, స్వామి, మన పెళ్లినాటి నుంచి మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈరోజు నేను కోరే నా కోరికను మాత్రం కాదనకండి స్వామి అన్నది. ఏమిటో చెప్పు వామాక్షి అనగానే, పిల్లలు 2 రోజులుగా అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు స్వామి. మన బిడ్డలకు పట్టెడన్నం పెట్టే ప్రయత్నం చేయండి, అంతకన్నా నాకేమీ అవసరం లేదు అని పిల్లల్ని చూపిస్తూ బోరున విలపించింది వామాక్షి. అప్పుడు కుచేరుడు, వామాక్షి పిచ్చిదానా, నారు పోసిన వాడు నీరు పోయక మానడే. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది, మన నిమిత్త మాత్రం అన్నాడు. అప్పుడు వామాక్షి, అంత మాట అనకండి స్వామి, దయములకి ఒక మాట వినుడు తమకు తెలిపెడునంత దానగా నేను దైవంబు ప్రేరేచి దాచుకోలేని మనసుగా ఉన ఒక మనవి చేసేదను. స్వామి, నేను తమకు తెలుపునంతటి దానను కాను, కానీ నా ఈ ఒక్క కోరికను దయచేసి కాదనకండి అనగానే, అయితే సరే అని ఇప్పుడేం చేయమంటావు అన్నాడు కుచేరుడు. అప్పుడు వామాక్షి, స్వామి, తమ

అమిత దయాబ్ధి కృష్ణుడు రమావిభుడు ఆశ్రితవత్సలుడు సంయమి వరదాత శౌరిహితుడౌట వచింతురుగా దేమున్ను

స్వామి, తమరు ద్వారకకు వెళ్ళి తమ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణునికి మన పరిస్థితి వివరిస్తే కొంతైనా సహాయం చేయకపోతాడా? మీ మాట కాదనడు కదా స్వామి. వెళ్ళిరమ్మనగానే ఆ వామాక్షి ప్రోద్బలంతో ఆమె మాట కాదనలేక అలాగే వెళ్ళి వస్తాను కా వామాక్షి అని. వామాక్షి ఇచ్చిన ఆ గుప్పెడు అటుకులు తన ఉత్తరీయంలో మూట కట్టుకొని ద్వారకానాథ శ్రీకృష్ణ దర్శనం జన్మ తారక మగుటనే చనుటనటు అసట అక్కడికి వెళ్తాను కానీ ఆయన కానకగా ఇవ్వటానికి మన దగ్గరే ఏముంది అని ఆ వామాక్షి ఇచ్చిన ఆ దోషడు అటుకులు ఉత్తరీయంలో మూట కట్టుకొని కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం తనకు కలుగుతున్నందుకు ఆనందపడుతూ అటుకుల మూటను భుజాన ధరించిన కుచేరుడు ద్వారకకు ప్రయాణమై కృష్ణ దర్శనార్థమై వెళ్తున్నాడు.

కుచేలుడు ద్వారకా నగరాన్ని చేరే ప్రయత్నంలో ఆ హలని కీర్తిస్తూ మహారణ్యాన్ని కూడా ఇలా కీర్తనతో పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

ఆ స్వామి నన్ను గుర్తుపడతాడో లేదో, అసలు నన్ను ద్వారపాలకులు లోపలికి వెళ్ళనిస్తారో లేదో. నా వలే ఎందరు వచ్చుంటారో, నా కోరికను అవునంటారో కాదంటాడు. ఏమైనా సరే ఆ స్వామి ఆశ్రయాన్ని కోరుతాను అనుకొని ద్వారకానగర సమీపమునకు చేరుకుంటుండగా అక్కడ ఆ పొలిమేరలో ఈ పశువులను కాచుకునే కొందరు గోపాల బాలురు భక్తితో ఆ కృష్ణ ఇలా కీర్తించడం కుచేరుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎలా కీర్తిస్తున్నారు, గోవింద గొడ్లెంబడి పడిపోయి అడవిలదిరి ఏటోళ్ళం, జ్ఞానమే లేనోళ్ళం గొడ్లగా చేటోళ్ళం, అరే గొడ్లెంబడి.

అని భక్తి పారవశ్యంతో పాడుతున్న వారిని చూచి కుచేలుడు మహదానందతో వారి వద్దకు వెళ్ళి వారు నాట్యం చేస్తున్న ప్రదేశంలో ఉన్న పాదధూళిని తన శిరస్సును ధరించి ద్వారకా నగరి చేరుకున్నాడు. కృష్ణ దర్శనార్థమై మందిరంలోనికి ప్రవేశించబోగా సింహద్వారం వద్ద ద్వారపాలకులు లోనికి వెళ్ళటానికి నిరాకరించగా వారికి అనేక విధాలుగా నచ్చజెప్తూ, కృష్ణుడు నా ప్రాణమిత్రుడయ్యా, నన్ను పంపకపోయినా పర్వాలేదు, మీరెవరైనా వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితుడు కుచేరుడు వచ్చాడని చెప్పండి అని బ్రతిమలాడుకొని వినయోక్తులు మెప్పించగా ద్వారపాలకులలో ఒకడు వెళ్ళి కృష్ణయ్యా అని పిలిచాడు. హంసతూలికా తల్పంపై యోగ నిద్రలో ఉన్న ఆ స్వామి ఎవరది అన్నాడు. నేను కిట్టయ్యా, ద్వారపాలకుణ్ణి అన్నాడు. ఏం కావాలి అన్నాడు కృష్ణుడు. తమ కొరకు ఎవరో వచ్చారు కిట్టయ్యా. పేరేమిటట అన్నాడు ఆయన. ఏదో కుచేలుడట స్వామి, కుచేలుడు అన్నాడండి. ఎప్పుడైతే కుచేలుడు అన్న మాట వినిపించిందో కృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పమున దిగ్గున దిగి, ఎవరెవరు ఎవరెవరు మా బాల్య సఖుల అహగా భవ్య సాందీపముని తీర్థ పాదముఖ్య శిష్యులా ప్రాణమిత్రులా చేర్చుడిటకు తక్షణమే గౌరవముగా ఆదరమె సంగా. నా చిన్ననాటి ప్రాణమిత్రుడు కుచేలుడు నన్ను చూడటానికి వస్తే లోపలికి రాకుండా అడిగించారా? అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. వెంటనే సకల మర్యాదలతో తోడ్కొని రమ్మని గంగాజలాన్ని తెప్పించి బ్రాహ్మణోత్తములతో వేదమంత్రోక్తంగా స్వాగతం పలుకుతూ పూర్ణకుంభంతో, ఓం అగ్నిమిహిలే పురోహితం యజ్ఞస్వ దేవమృత్యుజం హోత ఆరగం రత్నధాతము అని పురుష సూక్తంతో స్వాగతం పలుకుతూ ఎదురేగి, మిత్రమా కుచేలా అని కౌగిలించుకున్నాడు. తను దయాసాగరుడు కదా, కరుణా సముద్రుడు కదా, ఆ కరుణా సముద్రంలో మునిగిపోతున్నానేమో అనుకుంటున్నాడు కుచేలుడు. ఆ తర్వాత కుచేలుణ్ణి తన మందిరంలోనికి తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మ ఇతమతి శయ్య జయచి ఇతమతి శయ్య జేర్చి నయవృత్తి జలంబుల కాళ్ళు గడిగి శ్రీపతి తన శీర్షమందు కడు భక్తి దళిర్ప ధరించి మించి సమ్మతి ఘనసారమిచ్చు.

కృష్ణుడు చేరణ్ణి తను కూర్చున్న ఆసనం మీద కూర్చోబెట్టి అతని పాదములకు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఎవరు, మన లక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఆ కుచేలుని పాదాలు కడుగుతూ ఆ జలాన్ని శిరస్సును జల్లుకొని నూతన వస్త్రాలతో సత్కరించి గంధము పూసి పుష్పమాలాలంకృతుణ్ణి చేసి రత్నదీపాలతో నీరాజనమిస్తున్న ఆ దృశ్యాన్ని చూచారు అక్కడున్నటువంటి అంతఃపుర వాసనలందరూ కూడా. డబ్బు లేని వాణ్ణి బంధువులు కూడా తమ బంధువుని చెప్పుకోవడానికి చెప్పుకోరటండి, మిత్రులు కూడా

అపరిచితుల్లాగా ప్రవర్తిస్తారు డబ్బు లేని వాళ్ళను. కనిపించగానే ముఖం చాటు వేస్తారట, కానీ కృష్ణుడు మాత్రం కుచేలుని ఆదరించిన విధానం ఎంత గొప్పది. భక్తికి ఉన్న శక్తి అది. కృష్ణ పరమాత్మ తనకు చేస్తున్న ఉపచారములకు కుచేలుడు పులకాంకితుడై ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అంతఃపురాంగణులు ఏంటి కృష్ణ పరమాత్మ ఇలా చేస్తున్నాడని

ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, విధి వికిత సత్కర్మరతుడటే, మునిజనులు పగడు సమ్మతుడటే, ఎంతటి వాడోగాక ఇతడెవ్వడ్డో భూసురుడు. ఇతేంద్రియులకంతరంగగతుడగునతీంద్రియుని నత సురేంద్రుగనుగునే, జితేంద్రియులకంతరంగగతుడగునతీంద్రియుని నత సురేంద్రుగను నతీంద్రుడు.

0: ఈ భూసురోత్తముడు ఎవరో కదా, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. కృష్ణ పరమాత్మ ఇతన్ని పాదాలు కడిగి ఆ జలాన్ని శిరస్సును తడుకొని సకలోపచారాలు చేస్తున్నాడే, ఎంతటి భాగ్యవంతుడు అని ఆశ్చర్యపోతుండగా శ్రీకృష్ణుడు కుచేలుని భుజము తట్టి, మిత్రమా కుచేల,
1: మరచిపోలేదు కదా, మరచిపోలేదు కదా మన చెలిమి.

మిత్రమా, కుచేలా, ఇన్నాళ్ళకు కలిశామయ్యా. మన గురువుగారు సుఖంగా ఉన్నారా? ఆ మర్చానయ్యా, నీకు పిల్లలెంతమంది? నీ భార్య నీకు అనుకూలవతి అయినా? ఎంత మారిపోయావయ్యా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా కుచేలుడు

సత్యలా, నీ గుర్తుందా? ఆ రోజు మనం అడవి లోపల వర్షంలో తడిచిపోయాం, నువ్వు నాకు ఒక పండు ఇచ్చావు. అబ్బా, అది నేను ఇంకా మర్చిపోలేదయ్యా. ఆ రోజున నువ్వు ఇచ్చిన పండు ఎంత రుచిగా ఉందంటే, అసలు అంత రుచిగల పండు మళ్ళీ నేను ఇంతవరకు తినలేదయ్యా. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అనగానే అటుకులు తెచ్చానని సిగ్గుపడుతూ అటుకుల మూటను దాచే ప్రయత్నం చేస్తుండగా, అదిగో ఏదో దాస్తున్నావు. ఏమిటయ్యా అది, కుచేరా?

ಸರಣಿಗೊಂದು ಹೃದಯ ಸಂಶುದ್ಧಿ ಕನ್ನ ಸಂಪದಲು ಕಲದೆ ಭಗವಂತುಡು మనకు ఎంత ఇస్తున్నామని కాక ఎలా ఇస్తున్నామని చూస్తాడటండి. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ చూస్తాడట. నిండు హృదయంతో ఏదిచ్చినా తృప్తిగా ఉంటుందయ్యా అని ఆ అటుకుల మూటను కుచేలను వద్ద నుంచి లాక్కొని ఆ మూట విప్పు చూసి, అటుకుల అబ్బా ఇవి నాకు ఇష్టమని నీకొక్కడికే తెలుసయ్యా అని ఒక గుప్పెడు అటుకులు తీసుకుని గబగబగబ తినేశాడు. అబ్బాబ్బాబ్బా ఎంత రుచిగా ఉన్నాయని ఇంకొక గుప్పెడు తినబోగా రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టుకున్నదట. ఎందుకంటే కృష్ణుడు తృప్తిగా గుప్పెడు అటుకులు తినగానే సమస్త సంపదలు కుచేలుని ఇంటికి చేరిపోయాయట. ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే పరమాత్మను తృప్తి పరచగలిగిన వాడు ధనవంతుడు. మరి దరిద్రుడు ఎవరయ్యా అంటే అంతా నాదే అనుకునేవాడు ప్రపంచంలో దరిద్రుడటండి. రుక్మిణి అమ్మవారు కృష్ణుని చేయి పట్టుకొని జగన్నాటకాన్ని చాలించండి అనగానే ఇంకొక గుప్పెటి అటుకులు తినే ఆ ప్రయత్నం మాని, ఆ మిత్రమా మర్చానయ్యా ఇది

కుచేలా, రాకరాక వచ్చావు, మంచి విందు భోజనం ఏర్పాటు చేశాను. అందులో నీవు నా కొరకు తీసుకొచ్చిన అటుకుల రుచి ఉందో లేదో ఆ విందును ఆరగించి చెబుతూ రావయ్యా అని కృష్ణ పరమాత్మ కుచేలుని తీసుకుని వెళ్ళి దగ్గర ఉండి కుచేలుడికి ఆ విందును ఆరగింపచేశాడు. కుచేలుడు ఆ ముష్టాన్నములు ఆరగించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు.

అని అనేక విధాలుగా ప్రస్తుతించి, జగన్నాయక నేను వెళ్ళి వస్తానన్నాడు. కృష్ణ పరమాత్మని దర్శనంతో పొంగిపోయిన కుచేలుడు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాడు. కృష్ణ పరమాత్మ తనకు చేసిన ఆదరణానికి, ఆ సత్కారానికి ఆనందంతో మైమరిచిపోయి తన భార్య చెప్పిన పని మర్చిపోయాడు. మార్గ మధ్యన గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయానే, ఇంతకు పద్మనాభుని పరీక్షగ దర్శనమభ్యగాని నా స్వాంతము సంపదర్థము తపత్రిషమౌట ఎరింగి గూడా రవ్వంత వసంగినట్లు కనపట్టదు సంపద భక్తి దూరమౌటెంతయు నెంచగా.

కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాను కానీ నేను వచ్చిన పని మర్చిపోయానే. అయినా నేను వచ్చింది ఎందుకో ఆ స్వామికి తెలియదా? కృష్ణ పరమాత్మ నా మనసు తెలిసి కూడా వృధాగా పంపించాడే. ఓహో, సంపదలు కలగజేస్తే తను భక్తికి దూరమవుతాననుకున్నాడేమో ఏమో.

కుచేరుడు ఊరు చేరుకుని తన కుటీరం ఉన్న చోటన ఒక పెద్ద భవంతి ఉండడం చూచి, అయ్యో ఏమిటిది, ఉన్న గుడిసె కూడా పోయింది కదా అనుకుంటుండగా, సకల ఆభరణాలు ధరించి తనకు నమస్కరించుచున్న భార్యను చూచి ఆనందంతో కృష్ణ పరమాత్మ తనకు చేసినటువంటి దీనికి ఆనందపడి స్వామిని మరవకుండా ఇలాగా మంగళహారతులు పాడుతున్నారు.

0: ಸಂಪ್ರದಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಗೆ.
1: మీరింతవరకు వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేల హరికథ విన్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: percent of India-Nepal boundary has been demarcated. There are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects of boundary matters. It should be clear to all concerned that there is no role for any third parties in a bilateral matter between India and Nepal.
1: Mr. Jaiswal said India also rejects the unwarranted references made in Pakistan-European Union joint statement regarding Jammu and Kashmir. Mr. Jaiswal said that the union territories of Jammu and Kashmir and Ladakh are integral and inalienable parts of India. The ministry spokesperson also said the acting president of Venezuela, Delcy Rodriguez, will be on a four-day visit to India starting tomorrow. Mr. Jaiswal said during her visit, Ms. Rodriguez will hold bilateral discussions with Prime Minister Narendra Modi. India have successfully conducted flight tests of the indigenously developed Rudra M2 air-to-surface missile from an airborne platform. The tests were carried out by Defence Research and Development Organisation DRDO and the Indian Air Force IAF under extreme release conditions with critical trajectory establishing the capability of all subsystems. Ministry of Defence said all the test objectives were fully met. Defence Minister Rajnath Singh lauded the efforts of DRDO, IAF, defence public sector undertakings, development production partners and industry stakeholders for the achievement. He said the successful tests demonstrate the growing maturity of indigenous defense technologies and mark a significant step towards Atmanirbharta in advanced weapon systems. Prasar Bharati's digital streaming platform Waves OTT has crossed 1 crore registered users in less than 2 years after its launch in November 2024. Ministry of Information and Broadcasting said the achievement marks a significant step in the growth of country's public digital media ecosystem. The ministry said this reflects the increasing adoption of indigenous digital platforms offering trusted, inclusive and diverse content to audiences in India and across the world. It said with more than 1 crore registered users and over 1 crore 40 lakh downloads, Waves OTT is now focused on its next phase of growth. Russia launched a large-scale overnight attack targeting multiple Ukrainian cities in which at least 21 people, including 2 children, were killed and over hundreds others were injured. This marks one of Moscow's largest assaults in the recent months. President Volodymyr Zelensky said civilian infrastructure and energy facilities had been targeted across the country. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారం కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, రచన శ్రీ మంత్రవాది మహేశ్వర్, సంగీతం శ్రీ బొబ్బిలి భాస్కర్ రెడ్డి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామివారి కీర్తనలు ప్రసారమవుతాయి. అనంతరం దమ్మపదం కూడా ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యాత డాక్టర్ గూటం స్వామివారి వ్యాఖ్యానంలో బౌద్ధ సూక్తులు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, 7:15 ఉదయ సమీరల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన స్వాతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి గారి వర్ధంతి, అనంతరం రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే గారి వర్ధంతి, వీరిరువురి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీమతి పాల్గాట్ అన్నపూర్ణ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 5వ మరియు ఆఖరి భాగం ప్రసారమవుతుంది. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, పఠనం శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ టి చౌడయ్య గారి వయలిన్ వాదన ప్రసారమవుతుంది. శ్రీ పి భువనేశ్వరయ్య సహకార వయలిన్, శ్రీ ఎంఎల్ వీరభద్రయ్య గారు మృదంగం, శ్రీ కెఎస్ మంజునాథ్ గారు ఘటం. 8:59 పాటల పల్లకి, 10:00 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మీటి కార్యక్రమం కొయ్య గుర్రం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఏ భాస్కర్ చంద్ర, నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. 11:30 NCERT వారి ప్రయత్తి కార్యక్రమం, 12:40 కార్మికుల కార్యక్రమంలో ఆపదలో మిమ్మల్ని

మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 1:30 మహిళవాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేట్స్ 2026 వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి వీణా విద్వాంసరాలు శ్రీమతి వివిఎస్ మీనాకుమారి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. 7:15 90 వసంతాల ఆకాశవాణి పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి చలపతరావు గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లెసీముల వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో పురుగులు తెగుళ్ళ నియంత్రణలో జీవ నియంత్రణ విత్తన శుద్ధులు ఈ అంశాన్ని గురించి వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వీరగంట లలిత చంద్రశేఖర్ గారి గానం ప్రసారమవుతుంది. శ్రీమతి మంతా శ్రీరమ్య వైలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1.0 మిల్లీమీటర్గా నమోదైంది. పౌరి విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదైంది. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:14 దాటి 15 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.